శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 5 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: మన చుట్టూ ఉన్న గాలి, నీరు, చెట్లు, జీవుల సముదాయమే పర్యావరణం. జీవుల ఉనికికి ఆధారమైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాల సహజత్వాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడమే పర్యావరణ పరిరక్షణ. జీవులకు గాలి, నీరు ప్రాణాధారాలు. సాధారణంగా ఏ జీవి అయినా గాలి లేకుండా కొన్ని నిమిషాలు, నీరు లేకుండా కొన్ని గంటలు మాత్రమే బ్రతకగలుగుతుంది. గాలి, నీరు ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. అవి అమూల్యాలు. వాటిని మనం సృష్టించలేం. తరువులతి రసఫలభార గురుతగాంచు, నింగివ్రేలుచు నమృతమసంగు మేఘుడు, ఉద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత జగతినుపకర్తలకు నిది సహజగుణము. అంటే చెట్లు తీయనైన పండ్ల బరువుతో వంగి ఉంటాయి. ఆకాశంలో వేలాడుతూ ఉండే మేఘుడు ప్రాణికోటికి జీవాధారమైన మంచినీళ్లను ప్రసాదిస్తాడు. పండితులు సంపదలను చూసుకుని మిడిసిపడరు, అనగా పరులకోసం ఉపయోగిస్తారు అని తాత్పర్యం. ఇవి లోకంలో ప్రకృతిసిద్ధ సహజ గుణాలు. ఆధునిక

0: సాంకేతిక, జనాభా పెరుగుదల, మితిమీరిన అవసరాలు మొదలైన వాటి ప్రభావం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. ఈ సమస్యను పరిష్కరించకపోతే భూమి మీద ప్రాణుల ఉనికి ప్రమాదంలో పడుతుంది. కనుక పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. వాయు, జల, శబ్ద కాలుష్యాలు పర్యావరణ నాశనానికి ప్రధాన కారణాలు. భూమి మీద ప్రాణవాయువుకు, మంచినీటికి చెట్లే ఆయువుపట్లు. అటువంటి చెట్లు తరిగిపోతే జీవనం సంక్లిష్టమవుతుంది. గృహాల, పరిశ్రమల అవసరాల కోసం అడవులను ఆక్రమించడం వల్ల అక్కడి చెట్లు నశించి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. వృక్షో రక్షతి రక్షితః అన్నట్లు చెట్లను మనం రక్షిస్తే ఆ చెట్లు మనల్ని రక్షిస్తాయి. వీలైన ప్రతిచోట చెట్లను పెంచి పోషించడం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. చెట్లు తరిగిపోతున్న మహానగరాలలో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం ఎన్నో అగచాట్లు పడుతున్నారు. చెట్లు లేనిచోట వర్షాలు తక్కువ కురుస్తాయి, మంచినీరు దొరకదు, భూగర్భజలం అడుగంటుతుంది. బ్రతికినన్ని నాళ్లు ఫలములిచ్చుటెగాదు, చచ్చికూడా చీల్చియిచ్చు తనువు, త్యాగభావమునకు తరువులే గురువులు అని కవి వర్ణించినట్లు చెట్టు ప్రత్యేకతను, ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించడమేగాక చెట్లను పెంచి పోషించాలి కూడా. విత్తనంగా పక్షుల నుంచి, మొలకగా పురుగుల నుంచి, మొక్కగా జంతువుల నుంచి తనను తాను కాపాడుకుంటూ మహావృక్షమై పైకి ఎదిగే చెట్టు తిరిగి ఆ పక్షులకు, పురుగులకు, జంతువులకే ఆశ్రయమిస్తుంది. పరిసరాలకు చల్లదనాన్ని ఇస్తుంది. ఆకులు, కొమ్మలు, పువ్వులు, కాయలు, పండ్లు మొదలైన ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అనాదిగా చెట్టను పూజించడం భారతీయుల ఆచారం. పోతన, పెద్దన వంటి మహాకవులు సైతం తమ కావ్యాలలో, ప్రకృతి వర్ణనలలో వృక్ష విశేషాలను సుదీర్ఘమైన గద్యాలలో వర్ణించారు. మనుచరిత్ర ప్రబంధంలో స్వారోచిష మనువు వనదేవతకు జన్మించడం మనం గమనించవచ్చు. నేటికి కూడా సమ్మక్క, సారళమ్మ అనే వనదేవతలను కోట్లాది మంది ఆరాధ్య దైవాలుగా పూజించడం విశేషం. అకాల వర్షాలు లేదా కరువులు కాలుష్యంతో వాతావరణంలో వేడి పెరగడం వల్లనే సంభవిస్తాయి. కనుక వాయు, జల, శబ్ద కాలుష్యాలను తగ్గించాలి. నీటిని పొదుపుగా వాడాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులను అవలంబించాలి. భూకాలుష్యానికి మరొక ముఖ్య కారణం ప్లాస్టిక్ వినియోగం. భూమిలో ఎప్పటికీ కలిసిపోని ఈ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగం పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తాయి. కనుక ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా కాగితం లేదా గుడ్డతో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రపంచ మానవాళి అవగాహన పెంచుకోవాలి. పర్యావరణం పచ్చగా ఉన్నప్పుడే మానవాళి ఆరోగ్యంగా ఉంటుంది. ప్రకృతిని కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. కాలుష్యరహితంగా, స్వచ్ఛంగా కళకళలాడే భూమిని తరువాతి తరాలకు అందించడం మనందరి బాధ్యత.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ.

పొలం పనులు. పసుపులో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. పసుపు పంటను అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఎర్రనల్లి పురుగులు, వీటి పిల్ల పురుగులు అలాగే తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చి ఆకులు పాలిపోయి ఎండిపోయేటట్లుగా చేస్తాయి. ఈ ఎర్రనల్లి పురుగుల నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా శాండోవిట్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం కూడా బాగా తడిచే విధంగా ఎకరాకి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పొలుసు పురుగులు విత్తనం నిల్వ చేసేటప్పుడు కొమ్ముల్లో రసాన్ని పీల్చి వడలిపోయేటట్లుగా చేసి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇవి తెల్లని చుక్కల్లాగా దుంపల మీద కనిపిస్తాయి. ఈ పొలుసు పురుగుల నివారణకి లీటర్ నీటికి మలాథియన్ 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపిన ద్రావణంలో విత్తనం కోసం నిల్వ చేసే పసుపు కొమ్ముల్ని 30 నిమిషాలు ముంచి ఆరిపెడితే పురుగు తాకిడి ఉండదు. దుంప తొలచు ఈగ పురుగులు కూడా ఎక్కువగా ఈ పసుపు కొమ్ముల్ని నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగు పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల్లాగా ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకుని

పోయి దుంప లోపలి పదార్థాల్ని తినేస్తాయి. అక్టోబర్ నుంచి పంట చివరి వరకు కూడా ఈ దుంప తొలిచే ఈగ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సుడి ఆకు, దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడిపోయి గోధుమ రంగుగా మారి ఎండిపోతాయి. మొవ్వు సుడిలాగా ఊడొస్తుంది. దుంపలో కణజాలం కూడా దెబ్బతింటుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి నాణ్యత దిగుబడి బాగా తగ్గిపోతుంది. పుచ్చు ఆశించిన దుంపల్ని వండినట్లయితే తొర్ర మాదిరిగా కనిపిస్తుంది. దీని నివారణకి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ కలిపిన ద్రావణంలో దుంపల్ని నానపెట్టి విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి. సమతుల ఎరువుల్ని వాడుకోవాలి. దుంపపుచ్చు లక్షణాలు కనబడగానే ఎకరానికి 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్యలో వేసుకోవాలి. వేపపిండి లేకపోతే ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లుకోవాలి. మురుగునీటి సౌకర్యం కల్పించి మొక్కల మధ్య నీరు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లిక రెక్కల నల్లి దుంపల్ని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకుల పైభాగాన తెల్లటి మచ్చలు, ఆకుల అడుగు భాగాన నల్లటి చుక్కలుగా మనకి విసర్జితాలు కనిపిస్తాయి. మొక్కలు సత్తువని కోల్పోయి గిడసబారి, పచ్చదనం తగ్గి పేలవంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి నివారణకి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక పసుపును ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే దుంప, వేరుకుళ్ళు తెగులు. ఈ తెగులు సోకటానికి కారణాల్ని గనక మనం చూసినట్లయితే విత్తన శుద్ధి చేయని కొమ్ముల్ని నాటడం, మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించకపోవడం, ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం, అలాగే పొటాష్, అలాగే వేపపిండి ఎరువుల్ని సక్రమంగా వాడకపోవడం, ఇవన్నీ కూడా ఈ వేరుకుళ్ళు తెగులు రావడానికి ప్రధాన కారణాలు. ఈ తెగులు సోకిన పొలాన్ని మనం గమనించినప్పుడు ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమ రంగుగా మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకి వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి కొమ్ములు, అలాగే పిల్లదుంపలు కూడా కుళ్ళి మెత్తబడిపోతాయి. దుంపలు కుళ్ళి చెడువాసన రావడమే కాకుండా నాణ్యత బాగా తగ్గిపోతుంది. ఈ దుంపకుళ్ళు తెగులు నివారణకి తెగులు సోకని విత్తనాన్ని వాడుకోవాలి. లీటర్ నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా మ్యాంకోజెబ్ 2 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా మోనోక్రోటోఫాస్ కూడా కలిపి ఆ ద్రావణంలో కొమ్ముల్ని 30 నుండి 40 నిమిషాలు నానపెట్టి తర్వాత నీటిని మార్చి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి ఆ ద్రావణంలో మరొక 30 నిమిషాలు ఉంచి నీడలో ఆరపెట్టి నాటుకోవాలి. 1 కిలో ట్రైకోడెర్మాని 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండిలో కలిపి వారం రోజుల పాటు అనుకూల పరిస్థితుల్లో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా నాటిన 4 రోజులకి నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లుకోవాలి. దుంపకుళ్ళు సోకిన పొలంలో మళ్లీ పసుపును వేయకుండా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న మొదలైన పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనము, వెంపలి, వేప, కానుగ ఇలాంటి పచ్చిరొట్ట ఆకులు లేదా ఎండు వరిగడ్డి, చెరకు ఆకుల్ని పొలం మీద మొలకలొచ్చేంత వరకు కప్పడం వల్ల తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. తెగులను తట్టుకునే రకాలైన సుగుణ, సుదర్శన ఇటువంటి రకాలన్నీ సాగు చేయాలి. పసుపును ఆశించే మరొక తెగులు తాటాకు మచ్చి తెగులు. ఈ తెగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, అలాగే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల తొందరగా వ్యాపిస్తుంది. ఎక్కువగా సెప్టెంబర్ నుంచి ఈ వ్యాధి మనకి పసుపులో కనిపిస్తూ ఉంటుంది. అండాకరపు పెద్ద పెద్ద మచ్చలు ఆకుల మీద అక్కడక్కడ కనిపిస్తాయి. మచ్చలు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయంగా ఉంటుంది. ఆకు కాడ మీద మచ్చలు ఏర్పడి కిందకి ఆకు వాలిపోతుంది. ఈ తాటాకు మచ్చ తెగులు నివారణకి మనం విత్తన శుద్ధం చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి. మచ్చలు ఉండి ఎండిన ఆకుల్ని తొలగించి కాల్చేయాలి. లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్, 1/2 మిల్లీలీటర్ సబ్బు పొడి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పసుపులో ఆకుమచ్చ తెగులు కూడా ఈ తాటాకు మచ్చ తెగుల్లాగే వ్యాపిస్తుంది. దీనివల్ల మొదట ఆకుల మీద చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. తర్వాత చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు ఎక్కువైతే ఆకు మాడిపోతుంది. దీని నివారణకి వ్యాధి సోకిన ఆకుల్ని కత్తిరించి నాశనం చేయాలి. అలాగే 1 మిల్లీలీటర్ ప్రాపికొనజోల్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ ఆకుమచ్చ తెగుల్ని పసుపులో నివారించుకోవచ్చు. పసుపులో సూక్ష్మ పోషక లోపాలు

0: కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నత్రజని గనక లోపించినట్లయితే ఆకులు పాలిపోయి లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చగా మారతాయి. పైరు కురచగా అవడం, ఆకుల కొస నుండి మధ్య వరకు మాడిపోవడం, కొమ్ములు సరిగా సాగకపోవడం, దిగుబడి తగ్గడం, కొమ్ముల్లో పచ్చదనం తగ్గడం, ముదురాకులు త్వరగా ఎండిపోవడం, ఇవన్నీ కూడా నత్రజని లోపం వల్ల మనకి పసుపులో కనిపించే లక్షణాలు. ఇక లోప నివారణకి పసుపులో మురుగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. సమతుల సమగ్ర ఎరువుల్ని వాడుకోవాలి. లోపం గమనించగానే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని 1/2 మిల్లీలీటర్ శాండోవిట్ లేదా టీపాల్తో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పసుపును విత్తిన వెంటనే మల్చింగ్ చేసుకోవాలి. ఇక పసుపులో పొటాషియం లోపం రావడానికి ప్రధాన కారణాన్ని గనక మనం చూసినట్లయితే పైరులో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం. ఈ పొటాషియం లోపం వల్ల ఆకుల అంచులు పాలిపోయి ఎండిపోతాయి. ఆకులు పైకి లేదా కిందకి రెండు వైపులకి తిరుగుంటాయి. పిలకలు తక్కువగా వస్తాయి. పసుపు వండిన తర్వాత కొమ్ముల్లో ముడతలు ఏర్పడతాయి. కొమ్ముల్లో కుర్కుమిన్ శాతం తగ్గుతుంది. అలాగే మొక్కలు సులువుగా చీడపీడలకి గురవుతూ ఉంటాయి. పసుపులో ఈ పొటాషియం లోప నివారణకి లీటర్ నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లాంటి పోషకాల్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొటాషియం లోపాన్ని నివారించుకోవచ్చు. పసుపులో ఇనపధాతు లోపాన్ని గనక మనం చూసినట్లయితే భూమిలో చౌడు ఉష్ణగుణాలు ఉండి సున్నం ఎక్కువగా ఉండడం, నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉండడం, భాస్వరం ఎక్కువగా ఉన్న ఆమ్ల భూముల్లో పంటను సాగు చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇనపధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. పొలంలో ఈ లోపాన్ని చూసినప్పుడు లేత ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం తెల్లగా మారుతుంది. ఒక్కొక్కసారి ఆకంతా కూడా తెల్లగా అయిపోతుంది. ఆకు సైజు తగ్గి అంచుల వెంబడి కణజాలం దెబ్బతిని ఎండిపోతుంది. వండినప్పుడు దుంపలు కొమ్మలు చిన్న చిన్నవిగా తయారై నాణ్యత లోపిస్తుంది. ఈ ఇనపధాతు లోప నివారణకి ప్రధానంగా మురుగునీరు పోయే సౌకర్యాన్ని కల్పించాలి. లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లేదా 10 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పైరు మీద 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
1: ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: హమారే యహాన్ గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై. ఆప్నే భీ దేఖా హోగా జైసే జైసే గర్మీ బఢ్తీ హై వైసే వైసే ఘర్ కీ రసోయి కా స్వాద్ బదల్ జాతా హై. రసోయి కా ప్రకార్ బదల్ జాతా హై. కహీ మట్కే కా పానీ నికల్ ఆతా హై, కహీ దహీ జమనే లగ్తా హై, తో కహీ కచ్చే ఆమ్ ఉబల్నే లగ్తే హై. ఔర్ ఫిర్ షురూ హోతా హై దేశీ పేయ కా దౌర్. దేశీ పేయ సే ఆప్ భీ పరిచిత హై.
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని

0: మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్సులో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం, రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: గ్రామీణ భారతం నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంట అయినా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారా హిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతినా యూ మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యనేన సహ చర్చాం కరిష్యతి. ఉభయోః దేశయోః మధ్యే ఐతిహాసికానాం సభ్యతానాం చ సంబంధాన్ ఇతోపి సుదృఢీకరణాయ వార్తాలాపః భవిష్యతి. వార్తాలాపావధౌ మ్యాన్మార్ భారతయోః మధ్యే సురక్షా సంపర్కౌ చ సమేత్య సంపూర్ణేషు విభిన్నేషు విషయేషు చర్చాః భవిష్యంతి. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః గతరాత్రౌ దిల్ల్యాం అతిథిగణమాన్యైః సహ మేళనం విహితవాన్. అవధేయం యత్ మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతిః శనివాసరె భారతస్య పంచదివసీయ యాత్రాయాం బిహారస్య గయానగరం సంప్రాప్తవాన్ ఆసీత్. మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతేః భారతస్య ఆధికారిక యాత్రాయాః కారణాత్ ఉభయోః దేశయోః మధ్యే బహుపక్షీయ సంబంధః ఇతోపి సుదృఢః భవిష్యతి ఇత్యపేక్షాస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రకృతి సంరక్షణే, స్థానీయ సమాహ్వానానాం నిరాకరణే, అన్య సామాజిక కార్యేషు చ తేషాం ప్రేరక ఉపక్రమాణాం ఉపలబ్ధీనాం చ విషయే అనేకేషాం నాగరికాణాం ఉత్కృష్ట యోగదానాయ ప్రశంసా కృతా. ఆకాశవాణ్యాః స్వకీయే మాసిక కార్యక్రమే మన్ కీ బాత్ ఇత్యనేన కార్యక్రమేణ రాష్ట్రం అభిసంబోధయన్ శ్రీమోదీ ఝార్ఖండ్ రాజ్యస్య రాంచీనగరే ఆయోజితే రాష్ట్రీయ వరిష్ఠ అథ్లెటిక్స్ ఫెడరేషన్ స్పర్ధాయాం ఉదయోన్ముఖ క్రీడకానాం ఉత్కృష్ట ప్రదర్శనస్య ప్రశంసాం అకరోత్. ప్రవర్తమానాయాః ఉష్ణతరంగస్య స్థితిం ప్రతి చింతాం ప్రకటయన్ ప్రధానమంత్రిణా జనాన్ అధికృతాన్ ఉపదేశాన్ అనుసృత్య సురక్షితం స్థాతుం పూర్వసూచనాను

0: సారం కార్యం చ కర్తుం ఉద్బుద్ధవాన్.
1: ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్, గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహీ హై, ధూప్ మే అగర్ నికల్నా హీ పడే తో థోడా సంభల్ కర్ నికలే. ఇస్ దిశా మే సర్కార్ కీ భిన్న భిన్న డిపార్ట్మెంట్స్ నే జో గైడ్లైన్స్ జారీ కీ హై వో భీ భూలియేగా నహీ.
0: పశ్చిమ బంగాల రాజ్యస్య ముఖ్యమంత్రి శుభేందు అధికారీ అద్య స్వమంత్రిమండలస్య విస్తారం కరిష్యతి. పంచత్రింశత్ నూతనాః మంత్రిణః మంత్రిమండలే సమావిష్టాః భవిష్యంతి. శపథగ్రహణం ప్రాతః ఏకాదశవాదనె లోకభవనే భవిష్యతి. నూతనేన సమావేశేన శుభేందు ప్రశాసనే మహత్వపూర్ణరూపేణ సంవర్ధనం భవిష్యతి, యేన మై మాసస్య నవమే దినాంకే పంచమంత్రిభిః సహ కార్యభారం స్వీకృతమాసీత్. అనేన విస్తారేణ రాజ్యమంత్రిమండలస్య మంత్రిణాం కులసంఖ్యా ఏకచత్వారింశత్ యావత్ వర్ధితా భవిష్యతి. నిర్వాచనాయోగేన దశ రాజ్యానాం చతుర్వింశతిః రాజ్యసభా సదస్యానాం ద్వివార్షిక నిర్వాచనస్య కార్యక్రమస్య ఘోషణా అద్య క్రియతే. భూతపూర్వః ప్రధానమంత్రి HD దేవగౌడ, కేంద్రీయమంత్రిణో జార్జ్ కురియన్ తథా రవనీత సింహశ్చ తేషు సదస్యేషు అంతర్భవంతి. ఆంధ్రప్రదేశే, గుజరాతే తథా కర్ణాటకే ప్రత్యేకస్మిన్ రాజ్యే చత్వారి చత్వారి ఆసనాని సంతి. రాజస్థానే తథా మధ్యప్రదేశే ప్రత్యేకస్మిన్ రాజ్యే త్రీణి త్రీణి ఆసనాని సంతి. ఝార్ఖండే ద్వే ఆసనే స్థః. మణిపురే, మేఘాలయే, అరుణాచలప్రదేశే చ మిజోరమే చ ప్రత్యేకస్మిన్ రాజ్యే ఏకైకం ఆసనం రిక్తమస్తి. ఆయోగస్యానుసారం జూన మాసస్య అష్టాదశ దినాంకే మతదానం భవిష్యతి, మతగణనా అపి తస్మిన్నేవ దిన భవిష్యతి. మహారాష్ట్రస్య, తమిళనాడురాజ్యస్య, ఒడిశారాజ్యస్య చ ప్రత్యేకస్య ఏకస్య ఆసనస్య కృతే రాజ్యసభాయాః ఉపనిర్వాచనస్య కార్యక్రమస్య అపి ఆయోగేన ఘోషణా క్రియతే. ఏతద్ నిర్వాచనమపి అగ్రిమమాసస్య అష్టాదశ దినాంకే భవిష్యతి. ఏకోననవతి వర్షీయా ప్రఖ్యాత గాయికాయాః సుమనకళ్యాణపురస్య ముంబైనగరే స్వనివాసస్థానే మృత్యుః అభవత్. 50-29 వర్షాత్ 70-29 వర్షం యావత్ చలచిత్ర సంగీతస్య స్వర్ణయుగే నైకాసు భారతీయ భాషాసు కృత కార్యాణాం కృతే ఏషా వయోవృద్ధ గాయికా ప్రసిద్ధా ఆసీత్. అభిచ IPL క్రికెట్ క్రీడాయాం గతరాత్రౌ అహ్మదాబాదస్య నరేంద్ర మోదీ క్రీడాంగణే అంతిమస్పర్ధాయాం గుజరాత్ టైటన్స్ దళం 5 పరాజిత్య గత విజేతృదళేన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇత్యనేన అస్య వర్షస్య శృంఖలాపి విజితా ఇతి వార్తాః.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగదర్శిని శీర్షికన ఇంటర్నెట్ సాధక బాధకాల గురించి, వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశంపై శ్రీ వివిఎస్ నాయుడు గారి ప్రసంగం, కొల్లేటి జాడలు ధారావాహిక ప్రసారమవుతాయి. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఎస్ జోగినాయుడు. 8:35 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో అలత్తూర్ సోదరుల గాత్రిక చర్య వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్త విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 NCERT వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 కార్మికుల కార్యక్రమంలో పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే COPD సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం వింటారు. ఇంకా కార్మిక గీతం ప్రసారమవుతుంది. 1:10 ఫిలిం గీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో స్వయం ఉపాధిగా జూట్ బ్యాగ్స్ తయారీ అనే అంశంపై శ్రీమతి సూర్యకుమారి గారితో పరిచయం. లలిత గీతాలు, చెడు కొలెస్ట్రాల్ దాని లక్షణాల గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు వింటారు. 3:00 టీన్ టైం హిందీ

శాస్త్ర గీతాలు 4 గంటలకు యువలయ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 హిందీ పాఠం 10వ తరగతి విద్యార్థులకు నీతి దోహే హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయుని శ్రీమతి కృష్ణ తులసి, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. 4:45 రంగస్థలి శీర్షికన సిబి చక్రవర్తి నాటకం నుండి నారదుని పాత్రధారునిచే పద్యాలు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. 5:00 ఫిలిం గీతాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 పల్లె సీమల కార్యక్రమంలో జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో వచ్చే మానసిక శారీరక సమస్యలు అంశంపై డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయం, జానపద గీతం ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనుకూలమైన వరి రకాలు ఈ అంశం గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని మార్టీర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎం గిరిజారాణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్, 8:00 ఎక్కడున్నావు నాటికి వింటారు. రచన శ్రీ చావలి విశ్వనాథ్, నిర్వహణ శ్రీవై నాగేశ్వరరావు. 8:15 ఫిలిం గీతాలు, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 గజరా హిందీ కార్యక్రమంలో వృక్షధార కే భూషణ్ దూర్ కెరేం ప్రదూషణ్ అంశంపై మోకా దీప్తి గారి ప్రసంగం, శ్రీమతి కాసింబీ గారి కవితలు, సోలహ్ ఆనే కథానిక సమర్పణ కె జయప్రదా రెడ్డి. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో విష్ణుభట్ల సోదరిమణులు సరస్వతి కృష్ణవేణి గార్ల గాత్రయుగులం ప్రసారమవుతుంది. 11:10 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి వారి ప్రత్యేక ధారావాహిక ప్రసారమవుతుంది. 11:45 రేపటి ప్రసార విశేషాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యకుడు యుమి నాంగ్ హ్లైంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్

అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్ వన్ ప్రదర్శన కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టీస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. 9 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. 4 రోజుల పాటే సాగే ఈ ప్రచారం 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి చెరొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్టలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు.
1950 దశకం

0: నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ మరాఠీ అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణ్పూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డ్ చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకార ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత్ర పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 8 నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 28వ శ్లోకం. అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృత

షఠః మాయలమారియున్ను, నైష్కృతికః స్వార్థపరుడై పరుల పనులు పాడు చేసేవాడున్ను, అలసః సోమరియున్ను, విషాది ఎప్పుడూ ఈసురోమంటూ బాధపడుతూ ఉండేవాడు, చ మరియు దీర్ఘసూత్రి కర్తవ్యాలను వాయిదా వేసుకుంటూ మొదలుపెట్టిన పనులను సాగదీసుకుంటూ ఉండేవాడును అయినటువంటి కర్త కార్యనిర్వర్తకుడు, తామసః తమోగుణ ప్రధానుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. అయుక్తః ప్రాకృతస్తబ్ధ

అర్జున, కొందరు చేసే పని మీద ఏకాగ్రత లేక వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. చదువుకున్నవారై వయస్సు వచ్చిన వారై ఉండి కూడా పామరులలాగా పిల్లలలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి ఎంత గొప్పవారిని చూసినా తల వంచబుద్ధి కాదు. మాయమాటలు చెప్పి తమ స్వార్థం గడుపుకోవడమేగాక ప్రక్కవారి పనులు కూడా పాడు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులలో చురుకుగా ఉండే వీరు తమ కర్తవ్యాల దగ్గరికి వచ్చేసరికి సోమరిపోతుల్లాగా ఉంటారు. అది చాలక ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన వారిలాగా ఈసురోమంటూ బాధపడుతూ ఉంటారు. చేయవలసిన పనిని వీలైనంత వరకు మొదలు పెట్టనే పెట్టరు. తప్పనిసరి మొదలు పెడితే దాన్ని అలా సాగదీస్తూనే ఉంటారు. ఇలాంటి వాడే తామసకర్త. ఇవన్నీ మానసిక రుగ్మతలు వంటివే, తమోగుణ లక్షణాలలో చెప్పినవేనని మనం గుర్తించాలి. అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఈనాటి వినియోగదర్శిని కార్యక్రమంలో ఇంటర్నెట్ సాధక బాధకాల గురించి వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై శ్రీ వివిఎస్ నాయుడు గారి ప్రసంగం వింటారు.
1: గ్రామీణ ప్రాంత ప్రజలకు అందరికీ ప్రభుత్వం తక్కువ ధరకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయించడం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా తమకు కావలసిన సమాచారాన్ని క్షణాల్లో పొందగలుగుతారు. దేశ విదేశాల్లో ఉన్న తమ బంధువులతో, స్నేహితులతో తక్కువ ఖర్చుతో ముఖాముఖి సంభాషించగలుగుతారు. రైల్వే రిజర్వేషన్లు, కరెంట్ బిల్స్ చెల్లింపు లాంటివి ఎన్నో ఇంట్లోంచే చేయగలుగుతారు. కాని నేటికీ గ్రామస్తుల్లో ఎక్కువ మంది రైతులు, కూలీలు, చిన్న చిన్న చేతివృత్తులవారు. వీరిలో చాలామంది అంతగా చదువులేని

వీరికి ఆధునిక పరిజ్ఞానం అంతగా ఉండదు. కాబట్టి వీరికి ఇంటర్నెట్ వినియోగం, వాటిలో ఉండే సాధక బాధకాలు మొదలైన వాటిపై సరియైన శిక్షణ ఇవ్వకుండా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంలో అంతగా ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో వారికి కావలసిన పరిజ్ఞానాన్ని ముందుగా అందించి ఆ తరువాత ఆ సదుపాయాన్ని కల్పిస్తే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. గ్రామీణ వాసులకు కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోనికి రావడంతో ఈ మధ్యకాలంలో ఆన్లైన్ షాపింగ్పై అందరి దృష్టి పడింది. ఖరీదైన మొబైల్స్, బ్రాండెడ్ దుస్తులు, చెప్పులు, ఒకటని కాదు ఏదైనా ఇంట్లోంచి కాలు కదపకుండా దేశ విదేశీ వస్తువులను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దుకాణ సముదాయాలకు వెళ్లి తీరిగ్గా కొనేందుకు సమయం చిక్కని ఎంతోమందికి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎంతో అనుకూలంగా మారింది. ఆన్లైన్లో మనకు కావలసిన వస్తువును కనుగొనడం చాలా తేలిక. వివిధ ఉత్పత్తులను అధ్యయనం చేస్తూ ధరలను బేరీజు వేసుకుంటూ ఎంపిక చేసుకునే సౌలభ్యం మనకు లభిస్తుంది. ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడు చాలామందికి సరదా. అనేక వస్తువులు అందుబాటులో ఉండటం, భారీ రాయితీలు, నగదుగా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం లాంటి ఎన్నో అంశాలు ఆన్లైన్ షాపింగ్పై మక్కువను పెంచుతున్నాయి. ఆన్లైన్లో దొరకని వస్తువంటూ ఏదీ ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఆవు పేడతో చేసిన పిడకలు కూడా ఆన్లైన్లో అమ్మగలుగుతున్నారంటే ఆన్లైన్ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు. ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని మోసపూరిత వెబ్సైట్లు ఖాతాదారుల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో కొనుగోళ్ల లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వస్త్రాలు లాంటివి కొనుగోలులో భౌతికంగా వాటిని చూసి పట్టుకుని నాణ్యతను అంచనా వేయగలం. అంతేకాకుండా రెడీమేడ్ వస్త్రాల విషయంలో అవి మనకు సరిపోతున్నాయా, నప్పుతున్నాయా అన్న విషయం ధరించి చూస్తే కాని తెలియదు. ఆన్లైన్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి వస్త్రాలు, పాదరక్షలు లాంటి వస్తువులు కొనుగోలులో జాగ్రత్త అవసరం. బ్రాండును బట్టి, డిజైన్ను బట్టి సైజుల్లో కాస్త వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మనము ఉపయోగించిన నమ్మకమైన బ్రాండ్ల ఉత్పత్తుల్నే కొనుగోలు చేయాలి. డిస్కౌంట్ మోజులో పడి ఒక్కొక్కసారి మనకు ప్రస్తుతం అవసరం లేకపోయినా వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనిని పూర్తిగా అరికట్టాలి. ఆన్లైన్ షాపింగ్కు ఆదరణ పెరగడంతో కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఒక వస్తువును ఎంపిక చేసుకుని దానికోసం డబ్బు చెల్లించే ముందు ఆ వెబ్సైట్ నమ్మకమైందా కాదా అన్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ ఆర్థిక లావాదేవీల నిర్వహణకు అనువైందా లేదా అనేది చూసుకోవాలి. కొన్ని వెబ్సైట్లు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదైనా వెబ్సైటు రక్షణపై అనుమానమున్నప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. మన ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లనవసరం లేకుండానే ఏ ప్రాంతం నుండైనా మన ఖాతాకు సంబంధించిన లావాదేవీలు సునాయాసంగా నిర్వహించుకునే సదుపాయం ఏటీఎం కల్పిస్తుంది. మన ఖాతా నుండి అదే బ్యాంకుకు చెందిన మరొక వ్యక్తి ఖాతాకు ఏటీఎం ద్వారా ద్రవ్యం బదిలీ చేయవచ్చు. ఏటీఎంల ద్వారా విద్యుత్, టెలిఫోన్ బిల్లులాంటివి చెల్లించవచ్చు. కొన్ని బ్యాంకులు ఏటీఎం ద్వారా దేవాలయాలకు విరాళాలు పంపించే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు చాలా దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు మొదలైనవి ద్రవ్యానికి బదులుగా ఏటీఎం కార్డును ఉపయోగించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఏటీఎంల రాకతో మన జీవనం సౌకర్యవంతంగా మారినప్పటికీ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా నష్టపోయే ప్రమాదం ఉంది. నేటికీ చాలామంది ఏటీఎంను ఉపయోగించడం తెలియక దగ్గర్లో ఉన్న అపరిచిత వ్యక్తి సహాయం తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కార్డును ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు. పిన్ నెంబర్ చెప్పకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండానే మన ఖాతా నుండి సొమ్మును కాజేయడానికి అవకాశం ఉంది. చాలా ఏటీఎంలో భాషను ఎంపిక చేసుకునే సదుపాయం ఉంటుంది. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా ప్రాంతీయ భాషలో చాలా సులభంగా మన లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఏటీఎంలు 24 గంటలు సేవలు అందిస్తున్నప్పటికీ రాత్రివేళలయందు జనసంచారం అంతగాలేని సమయంలో ఒంటరిగా ఏటీఎం ఉపయోగించడం శ్రేయస్కరం కాదు. ఏటీఎం నుండి డబ్బు తీసుకున్నప్పుడు ఏ కారణం చేతనైనా నకిలీ నోట్లు వస్తే వాటిని మార్చే ప్రయత్నం చెయ్యకుండా సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చెయ్యాలి. ఆధునిక సాంకేతికత మన జీవన సరళిలో సౌకర్యం, సౌలభ్యాల్ని తీసుకువస్తే అదే సాంకేతికత నేరస్తుల పాలిట వరంగా మారింది. రోజురోజుకు ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యతో పాటు సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుంది. 2017 సంవత్సరంలో ఈ నేరాల సంఖ్య మన దేశంలో 3 లక్షలు దాటుతుందని ఒక సర్వే అంచనా వేసింది. అసలు సైబర్ నేరం అంటే కంప్యూటర్, ఇంటర్నెట్ల సహాయంతో నేరం చేయడం, కంప్యూటర్ వైరస్ ప్రోగ్రాంలను రూపొందించడం, ఇంటర్నెట్ ద్వారా వ్యక్తులను లేదా సంస్థలను వేధించడం, ఒకరి వ్యక్తిగత వివరాలను తస్కరించడం, క్రెడిట్, డెబిట్ కార్డుల రహస్య సమాచారాన్ని అపహరించడం మొదలైనవి ఈ నేరం క్రిందకు వస్తాయి. ఉదాహరణకు మనకు ఖాతా ఉన్న బ్యాంకుకు

సంబంధించిన ఉన్నతాధికారిని అంటూ మన మొబైల్కు కాల్ వస్తుంది. ఆ బ్యాంకులో మనకు సంబంధించిన వివరాలు సరిగ్గా లేనందువల్ల బ్యాంకు ఖాతాను నిలిపివేస్తామని మనల్ని బెదిరిస్తారు. మనకు ఏమాత్రం ఆలోచించడానికి అవకాశం ఇవ్వరు. కాసేపటి తర్వాత కనికరించినట్లు మనల్ని నమ్మించి మన ఏటీఎం కార్డు పైనున్న నెంబర్ను చెప్పమంటారు. కొంతసేపటి తర్వాత బ్యాంకు నుండి వన్ టైం పాస్వర్డ్ను మొబైల్కు పంపిస్తామని, ఆ నెంబరు చెప్పిన వెంటనే ఖాతాను పునరుద్ధరిస్తామని నమ్మబలుకుతారు. ఆ అధికారి చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తాం. వారు ఆన్లైన్ షాపింగ్లో వస్తువులు కొనుగోలు చేసి మన ఖాతాలో సొమ్మును కాజేసిన తర్వాత గాని మనం మోసపోయామన్న విషయం మనకు అర్థం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులకు మన డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదు. మనకు ఏమైనా సందేహాలు ఉంటే మన దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఇంటర్నెట్లో ఏదో విషయం గురించి శోధిస్తూ ఉన్నప్పుడు మనల్ని అభినందిస్తూ ఒక మెసేజ్ కనపడుతుంది. ఆ సందేశం సారాంశం ఏంటంటే, ఆ సైట్ను ఓపెన్ చేసిన 1 మిలియన్ కస్టమర్ మనం అయినందువల్ల మనకు 1 మిలియన్ రూపాయలు బహుమతిని తమ సంస్థ ప్రకటించిందని. ఆసక్తితో మరి కాస్త ముందుకు వెళ్తే ప్రాసెసింగ్ ఛార్జీల కింద కేవలం 5,000 రూపాయలు చెల్లిస్తే చాలని, ఆ బహుమతి మొత్తం సొంతం చేసుకోవచ్చని తెలియజేస్తుంది. 10 లక్షల రూపాయలు కళ్ల ముందు కదులుతుంటే 5,000 చెల్లించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయం. అంతే, ఇక మన రోకలకు నూకలు చెల్లినట్లే. డాక్టర్లు వ్రాసిచ్చిన మందులు కొనడం పేద మధ్యతరగతి వర్గాలకు తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి ఎన్నో రకాల నాణ్యత గల ఔషధాలు అతి తక్కువ ధరకు సామాన్య మానవులకు అందుబాటులోనికి తీసుకురావాలనే సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలోనే జన ఔషధి పేరిట ప్రచారానికి శ్రీకారం చుట్టి ఎన్నో ఔషధాలు తయారుచేసే కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని జన ఔషధి లేక జనరిక్ మందుల దుకాణాలను ముందుగా నగరాల్లో ప్రారంభించి మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించడం జరుగుతుంది. ఈ దుకాణాలలో మనం రోజూ వాడే అనేక మందులు చవకగా లభిస్తాయి. ఉదాహరణకు 100 రూపాయలు ఖరీదు చేసే మందులు కేవలం 20 రూపాయలకే జనరిక్ మందుల షాపుల్లో లభించవచ్చు. ఈ మందుల దుకాణాలు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ప్రజలకు అందుబాటులోనికి వచ్చాయి. చాలా పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జనరిక్ మందులు విక్రయించడం జరుగుతుంది. ఈ జనరిక్ మందుల గురించి చాలామందికి తెలియదు. వీటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం జనరిక్ మందులపై విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ జనరిక్ మందుల్నే డాక్టర్లు రోగులకు రాసేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలి. అప్పుడే సామాన్యులకు మేలు చేకూరుతుంది. వినియోగదారులు తమ హక్కుల కోసం పోరాడుతూనే తమ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలి. విద్యుత్ ఉత్పత్తి ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగినప్పటికీ వినియోగం దానికి ఎన్నో రెట్లు పెరగడంతో విద్యుత్ కోత తప్పనిసరి అవుతుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల ప్రభుత్వం వీధి దీపాలను తక్కువ విద్యుత్తుతో పనిచేసే ఎల్ఈడీ లైట్లతో మార్పు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి ఇంటికి తక్కువ ధరతో ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయడం కూడా జరిగింది. తక్కువ విద్యుత్తుతో పనిచేసే పరికరాలను వాడటం ద్రారా, ఏసీలు, ఎలక్ట్రిక్ హీటర్స్ మొదలైన పరికరాల వాడకాన్ని నియంత్రించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఎంతో సొమ్ము ఆదా చేయవచ్చు. పెళ్లిళ్లు మొదలైన వేడుకల్లో ఆడంబరాలకు పోకుండా విద్యుత్ దీపాలంకరణను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. సౌర విద్యుత్ పరికరాలను వాడటం ద్వారా సాంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు. భూగోళాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న అంశం ప్లాస్టిక్ వాడకం. ఆధునిక సమాజంలో ప్లాస్టిక్ ఒక భాగమై విడదీయరాని బంధంగా మారింది. ఖరీదైన లోహాలకు ప్రత్యామ్నాయంగా చవకగా లభించే ప్లాస్టిక్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. గోనె సంచుల స్థానంలో ప్లాస్టిక్ సంచుల వాడకం పెరిగింది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడటం జరుగుతుంది. ఇనుమును సైతం జీర్ణించుకోగల శక్తి ఉన్న భూమికి ప్లాస్టిక్ వస్తువును జీర్ణించుకునే శక్తి లేదు. అందువల్ల పర్యావరణానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. రంగు కవర్ల తయారీలో వాడే సీసం, కాడ్మియం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సీసం వల్ల జ్ఞాపక శక్తి మందగిస్తుంది, కాడ్మియం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ప్లాస్టిక్ పదార్థాలను మళ్లీ సంచులుగా తయారుచేసే సమయంలో వెలువడే క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్ కేంద్ర నాడీమండల వ్యవస్థను దెబ్బతీస్తాయి. పర్యావరణాన్ని నష్టపరిచే ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకంలోకి రావడానికి ముందు సంతకు వెళ్లాలంటే చేతి సంచిని తప్పనిసరిగా తీసుకుని వెళ్లేవారు. ఈనాడు సంత స్థానాన్ని సూపర్ మార్కెట్ భర్తీ చేసింది. సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన వస్తువులను తీసుకువెళ్లడానికి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కోసం అదనంగా ధర చెల్లించాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. మనతో ఎల్లప్పుడూ నారతో చేసిన చేతి సంచిని ఉంచుకోవడం ద్వారా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వినియోగాన్ని అరికట్టవచ్చు. పర్యావరణాన్ని దెబ్బతీసే మరో అంశం చెట్లు నరకడం. చెట్లు వల్ల మానవజాతికి చేకూరే లాభాలు అనంతం. ఒక్కొక్క వృక్షం సగటున 6 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆక్సిజన్
మానవాళి

0: మనుగడకు అవసరం. చెట్లు నరకడం కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అవుతుంది. అలా నరికిన చెట్ల స్థానంలో మరో అన్ని మొక్కలు నాటితే గాని సమతుల్యం పాటించడం జరగదు. తెల్ల కాగితాలు వృధా చేస్తే మరిన్ని చెట్లు నాశనమవుతాయనే అవగాహన అందరికీ కల్పించాలి. ఎందుచేతనంటే కాగితాల తయారీలో కలప ఉపయోగిస్తారు. మనకు కావలసిన సమాచారాన్ని సీడీల్లో భద్రపరుచుకోవడం ద్వారా, ఈ పుస్తకాలను ఈ పత్రికలను ప్రోత్సహించడం ద్వారా కాగితాల వినియోగాన్ని తగ్గించవచ్చు. పర్యావరణ సమతుల్యంలో జంతువులు భాగస్వామిలే. ఎన్నో రకాల వృక్షజాతులు నశించిపోయాయి. ఎన్నో రకాల వన్యమృగాలు అంతరించాయి. ప్రగతిని సాధించాలంటే మిగిలిన జాతులను మట్టుపెట్టనవసరం లేదు. ప్రకృతిలోని సకల జీవరాశులు మనగలిగితేనే పర్యావరణ సమతుల్యం పాటించబడుతుంది. ఆలోచనతో, అవగాహనతో ప్రకృతిని సంరక్షించగలిగితేనే మానవ మనుగడ సాధ్యం.
1: ఇంతవరకు మీరు వినియోగదర్శిని కార్యక్రమంలో ఇంటర్నెట్ సాధక బాధకాల గురించి, వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై శ్రీ వివిఎస్ నాయుడు గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 5 పదుల కాలం నాటి కొల్లేటి ప్రజల జీవన పరిణామ శబ్ద చిత్ర మాలిక కొల్లేటి జాడలు ధారావాహిక 9వ భాగం. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. కొల్లేటి జాడలు ధారావాహిక 9వ భాగం.

0: ఇప్పుడు కొల్లీరు సాక్షి ఆలోచించు, నువ్వు చేసిన పాడు పనులన్నీ బయటకు వస్తాయి, మరి నువ్వేం చేస్తావో మరి వాళ్ళు తీసేయాలి, ఎలా చేస్తావో నీ ఇష్టం.
1: ఒరే గంగరాజు, చిన్నోడివైనా ఏదో రకంగా ఈ గండ నుంచి నన్ను గట్టెక్కించు. ఈసారి పెద్ద మనసుల్లో నువ్వు కూడా ఉండేటట్టు సొత్తా. నువ్వే చేయమంటే అదే చేస్తా.
0: సిలియా, దాని అమ్మ అయ్యని పిలుచుకో. ఎట్టా చెబుతావో, ఎలా భయపెడతావో, బతిమాలతావో మరి. మురళీ గాడు దాన్ని కొట్టలేదని, అది అబద్ధం చెప్పిందని ఆలచేతే ఒప్పించు. ఎల్లి తీసి.
1: అట్టాగట్టాకే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇవాళ రాత్రికే అన్నీ జరిగేట్టు నేను సొత్తాగా. నా మీదే రాకుండా చూడు, నన్ను వెలెత్తే బతకలేను.

అప్పు ఒప్పుకుంటూ జరిమానాగా 25 రూపాయలు కట్టారు. ధర్మరాజు కుటుంబం మీద విధించిన వెలి తొలగిపోయింది. ఆ ఊర్లో ఎక్కువ శాతం మంది ఆనందించారు. అన్ని చోట్ల ఉన్నట్టుగా కొల్లేరులో కూడా చిన్న మోసాలు, దగ్గర్నుంచి దగాలు దాకా అన్నీ ఉండే ఆ రోజుల్లో కూడా కొల్లేరే దగా అయిన సంగతి పక్కన పెడితే ఆ రోజుల్లో చిన్నాడైన సీనుక్కూడా ఓ మోసం ఎదురైంది.

0: అమ్మా, కొంగ మాంసం ఇదే?
1: కొంగ మాంసమా కుక్క మాంసమా? కోళ్లు, చేపలు, మేకలు, గొర్రెలు అయిపోయినాయి, కొంగలు, కుక్కలు కావాల్సి వచ్చినాయా?
0: అదేంటి కొంగ? దాసు గుత్తదాసు బావా?
1: కొంగ లేదు, గింగ లేదు, ఏందేందో మాట్లాడుతున్నావు. జీవహింస మహాపాపం నాయన.
2: నీ బొందేం కాదు,
1: మీ నాన్న అట్టగా అంటాడు, నా మాటను చూడయ్యా. చేపలు, కోళ్లు అన్ని పేడ ఉన్న జీవాలు, వాటికి మనలాగే బాధ తెలుసు. అందుకే వాటిని కోస్తుంటే అరుస్తాయి, ఏడుస్తాయి, గిలగిలా కొట్టుకుంటాయి. అవునా? నువ్వు చూసావుగా, వాటిని తినకూడదయ్యా. నీసు మానేస్తే నీకేది కావాలంటే అది ఉండి పెడతా.
0: సరే, మరేం తినాలి?
1: కూరగాయలు, ఆకుకూరలు నేను అయ్యే తింటున్నాగా.
0: అవి చేపలంత రుచిగా ఉండవు కదా.
1: నీసు మానేసి కూరగాయలే తింటే అవి చాలా రుచిగా ఉంటాయి.
0: అందరూ తింటారు కదా మరి.
1: తింటే తిన్నారులే. మా అయ్య, నువ్వు తినవాక. ఎందుకంటే?
2: సర్లే, నీ సోదాపు, మా ఆయన కూడా నీలా పనికి మాలని చేయమాకు.
1: నీకు, నీ తల్లిదండ్రులకి, నీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, వాళ్ళ కుటుంబాలన్నిటికి సాకిరి చేసి చేసి నేను పనికి మాలదాన్నయ్యానా?
2: అబ్బా బాపే, రేపటి నుంచి మానేతాళ్లే. అయ్యా తినయ్యా, ఈ వాలక ముక్క బాగుంది, ముళ్ళు నేను తీసిస్తా, నువ్వు తినరా, తిను.
0: అవునమ్మా, రేపటి నుంచి మానేస్తాలే.
1: ఆ రేపటి నుంచి నువ్వు మాటలు నేర్చిన కాడి నుంచి ఎంటానే ఉన్నా. ఆ రేపు మాత్రం రాదు, తేను.
2: మా అయ్యా తినయ్యా, ఇదిగో కొద్దిగా తిన.
0: దాసుబావా, ఆ కొంగను మా అమ్మకివ్వలేదంటగా?
3: ఏ కొంగను రా?
0: సాయంత్రం కొల్లేట్లో నేను పట్టుకున్న కొంగని.
3: ఆ కొంగ నువ్వెక్కడ పట్టుకున్నావురా? నేను కాదు పట్టుకున్నది.
0: దాసుబావా, ఏందది సత్యంతా చూడలే? తాత రోలు రోకలు మాతకి కొంగ భయపడి కిందకొస్తే తుంగకు చుట్టుకుంటే నేను ఒడిసి పట్టుకోలే.
3: నువ్వెక్కడ పట్టుకున్నావు? వెళ్ళెళ్ళు.
0: మా అమ్మకిత్తానని తలగుడ్లో పెట్టుకొచ్చి.
3: సీనుగాడు.
4: ఏంటంట?
3: ఏం లేదులే, సాయంత్రం కొల్లేట్లో కొంగను పట్టుకుని పట్టుకోరా అని ఈడికిచ్చా, అంతే. దాన్ని ఆడే పట్టుకున్నానంటున్నాడు. ఏమో అనుకున్నా సీనుగాడు, తక్కువడు కాదు.
0: నేనే పట్టుకున్నా, సత్యం తాత కూడా చూశాడు. మా అమ్మకిత్తానని దాసుబాబు నా దగ్గర నుండి తీసుకొచ్చాడు.
4: పాపం చిన్నమోడు, ఆడికి కొంగ మాంసం తినాలనిపించింది కాబోలు. ఉండరా, మూకుళ్ళో కొంగ మాంసం వేసిస్తా.
0: నాకేమొద్దు, నేను పట్టుకున్న కొంగని ఏటివారు ఇస్తానని ఇవ్వకుండా, మా అమ్మకి ఇవ్వకుండా నేనే పట్టుకున్నానంటున్నాడుగా. అంతా ఆయనే తినమను, తిని బలమను. నేను పట్టుకున్న కొంగను తీసుకుని ఎలాగంటున్నాడో.
5: ఎరాసీను, ఏంటలా ఉన్నావు?
0: ఆ దాసుబావా నేను పట్టిన కొంగను తీసేసుకుని తినేసినాడు.
5: సత్యం తాత చెప్పాడు మంచి ఒడుపుగా కొంగను పట్టావని, ఆడికెందుకు ఇచ్చావురా?
0: నేనివ్వలే, ఏటివారు ఇస్తానన్నాడు, అక్కడ ఇవ్వలే, అమ్మకిస్తానంటే నమ్మినా.
5: ఆడంతేరా, అలాంటోళ్ళు అంతా అబద్దమే చెప్తారు, మోసం చేస్తారు. నీకు కొత్త కదా, అలాగే ఉంటుంది. మీ అమ్మ కాకేస్తంది, పోయి పడుకో.
0: అమ్మా, నిన్న కర్ణుడిని పాండవులు చంపారని చెప్పావు కదా, మరి పాండవులు మంచి వాళ్ళైనా కర్ణుడిని అలా చంపారా? చంపకుండా ఉంటే బాగుండేది కదమ్మా.
1: కర్మనాయనా, కర్మ.
0: కర్మ అంటే?
1: కర్మన్నా, పూర్వ జన్మలన్నా, పాప పుణ్యాలన్నా, ఇవన్నీ నువ్వు ఇంకొంచెం పెద్దాడి అయితే అర్థమవుతాయిలే.
0: అదేంటి, నాకిప్పుడు కూడా అర్థమవుతాయి చెప్పు.
1: మనం ఇప్పుడు మామూలుగా పుట్టాం గదా, ఇంతకు ముందు ఎన్నో సార్లు ఎన్నెన్నో జీవాలుగా పుట్టుంటాం.
0: జీవులుగానా? ఛా, అప్పుడు కూడా మనుషులుగానే పుట్టుంటాం. నువ్వు నా అమ్మవి, నేను నీ కొడుకుని, నాన్న అప్పుడు కూడా నాన్నే.
1: అన్ని నీ ఇష్టమేనా?
0: నా ఇష్టమే.
1: సరే ఇను మరి, ఆ జన్మలో చేసిన పాపాలు, చెడ్డ పనులు, పుణ్యాలు అంటే?
0: మంచి పనులు తెలుసులే చెప్పు.
1: లెక్కలేసి?
0: ఎవరు?
1: ఇంకెవరు, చిత్రగుప్తుడు. ఆయన దగ్గర మన లెక్కలన్నీ ఉంటాయి.
0: ఏ లెక్కలు?
1: ఇలా ప్రతి మాటకి అడ్డం పెడితేనే చెప్ప.
0: సరే చెప్పు.
1: ఆయన లెక్కలేసి బ్రహ్మదేవుడికి చెప్తే ఆయన సరే, ఈడు ఇట్టా పుట్టాలి, చేసిన చెడ్డ పనులకి ఈ జన్మలో బాధలు పడాలి, మంచి పనులకి సుఖాలు అని మన తలరాత రాసి పంపుతాడు. దాన్నే మనం కర్మఫలం అంటాం, కర్మ అంటాం. అర్థమైందా?
0: అర్థమైంది గాని ఒక్కటి అర్థం కాల.
1: ఏంటి?
0: మరి అమ్మా, ఆ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో బాధ పెట్టడం ఎందుకు? అసలు ఆ లెక్కలు కట్టడం, తలరాత, ఈ పనంతా అలాగెందుకు? ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు సిచ్ చేస్తే సరిపోద్ది కదా. బళ్ళో పంతుల్లా నాలుగు పీకచ్చుగా, అప్పుడు తప్పు చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా ఇది తప్పు, ఇది సిచ్చ, తప్పు చేస్తే బాధపడాలని తెలిసిపోతుంది. తప్పులు చేయరు, దేవుళ్ళకి మాత్రం తెలవదా?
1: తప్పు అలా మాట్లాడకూడదు, శంపలేసుకో. అంతా మీ నాయన బుద్ధిలే. ఎప్పుడేం చెయ్యాలో నీకన్నా నీ బాబుకన్నా ఆ దేవుళ్ళకి బాగానే తెలుసు. గాని నాకు నిద్ర వస్తుంది, ఇంకా పండుకుందాం.
0: చూడన్నా అమ్మా.
2: మరి నువ్వు ఇలా రారా, మీ అమ్మలాగా నమ్మటానికి లేని కథలు, మాయలు, మంత్రాలు, దేవుళ్ళు అవన్నీ వద్దులే. మనూళ్ళనే జరిగిన కథ చెప్తా, వింటావా?
0: మనూళ్ళ జరిగిన కథ చెప్పు చెప్పు.
2: పులిదెడ్డి పేరున్నావు కదా.
0: ఆ ఇన్నా.
2: దానికి ఆ పేరెట్టొచ్చిందో తెలుసా?
0: ఏమో నాకేం తెలుసు.
2: నేను చెప్తా గాని విను.
0: అదంతా నాకెందుకు? నాకు ఇప్పుడు కథ కావాలి, అది చెప్పు.
2: కథే మరి నిజంగా జరిగిన కథరా. విను. శానాల కిందట మేమంతా ఎప్పుడూ కూర్చున్నట్టే కాకయ్య గారి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలోకి మన వడ్డీల కెట్టమూర్తి కాలవగట్టంటే పులి పులి అంటూ కేకలేసుకుంటూ మా దగ్గరకు వచ్చాడు.
0: పులా? నిజంగానా పులా?
2: పులిరా. పులంటూ కృష్ణమూర్తి రాగానే కాకయ్య గారు, ఏంట్రా ఈసారి దసరాకి పులేసం ఎత్తావా ఏంటి అన్నారు. కాని కెట్టమూర్తి భయంతో వణికిపోయాడు, ఒళ్ళంతా చెమట. కంగారుగా భయంతో, కాకయ్య గారు, కడియాల రత్తయ్య గారి సేలోకి పులొచ్చిందండి అన్నాడు. పులే, నువ్వు చూసావా అని అడిగాడు మీ ఈరభద్రమ్మ. చూశానండి, అది కడియాల రత్తయ్య గారిని, కొల్లూరి చలమయ్య గారిని చంపేసి రత్తయ్య గారి గొర్రెని నోటి కరుచుకెళ్ళింది. అది తింటాంది కూడా నేను చూశా అని చెప్పాడు కిట్టుమూర్తి. ఇంకంతే, కాకయ్య గారి అరుగుల మీద వసారాల్లో సావిట్లో ఉన్న జనంతా ఎంటనే లేచి పరుగులు తీయటం మొదలుపెట్టారా. పులి పులొచ్చిందంటూ ఒకటే గోళ. ఇలా గోళ చూసి ఇళ్లలో ఉన్నాళ్లు, వాకిళ్ళలో ఉన్నాళ్లు, అందరూ ఒకటే గోళ. ఏంటంటే ఏంటి పులంటే అని. ఒకళ్ళంటే, అమ్మో పుల, నా బిడ్డ ఎక్కడమ్మో, ఏదో వచ్చిందమ్మో మన ఊరికి అంటూ జనం రకరకాలుగా భయపడుతూ అరుస్తున్నారు. పులేంటి, ఎన్నడు ఎరగం అని కొందరు. ఆహా, పులి ఉన్నదిలే, ఏ నక్కనో చూసి పులి అనుకుని ఉంటారు. ఊరు ఊరు అంతా గొడవ గోళ అని మరికొందరు అనుకుంటున్నారు.
0: అప్పుడేమైంది?
2: ఇక చూడయ్యా, ఊరు ఊరంతా బల్లెలు, బరిసెలు, కర్రలు, పలుగులు, గొడ్డళ్లు, చేతికి ఏదందితే అది పుచ్చుకొని కాలవ గట్టంటా పరుగులు తీశారు. ఊళ్ళో ఉన్న జనమంతా కడియాల రత్తయ్య గారి పొలం చూసావా, ఆ పొలం గట్టును పోగియం. కొందరు గబగబా రత్తయ్య గారు, చలమయ్య గారు పడున్న చోటికి పరిగెత్తి వాళ్ల పరిస్థితి ఏంటా అని చూశారు. వాళ్ళిద్దరూ రక్తమూడుతూ పడున్నారా. ఎళ్లిన జనంలో పెద్దలు పైపంచలు, తలగుడ్డలు తడిపి ముందు వాళ్లకి రక్తం పోకుండా కట్టారు. అక్కడే ఉన్న ఆకుల పసరు పిండి కట్టు కూడా కట్టారు. ఇద్దరు మనసులోనే ఉన్నారు గాని భయంతో వణికి సస్తున్నారు. ఏమైంది, నిజంగా పులేనా అని రత్తయ్య గారిని అడిగాం. ఆయన చెప్పాడ్రా అసలు సంగతంతా.
0: నిజంగా పులేనా?
2: పులేనంట. ఈయన ముందు పులేనుకోకుండా గొర్రెనేసు పోతుందని కర్రుచుకుని ఎంటబడి ఒకటేశాడంట. అది గిర్రెన వెనక్కి తిరిగి పంజా ఇసిరిందంట. రత్తయ్య గోబ అదిరింది. ఆయన అరిసిన అరుపుకి చలమయ్య పరిగెత్తుకొచ్చి కర్రలతోనే రెండు పీకాడంట.
0: అదేం చేసింది?
2: అది ఊరుకుంటుందా, చలమయ్య మీదకి కూడా పంజా ఇసిరింది. ఇంతలో రత్తయ్య పక్కనున్న గొడ్డలు తీసుకుని దానిమీద ఒక దెబ్బేశాడంట. అది గొర్రెను లక్కుని పారిపోయిందంట. అప్పుడు
0: ఎక్కడికి?
2: అక్కడే సీమతుమ్ము చెట్టు అవతల జమ్ముందిలే, అక్కడ కూర్చొని గొర్రెను తింటాంది.
0: నువ్వు అక్కడున్నావా? ఏం చేశావు?
2: ఇక అప్పుడు నేనేం చేశాను? అరే, దెబ్బతిన్న పులిని వదిలితే అది మళ్ళా మనల్ని దెబ్బతీస్తుందిరా, దాన్ని వదలకూడదు. నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి చంపాలరా, పదండి అన్నాను.
0: అప్పుడు పులిని నువ్వు చూసావా?
2: ఇను, పులేమో పొదలో ఉంది, అందరికీ కనపడతానే ఉంది. మేము దాన్ని చూస్తున్నాం, అది మమ్మల్ని చూస్తుంది. ఇంకోవైపు గొర్రెను చీల్చుకు తింటాంది. దాని నోరంతా ఎర్రగా, నెత్తురు, మొహం నిండా నెత్తురు కారుతుంది. చూడటానికి భయంకరంగా ఉంది. మేమంతా చుట్టూ చేరాంగా, మా గోలకి దానికి బెదురుగానే ఉంది. అయినా పులి కదా, బెదిరి ఊరుకుంటుందా? ఒక్క ఉదురు ఎగిరి ఎవరి మీదకి ఊరికిందనుకుంటున్నా?
0: ఎవరి మీదకి?
2: మీ తాత మీదకరా. అవునరా, మా నాన్న మీదకే వచ్చింది.
0: అప్పుడేమైంది తొందరగా చెప్పు.
2: మీ తాత చేతిలో తలతలలాడే బరిసుంది. ఒకే ఒక్క పూటతో బరిస పులి పొట్టలోకి దిగిపోయింది. అప్పుడు మీ తాత పక్కనే ఉన్న మీ ఈరభద్రం ఏమైనాడు చూడు, ఇంకో బరిసతో పొడవండ్రా అని ఒక కేకబెట్టి పులి డొక్కలో పొడిచేశాడు. ఆయన పక్కనున్న అచ్చయ్య బాబాయ్ గెడ్డ పొలుగుతో ఒక పోటు, నేను దాని తల మీద గొడ్డలతో ఒక దెబ్బ, ఊర్లందరూ తల దెబ్బేశారా.
0: ఆ తర్వాత?
2: ఇంకా తర్వాతే ఉంది. ముందే కడియాల రత్తయ్య గొడ్డలు దెబ్బతింది కదా, తర్వాత మీ తాత దెబ్బ, ఊళ్ళోళ్ళ గోళ, దెబ్బల మీద దెబ్బలు పడిపోయింది. పడిందని చూడకుండా అందరూ చచ్చేదాకా కొట్టారు. చచ్చిన తర్వాత కూడా కొట్టారా?
0: చివరికి చచ్చిపోయిందా?
2: ఆ సావక చచ్చినట్టు చచ్చింది.
0: తర్వాత ఏమైంది నాన్న?
2: ఏమవుతుందయ్యా, కడియాల రత్తయ్యని చలమయ్యని చేతుల మీదే మోసుకుని అట్నుంచి అట్టే కైకులూరు హాస్పిటల్కి తీసుకెళ్లాం. పులపరాళ్లు పులిని చంపారంటని పోలీసులు వచ్చారు. పులి పక్కన నిలబడి ఫోటోలు కూడా దిగారు.
0: తర్వాత?
2: తర్వాత ఇక అప్పటి నుంచి ఆ పొలాలన్నింటినీ కలిపి పులిదొడ్డి అని పేరు. అది కథ. బాగుందా?
0: చాలా బాగుందన్న.
2: సరే ఇక పడుకుని నిద్రపో.
0: నాన్న రేపు కూడా ఇంకో కథ చెప్తావా?
2: చెప్తాలే, పడుకో. పడుకోరా బాబు.
0: ఏంటి గేదెక్కి కూర్చున్నావు?
6: ఒరే సీను, వాళ్ళేంతరా మాట్లాడుకుంటున్నారు?
0: వాళ్ళంతా రేపు సంక్రాంతి పండక్కి ఏలూరు వెళ్లి సినిమాలు చూస్తారంట.
6: వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళేమైనా చేస్తారు, మనకెందుకు గాని రెండు మంచి కలకాయలు తెచ్చిపెత్తరా?
0: ఆ తెత్తా.
6: ఆడు చూడు ఆ కళ్యాశాలలోకి ఎలా పోతున్నాడు.
7: ఆ వచ్చేస్తున్నాడు కూడా.
6: ఎరా మాకు పెద్ద ఇచ్చి చిన్నయ్య నువ్వు తీసుకుంటున్నావా?
7: ఎట్టయినా మా తమ్ముడు చాలా మంచోడే.
0: ఉసే లక్ష్మి, వాళ్ళు మనల్ని సినిమాకి తీసుకెళ్ళరంటావా?
6: తీసుకెళ్తే మాత్రం మనం వెళ్తావా?
0: ఏ ఎందుకెళ్ళం?
6: ఏంటది మనూరా? రిక్షాలు, చిన్న కార్లు, పెద్ద కార్లు, లారీలు, రైళ్లు, జనం, కొట్లు అంతే. వెళ్తే తిరిగి రాలేం, తప్పిపోతాం.
0: ఏం తప్పిపో, నేను ఏలూరు వెళ్ళా.
6: ఎప్పుడు?
0: దసరా పండక్కి మా నాన్నతో. ఊరు నుంచి మా ఎంకన్న తాత వస్తే నేను, మా నాన్న, మా తాత ఏలూరులో సినిమా చూసాం.
6: నిజంగానా? ఏ సినిమా?
0: పాతాళ భైరవి.
6: నువ్వు సినిమా మొదలెట్టగానే నిద్ర ఉంటావు కదా?
0: ఆ సినిమాలో పాటలు, మాటలు, ఇంటి ఓడి యాక్షన్ చెప్పన వింటారా?
6: చెప్పు చూద్దాం.
8: కొల్లేటి గ్రామాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మామూలే అని తీసుకునేవారు ఉన్నారు, ఆ అని ఆశ్చర్యపడేవారు ఉన్నారు, ఏందబ్బాయి అంత చిత్రమా అని ఆతృతగా వినేవాళ్లు ఉన్నారు. ఆ రోజుల్లో నాటకాలు, సినిమాలు వినోద విజ్ఞాన సాధనాలుగా ఉండేవి. ఊర్లోని చిన్న చిన్న పగటి వేషాలు, చిరు నటనలు చూసి అంతా ఆనందించేవారు. సినిమాలంటే మాత్రం ఎంతో ఆతృత, ఆసక్తి. టౌన్కెళ్లి సినిమా చూసొచ్చిన వాణ్ణి కొన్నాళ్లపాటు అందరూ మహా ఇదిగా చూసేవారు. వాడు సినిమా కథ చెప్తూ ఉంటే మురిసిపోవడం, ఎప్పుడైనా ఆ సినిమా పాటలు పాడితే ఆణ్ణి ఆ ఊరు ఘంటసాలగా పిలవడం సర్వసాధారణం. చిన్న చిన్న సరదాలు, చిన్నగా హాయిగా సంతోషాలు, మోసాలు, రోషాలు మామూలే. అయితే ఒకడి కష్టంతో మరొకడు ఆనందించేవాడు కాదు. ఎవడైనా కష్టంలో ఉంటే ఏదో రకంగా అందరూ సాయపడేవారు. ఆ కాలాన అదొక మంచి లక్షణం చాలామందిలో ఉండేది. గుత్తాదాసు కొంగ విషయంలో సీనును మోసం చేశాడు. అలాంటి మోసం సీను అంతవరకు స్వయంగా చూడలేదు. అదో తొలి అనుభవం. అనుభవం తత్వాన్ని నేర్పుతుందంటారు. క్రమక్రమంగా సీనుకి అన్నీ అర్థమవుతూ వస్తున్నాయి. పిల్లలంతా సంక్రాంతికి సినిమాకెళ్లారు. వారిలో దాసు, సీను కూడా ఉన్నారు. మళ్లీ అంతా ఒక జట్టుగానే వెళ్లేవారు. ఊరికొచ్చిన తర్వాత చేపల గేలానికి పెద్ద కొరమీను పడింది. గేలం దాసుది, వేట సీనుది. దాసు ఆ కొరమీను తనదే అని తీసుకున్నాడు. కృష్ణుణ్ణి, సీన్ని పిల్లనా కొడుక అని తిట్టి తనకే కొరమీను పెద్దది పడిందని పట్టుపోయాడు. తనకంటే పెద్దాడు, జట్టులో ఉంటాడు, మరి ఈ అబద్దాలేంటి, అలా ఎలా చేస్తాడు దాసుబావా? అదే సీనుకు అర్థం కాదు. ఆడంతేరా వదిలే అనేవాడు కృష్ణుడు. రాజీ అనేది మూల సూత్రం. అదే బంధాలన్నీ నిలుపుతుందా? తప్పదేమో. కొన్ని పరిస్థితుల్లో రాజీ పడాలేమో. ఆ వయసులో సీనుకి గుత్తాదాసుబావ తీరు అర్థం కాలేదు. కృష్ణుడు వదిలేయమనేవాడు, సీను వదిలేసేవాడు. కాని కష్టం వస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఆ కొల్లేటి కష్టాల్లో మనుషుల తీరు మీద వచ్చే భాగంలో కొల్లేటి జాడలు. శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందులో

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: అది హంసధ్వని.
2: ఇది హింసధ్వని.
1: ఈ రెండింటిలో మీరెటువైపు?
2: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
1: సర్వే జనా సుఖినో.

0: ఆకాశవాణి
1: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రస్తుత వేసవి తీవ్రత ఉపాధి హామీ పథకం శ్రామికులపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో సుమారు 150,000 మంది పనులు చేస్తున్నారు. రాష్టంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకం కింద చెరువులు, సాగునీటి కాలువల్లో పుడిగతీత పనులు, చెక్డామ్ల నిర్మాణం, నూతన రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ది మొదలగు పనులు జిల్లాలో జరుగుతున్నాయి. బడిపిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్దతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలు మొదలగు అంశాలు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 159,032 మంది చేరగా ఈ ఏడాది 174,935 మందికి ప్రవేశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సమగ్రాభివృద్ది సాధ్యమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో కోటబొమ్మాళి మండలం చీపురులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో అంచనా వ్యయం 10.51 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి మే నెల 25న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అమరావతి నుంచి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 12 ఎకరాల్లో భూమిని 74 ప్లాట్లుగా చదును చేసి రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో ప్రధానమైన ఎంఎస్ఎంఈ పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుకు నలుదిగ్గుల రహదారుల సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వాడగా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మాతా శిశుమరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మే 21న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న 4 మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపు వీధి అర్బన్ పిహెచ్సీల పరిధిలో నమోదైన మాతృమరణాలపై ఎండీఎస్ఆర్, సీడీఎస్ఆర్ కమిటీలతో కలిసి సమీక్షించారు. మాతృమరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తమవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గత నెల 22న శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని

0: పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోని పాత్రుని వలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండు శంకర్ ఇటీవల నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు రచన ఎస్ జోగినాయుడు, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: అంతం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు. రచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ప్రేమించుకుందాం రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. చిత్రతరంగిణి కార్యక్రమంలో తరువాత నీకోసం చిత్రానికి ఆర్పి పట్నాయక్ కౌశల్య పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా నిన్నే ప్రేమిస్తా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన డాక్టర్ వేణిగళ్ళ రాంబాబు, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో అలత్తూర్ బ్రదర్స్ గానం వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, దాచుకోవలన దాశరథి నీదయ. తోడి రాగం మిశ్రజంపతాళం, త్యాగరాజస్వామివారి కీర్తన.

సోపి జగ

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆలత్తూర్ సోదరుల గానం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట నువ్వు వస్తావని. ఈ చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

రాజా చిత్రానికి చిత్ర పాడిన పాట విన్నారు. నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట క్రిమినల్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ధనుమా దైవమ్మ చిత్రానికి పి సుశీల పాడిన పాట.

0: నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాలలో కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాభివృద్ది, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తూ ఉన్న అవకాశాలు, విదేశాంగ విధానం, ఆత్మ నిర్భర్ భారత్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ఈరోజు మనకి పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్న డాక్టర్ తరుణ్ కాకాని గారు. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి. ఆకాశవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా సార్ మనం చూస్తే కనుక 2017 లో మీరు మన ఏపీ నుంచి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా ఎంపికవడం జరిగింది. సో ఆ సమయంలో మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సంభాషణ కూడా చేయడం జరిగింది, దాదాపు 2 రోజులు అక్కడే. సార్, దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు ఈ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చూస్తున్నారు సార్?
2: ధన్యవాదాలు సాయి గారు. ముఖ్యంగా 2017లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి నామినేట్ చేయబడటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయనతో 2 రోజులు ఢిల్లీలో ఇంటరాక్షన్ కానివ్వండి, అలాగే డిన్నర్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అదే సమావేశంలో దేశంలో ఉన్నటువంటి చేంజ్ మేకర్స్ గా ఎవరినైతే ఐడెంటిఫై చేశారో, ముఖ్యంగా పరిశ్రమల నుంచి కానివ్వండి, అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, స్టార్టప్ రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు బజాజ్ అయితే కానివ్వండి, అట్లాగే మహీంద్రా అయితే కానివ్వండి, టాటా నుంచి అయితే కానివ్వండి, టీవీఎస్ నుంచి అయితే కానివ్వండి, వీరందరూ కూడా ప్రముఖులు ఆ రోజు ఆ గ్రూప్లో ఉండటం జరిగింది. నేను అప్పటి అమరావతి చాప్టర్ చైర్మన్గా ఉంటాం, సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యంగ్ ఇండియన్స్ అనే దానికి చాప్టర్ చైర్మన్గా ఉంటాం. అలాగే మా స్వగ్రామమైనటువంటి మరిబంద ఊరిని దత్తత తీసుకుని దాన్ని బెస్ట్ స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ అవార్డుగా తీర్చిదిద్దడం, ఇక్కడే క్లీన్ కృష్ణ ఇనిషియేటివ్ అనేది అమరావతి బోటింగ్ క్లబ్ సంస్థ తరఫున చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకుని సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నామినేట్ చేయడం జరిగింది. అటువంటి ఇనిషియేటివ్ ని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లోనే మొదలు పెట్టింది. మరి అప్పట్లో అంటే 2017లో మేము జెన్జీ అనే చెప్పొచ్చు, అప్పటి తరానికి, ఇప్పుడు మిలేనియల్స్ కాబట్టి దేశ నలుమూల నుంచి కూడా ఎవరైతే ఈ లైక్ మైండెడ్ యంగ్ మైండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించారు. అందులో భాగంగానే ఇప్పటి ఈ 12 సంవత్సరాల పాలనలో భాగంగా వచ్చేటువంటి P4 అంటే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, అట్లాగే స్కిల్ డయల్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటి డిస్కషన్ లో రావటం, అవన్నీ ఆచరణలో పెడతాం అనేది మేము గత 7 సంవత్సరాల్లో కూడా చూడటమే జరిగింది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గనక మనం మన భారతదేశ అభివృద్ధిని చూస్తే, భారతదేశం గత దశాబ్దంలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, డిజిటల్ పరిపాలన అంటే ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత అధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే కానివ్వండి, అలాగే విదేశాంగ రిలేషన్స్ అయితే కానివ్వండి, రక్షణ రంగంలో అయితే కానివ్వండి, సంక్షేమం అయితే కానివ్వండి, ఈ అన్ని రంగాల్లో కూడా అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా కూడా ఉంది. గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం కనుక చూసినట్టయితే 106 లక్షల కోట్ల నుంచి 330 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా కొనసాగుతుంది. డిజిటల్ ఎకానమీ చూసినట్టయితే గనక ఇప్పటికే GDPలో 11.7% వాటాని సాధించింది. UPIల ద్వారా 2024లో 172 బిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అయితే అభివృద్ధి ప్రయాణంలో ఉద్యోగాలు, ధరల పెరుగుదల, గ్రామీణ ఆదాయాలు వంటి అంశాలపై ఇంకా కొంతమేర దృష్టి అవసరం అవుతుందని చెప్పేసి పలువురు ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు.
1: సార్, మనం చూస్తే గనక పాస్ట్ 12 ఇయర్స్ లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది సార్. సో వాటి వివరాలు ఒకసారి తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వ అధినేతగా అత్యంత సుదీర్ఘ

0: సమయంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కాలం పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ 12 ఏళ్లలో ఆయన ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు చారిత్రాత్మక విజయాలుగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మనం కేవలం కొన్ని బిల్లులు పాస్ చేయటం, కొన్ని లాస్ మేక్ చేయటమే కాకుండా భారతదేశపు ముఖ చరిత్రను మార్చేటువంటి అంశాలుగా మనం చూసినట్టయితే గనక కాశ్మీర్ కు సంబంధించి Article 370 రద్దు ఏదైతే ఉందో దానికి జమ్మూ కాశ్మీర్ కి పూర్తి సమగ్రత ఇవ్వటం, అలాగే కోట్లాది భారతీయుల కళైనటువంటి రామ్ మందిర్ నిర్మాణం అయోధ్యలో జరగటం, మరి GST అనేటువంటి ఏకీకృత పన్ను విధానంతో అప్పటి వరకు ఉన్నటువంటి VAT అయితే కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ అయితే కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే కానివ్వండి, వీటన్నిటిని చెరిపివేస్తూ GST ప్రవేశపెట్టి 2017లో, అదే విధంగా దాని నుంచి రీఎంబర్స్మెంట్ అనేది కూడా వర్తకులు పొందే విధంగా చేయటం, మరి బ్లాక్ మనీని రద్దు చేసే విధంగా నోట్ల రద్దు నిర్ణయం అయితే కానివ్వండి, అలాగే డిజిటల్ ఇండియా ద్వారా పారదర్శక పాలన అయితే కానివ్వండి, ఉజ్వల యోజన కింద 9 కోట్లకు పైగా LPG కనెక్షన్లు, అంటే దీనివల్ల ఎంతమంది గ్రామీణ మహిళలు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల అనేది మనం చూడొచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్, దాని ద్వారా కోట్లాది కుటుంబాలకి ఆరోగ్య భద్రత లభించడం జరిగింది. అలాగే వందే భారత్ రైళ్లు కానివ్వండి, ఎక్స్ప్రెస్ హైవేలు అయితే కానివ్వండి, కొత్త విమానాశ్రయాలు అయితే కానివ్వండి, ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినట్టయితే అటు మన గన్నవరమే కాకుండా ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అయితే కానివ్వండి, అలాగే త్వరలో రాబోతున్నటువంటి అమరావతి విమానాశ్రయం అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో కొత్త విమానాశ్రయాలు దేశం మొత్తం మీద కూడా స్థాపించడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఏదైతే 2021 వరకు సాగిందో ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎందుకు విశ్వగురువుగా అవతరించింది అనేది బ్రెజిల్ ఒక అధ్యక్షుడు కూడా భారతదేశపు ప్రధానమంత్రిని కొనియాడుతూ భారతదేశం ప్రపంచానికి సంజీవని, అలాగే నరేంద్ర మోడీ గారు హనుమంతుడు వంటి వారు అని చెప్పేసి సాక్షాత్తు బ్రెజిల్ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. అందరూ కూడా మిగతా దేశాలని కూడా కోవిడ్ సమయంలో వ్యాపారం చేస్తే కేవలం భారతదేశం మాత్రమే ఉచితంగా కరోనా టీకాలను అందించడం జరిగింది. అలాగే భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ప్రముఖంగా మనం చూసినట్టయితే సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు 158 బిలియన్ డాలర్ నుంచి 387 బిలియన్ డాలర్లకు పెరిగినాయి, అంటే దాదాపు 2 రెట్ల పైన అది జరిగిందని అనుకోవచ్చు. అలాగే మొత్తం ఎగుమతుల సంఖ్య మనం చూసుకున్నట్టయితే కనుక 825 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. కాబట్టి ఇంత ఘనమైనటువంటి చరిత్రని 12 ఏళ్లలో NDA ప్రభుత్వం సాధించిందని చెప్పేసి చెప్పొచ్చు.
1: సరే, మనం మాట్లాడుకున్నా మీరు చెప్పారు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మనకి స్టార్ట్అప్ ఇండియా, సో ఇటువంటి కార్యక్రమాలు యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయంటారు సార్?
0: నరేంద్ర మోడీ గారు ప్రముఖంగా 4 వర్గాలని ఈ 12 ఏళ్లలో కూడా ఆయన ప్రధాన అంశాలుగా పెట్టుకున్నారు. అవి ఏంటనేది మనం గమనిస్తే గనక ముఖ్యంగా మొదటిది రైతులు, అలాగే శ్రామిక వర్గానికి సంబంధించిన వారు, మరి అలాగే మహిళలు, మరి యువత, మరి అలాగే వెనుకబడినటువంటి తరగతులు చెందినారు. ఈ 4 రకాలకి సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తాకేటువంటి విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా ఒక ఉపయోగం జరుగుతుందనేటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు యువత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకు ప్రత్యేక సాక్ష్యంగానే మనం చూసినట్టయితే గనక జెన్జీ ఏదైతే ఉన్నారో వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నారంటానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలైతే కానివ్వండి, అలాగే అస్సాంలో మళ్ళీ తిరిగి 3వ సారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం అయితే కానివ్వండి, మళ్ళీ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, గుజరాత్ లో చూసినట్టయితే గనక దాదాపు 5-6 సార్లు కంటిన్యూస్ కాదు అంటే దాత 30 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రావడం అయితే కానివ్వండి, పుదుచ్చేరిలో రావడం అయితే కానివ్వండి NDA ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ రావడం, అలాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే గనక దేశంలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటానికి బలమైనటువంటి ఆ సూచనగా మనం పరిగణించవచ్చు. ఉద్యోగాలు వెతికే యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువ పారిశ్రామికవేత్తలుగా మారేటువంటి వాతావరణం ఈ స్టార్టప్ ఇండియా ద్వారా కలిగింది. స్టార్టప్ ఇండియా ద్వారా భారతదేశం ప్రపంచంలోని 3వ స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగింది. ముఖ్యంగా కొన్ని యూనికాన్స్ ఏవైతే స్టార్టప్ లు అంటామో అటువంటి యూనికాన్స్ భారతదేశం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మనం చూసినట్టయితే డిజిటల్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఫిన్టెక్ వ్యవస్థలు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కి బలపరిచే విధంగా తయారైంది. అలాగే డిజిటల్ ఇండియాకి సంబంధించి గ్రామీణ యువతకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగంలో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్ రంగంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ రావడం అనేది జరిగింది. అలాగే స్కిల్ ఇండియా ద్వారా కూడా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, మరి ఆ నైపుణ్యం ద్వారా వారు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే డిజిటల్ రంగంలో చూసినట్టయితే సుమారుగా 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది.
1: సరే, అదేవిధంగా మనం చూస్తే కనుక భారత విద్యాసంఘ విధానంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల వచ్చిన మార్పులు అనేక ఉన్నాయి కదా సార్, సో ఆ మార్పులు ఏంటి సార్?
0: గతంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సాయి గారు. గతంలో గనక మనం చూసినట్టయితే భారతదేశం తన వాణిని బలంగా ప్రపంచ వేదికపై వినిపించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల స్వేచ్ఛగా తన సొంత అభిప్రాయాన్ని వెలిబెచ్చలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు కాశ్మీర్ విషయంలో అయితే కానివ్వండి, చైనా విషయంలో అయితే కానివ్వండి, అమెరికాకు సమాధానం ఇచ్చేటువంటి విషయంలో అయితే కానివ్వండి, తన సొంత ఈ స్పేస్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, ఇవన్నీ చేయటం అనే వంటి అంశాల మీద భారతదేశం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వాన్ని మనం చూసినట్టయితే ప్రతి ఒక్క విదేశీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావిత దేశంగా ఉంటుంది అని చెప్పేసి కొని అట్టం జరిగింది. ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఇటలీ ప్రధానమంత్రి అయినటువంటి మెలోనీ గారిని కలవటం, మరి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, అలాగే రష్యా నుంచి పుతిన్ గారు ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, సాక్షాత్తు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విషయాన్ని ధృవీకరించడం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వారిలో కూడా ఎవరైతే ఉన్నారో ముగ్గురు నాయకులు కూడా భారతదేశం తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి తెలియజెప్పడం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా భారతదేశం గనక క్రియాశీలక పాత్ర పోషిస్తే ఈ యుద్ధం అయిపోతుందని చెప్పేసి తెలియజెప్పడం, ఇటువంటి సందర్భాల్లో మన విదేశాంగ విధానాన్ని, ముఖ్యంగా మనకి విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారిని కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. భారత విదేశాంగ విధానం మరింత ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంగా మారింది. ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలంగా పెరిగాయి. G20 అధ్యక్షత్వాన్ని విజయవంతంగా నిర్వహించడం కానివ్వండి, అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో క్వాడ్ వంటి బలమైన సంబంధాలు అయితే కానివ్వండి, వ్యాక్సిన్ మైత్రి ఏవైతే ఉందో, కోవిడ్ వ్యాక్సిన్ ది, దాని ద్వారా అనేక దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ అయితే కానివ్వండి, అంతర్జాతీయ వేదికలపై భారత్ స్వరం బలపడటం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ లో అయితే కానివ్వండి, సార్క్ లో అయితే కానివ్వండి, G20 అయితే కానివ్వండి, అలాగే విదేశాల్లో భారతీయుల గౌరవం పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ సౌత్ కు ముఖ్య ప్రతినిధిగా ఎదుగుతుంది.
1: సరే, మనం చూస్తే కనుక సార్, రక్షణ రంగం గురించి మనం మాట్లాడితే కనుక ఈ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం సాధించిన విజయం ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందనుకోవచ్చు సార్?
0: రక్షణ రంగంలో ముఖ్యంగా భారతదేశం ఇటీవల సాధించినటువంటి విజయాలను అయితే మనం చూసినట్టయితే ప్రతి ఒక్క భారతీయుడు ఛాతి కూడా ఉప్పొంగే విధంగా మనం గమనించవచ్చు. భారతదేశం ఆయుధాలు దిగుమతులపై మాత్రమే ఆధారపడే దేశం కాదు, స్వయంగా రక్షణ సామాగ్రి తయారు చేసే శక్తిగా ఎదుగుతోంది అనేటువంటి సందేశం ప్రపంచానికి వెళ్ళింది. అలాగే మనం చూసినట్టయితే తేజస్ యుద్ధ విమానం అయితే కానివ్వండి, బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు ఫిలిప్పీన్స్ వారు కూడా తీసుకుంటాం, అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు కూడా, సైప్రస్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణి కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అయితే కానివ్వండి, రక్షణ ఎగుమతుల్లో భారీ అభివృద్ధి అయితే కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ తయారీకి ప్రోత్సాహం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అంటే భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి కార్యక్రమాన్ని సాధించే దిశగా విజయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సరే, మనం చూస్తే కనుక మన రాష్ట్రంకు అంటే కేంద్ర సహకారం చూస్తే పోలవరం కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేల పరంగా, పోర్టుల పరంగా, సో ఇటువంటి ప్రాజెక్టులలో మనకి కేంద్రం నుంచి సహకారం ఎలా ఉందంటారు సార్?
0: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితి చూసినట్టయితే గనక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అప్పటికి రాజధాని పూర్తిగా నిర్ణయించకపోవటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మూడు రాజధానులైనటువంటి అంశం తీసుకురావటం, అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కల్పిస్తూ పూర్తి సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి NDA ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో భాగంగానే కేవలం రాష్ట్రం మొత్తంగానే కాకుండా జిల్లా వారీగా కూడా కేటాయింపులు జరగటం, అది పోలవరానికైతే కానివ్వండి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయటం, అలాగే జాతీయ రహదారులు ప్రతిరోజు కూడా రోజుకి 37 నుంచి 47 కిలోమీటర్ల చొప్పున వేయటం అనేది జరగటం, అలాగే రైల్వే లైన్ చూసినట్టయితే కనుక మనకి రాయపూడి కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ కారిడార్స్ డెవలప్ చేయటం, వైజాగ్ వాల్టేర్ జంక్షన్ కూడా అభివృద్ధి చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి పోర్టులకు సంబంధించి మనం చూసినట్టయితే కాకినాడ అయితే కానివ్వండి, దుగరాజపట్నం అయితే కానివ్వండి, మరి అట్లాగే విశాఖ పోర్ట్ అయితే కానివ్వండి, మచిలీపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పేసి మనం తెలియజెప్పచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అనడానికి ఉదాహరణే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భారీ నిధులైతే కానివ్వండి, ఇందాక చెప్పినట్టు జాతీయ రహదారులు అయితే కానివ్వండి, రైల్వే మౌలిక సదుపాయాలు అయితే కానివ్వండి, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు విస్తరణ అయితే కానివ్వండి, ఈ పారిశ్రామిక కారిడార్లకు మద్దతు అయితే కానివ్వండి, ఇటీవల రాష్ట్రం చేపట్టినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా వచ్చినటువంటి 120 కోట్ల పెట్టుబడులు ఏవైతే అంతర్జాతీయ పెట్టుబడులు అయితే కానివ్వండి, వాటన్నిటికీ కూడా FIPB ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం, అట్లాగే కొన్ని అంతర్జాతీయ సంస్థలైనటువంటి కియా కానివ్వండి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కేంద్ర ప్రభుత్వం

0: ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి మనం తెలియజేయచ్చు.
1: సార్, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి కదా సార్, సో వాటి వివరాలు సార్.
0: అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక అభివృద్ధి కార్యక్రమం, అటు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమం, ఇదే ఎన్డీఏ పార్టీ యొక్క కూటమి ప్రభుత్వ ఎజెండాగా సాగుతూ వస్తుంది. మరి ఇందులో గనక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల కోరికైనటువంటి విశాఖ రైల్వే జోన్, అంటే విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ పరిశ్రమను కూడా ఇప్పటిదాకా దాన్ని ప్రైవేటీకరించకుండా ఉంటాం, అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ దీర్ఘకాల డిమాండ్ అయినటువంటి ఆ రైల్వే జోన్ కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి అంశంగా మనం తెలియజేయచ్చు. అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ అయితే సోలార్కు సంబంధించి కానివ్వండి, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరి కొన్ని ప్రాజెక్టులు ఇటీవలే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా. అలాగే ఐటీ రంగ అభివృద్ధి కనుక చూసినట్టయితే విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ అయితే కానివ్వండి, మైక్రోసాఫ్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఓరవకల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయడం, కర్నూలు ప్రాంతాన్ని తయారీ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేయడం, అట్లాగే దానిలో ఉన్నటువంటి ఈ సోలార్ ఏదైతే ఉందో అనంతపురం ఏరియాలో కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి డ్రోన్ తయారీలు కానివ్వండి, అందులో శిక్షణ కానివ్వండి, డ్రోన్ దీది అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే పరిశోధన రంగాల్లో అవకాశాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద మనం చూడం. దాంతో పాటుగానే మనకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే కానివ్వండి, మనకి హెల్త్ కేర్ కు సంబంధించి ఎయిమ్స్ అయితే కానివ్వండి, అలాగే మనకి ఐఐటి తిరుపతి అయితే కానివ్వండి, అలాగే IIIT అయితే కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సంస్థలు, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అకాడమీ అయితే కానివ్వండి, పెట్రోల్ సంబంధించి కానివ్వండి, ఎన్నో సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది.
1: సార్, మనం చూస్తే కనుక రాయలసీమ అనేది మనం వింటూ ఉంటాం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి. సార్, మీరు ఇందాకే చెప్పడం జరిగింది ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి, డ్రోన్ సిటీ అని చెప్పి. సో ఇటువంటి ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తును ఏ విధంగా మార్చగలవంటారు సార్?
0: రాయలసీమ అనేది మనం చూసినట్టయితే గనక అది గతంలో శ్రీనాథ కవి సార్వభౌములంటి మహాకవులు చెప్పినట్టు ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి రత్నాల సీమ రాను చరిత్రలో కొంత నీరు లేక, పంటలు లేక, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘర్షణ వాతావరణంతో అక్కడ కొంత ఫ్యాక్షన్ కి లోనవటం జరిగింది. మరి ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో, అటు 2014లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మళ్ళీ తిరిగి 2024లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో రాయలసీమ ప్రభుత్వానికి సంబంధించి వెనకబడినటువంటి జిల్లాల్లో దాన్ని చేర్చడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా 300 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేయడం, అలాగే కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ ఆర్థిక రూపురేఖలను మార్చే విధంగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక రాయలసీమ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అయితే కానివ్వండి, ఆన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు అయితే కానివ్వండి, పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెరుగుదల అయితే కానివ్వండి, రహదారులు, విద్యుత్తు, పట్టణాభివృద్ధి ఇవన్నీ కూడా వేగవంతం, అలాగే వీటి వల్ల వలసలు తగ్గేటువంటి అవకాశం కూడా జరిగింది. ఇటీవల చిత్తూరులో మనం చూసినట్టయితే గనక రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి సంస్థ కూడా, బైక్ తయారీ సంస్థ, అక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెడతాం, అట్లాగే మనకి అక్కడ నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి తడా దగ్గర మనకి ఈ శ్రీ సిటీ ఏదైతే ఉందో, శ్రీ సిటీలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాం, అట్లాగే కియా మోటార్స్ వారు ఆన్సిలేటరీ యూనిట్స్ ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, అలాగే ఎన్నో కంపెనీలు అక్కడ రావటం, కాబట్టి రాయలసీమ అనేది తిరిగి రత్నాలసీమగా ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం అందుకోవచ్చు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు వీటి ద్వారా మనకి గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు గనక మనం చూసినట్టయితే అందులో ఉన్నటువంటి పథకాలు ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత అధికమైనటువంటి జనాభాకి అత్యంత అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ అత్యంత అధిక బడ్జెట్ కేటాయించినటువంటి పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉజ్వల యోజన ఏదైతే ఉందో, పేద మహిళలకు అలాగే గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఇందాక మనం చూసినట్టు 9.5 కోట్లు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు చేపట్టిన 20 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ 20 సూత్రాల అమలులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అయితే కానివ్వండి, వికసిత్ భారత్ 2047 అనేటువంటి అంశాన్ని చేపడుతూ అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, ఆరోగ్య ఖర్చులపై కూడా 125,000 కోట్లకు పైగా ఆదా కలిగిందని చెప్పేసి కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అలాగే పీఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో, సొంత ఇంటి కల సాధనలో కూడా సహాయం చేస్తూ గ్రామీణ మరియు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, జల్ జీవన్ మిషన్ కూడా సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం అనేది ప్రధాన అంశంగా చేసుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ హెల్త్ మిషన్

0: ద్వారా 72 కోట్లకు పైగా డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. కాబట్టి ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెనింగ్ చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినట్టయితే గనక అటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు.
1: సార్, యువత ఉపాధి అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు సార్?
0: ముఖ్యంగా యువతకి ఎన్డీఏ ప్రభుత్వం అనేది పెద్దపీట వేయటం మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే గనక ఎక్కడైనా సరే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో యువతకి ప్రధాన పాత్ర అనేది మనం అటు రాఘవ చద్దా గారు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం ఇస్తారు, కొత్త తరం వారికి అవకాశం ఇస్తారు. ఇక్కడ కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతిభ ఉన్నటువంటి యువకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా లేటరల్ జాయినింగ్ అనేటువంటి అంశంతో ప్రభుత్వ రంగంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ తగినటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే తగినటువంటి శిక్షణ ఉన్నటువంటి వారు లేటరల్ జాయినీస్ గా ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్య శిక్షణ అయితే కానివ్వండి, ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చిన్న వ్యాపారాలకి ప్రోత్సాహం సిడ్బి ద్వారా అందించడం, అలాగే స్టార్టప్ ఇండియా ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం, స్టార్టప్ ఇండియా ద్వారా 7 సంవత్సరాల పాటు వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండటం కానివ్వండి, వారికి ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ వారి దగ్గర తీసుకోవాలని చెప్పడం, జంప్ పోర్టల్లో వారికి ప్రయారిటీ ఇవ్వడం అయితే కానివ్వండి, ఈఎండి నుంచి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ నుంచి ఎగ్జెంప్షన్ అయితే కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఆర్థిక సహాయం అందజేసేటట్టు ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి కొంత గ్యాప్ ఫండింగ్ చేయడం వంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వచ్చారు. అట్లాగే వాటి రంగానికి సంబంధించి కొన్ని సహాయక ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ అయితే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇటువంటి వాటి తయారీ రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా పెంచడం ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే గ్రీన్ ఎనర్జీ, ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిలో, అలాగే డిజిటల్ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, ప్రజలు ప్రభుత్వాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క నమ్మకమే ప్రామాణికం. ఇదే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లోనే అని చెప్పేసి భారతదేశపు ప్రధానమంత్రిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది 100వ సంవత్సరం జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం ఏదైతే పార్లమెంట్ లో ఉందో, అందేరా చటేగా, సూరజ్ నెక్లేగా, కమల్ కిలేగా, ఆయన తెలియజేశారు అప్పట్లో. కేవలం ఒకే ఒక్క ఓటు వస్తే అప్పటి ప్రభుత్వం గట్టెక్కుతుంది, మనం ఏదన్నా స్పీకర్ గారితో మాట్లాడదామా అని నాయకులు చెప్పినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజల విశ్వాసం మీదే, ప్రజల యొక్క నమ్మకం మీదే ఆధారపడి మనం ప్రభుత్వాన్ని నడపాలి తప్ప ఎటువంటి అంశాలు మనకి వద్దు అని చెప్పేసి ఆనాడు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని నుంచి దిగిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎన్డీఏ ఒక నిబద్ధత ఇందులో మనకి కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిజాయితీగా పనిచేయాలి, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పారదర్శక పాలన అందిస్తేనే ప్రజల విశ్వాసం బలపడుతుంది. అయితే ఇటీవల మనం చూసినట్టయితే గనక ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నాయకులందరికంటే కూడా 75% ప్రజా విశ్వాసంతో అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో అయితే కానివ్వండి, ఉప ఎన్నికల్లో అయితే కానివ్వండి, కేరళలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా 3 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అయితే కానివ్వండి, మరి సాక్షాత్తు కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే, అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ఉదయించినటువంటి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త జనసంఘ్ స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచే పుట్టినటువంటి వ్యక్తి, పశ్చిమ బెంగాల్ నుంచి, మరి అటువంటి పశ్చిమ బెంగాల్లో దాదాపు 44 ఏళ్ల తర్వాత పార్టీ అక్కడ జీవం పోసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ప్రజల విశ్వాసం అనే చూరగొంటంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, అంతర్జాతీయ పరిస్థితులు, ముడిచమురు ధరలు, మార్పులు వంటి కారణాలతో మనకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి పెరుగుతున్న నేపథ్యంలో సార్, ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఎలాగా విశ్లేషిస్తారు? అలాగే సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే గనక సామాన్య ప్రజలకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, వీటి ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా ప్రభావితం చేసేది అంశం, దాన్ని ఎవరు కూడా నిరాకరించేటువంటి పరిస్థితి లేదు. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీటి యొక్క ధరలు కేవలం మన దేశ అంతర్భాగంలో మనం నిర్ణయించే పరిస్థితులు మాత్రమే కావు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం ఒక అంశం అయితే, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు 70% పనిచేస్తాయి. బ్యారల్ క్రూడ్ ఆయిల్

0: బ్యారెల్ ధర ఎలా ప్రభావితం అవుతుంది అనేది అంతర్జాతీయ మార్కెట్లు శాసిస్తాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ గందరగోళం ఏదైతే ఉందో, అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు జరుగుతుంది, అలాగే అమెరికా ప్రభుత్వం సాక్షాత్తు వెనుజులా అధ్యక్షుణ్ణి అక్కడి నుంచి తీసేసి అక్కడ ప్రాక్సీ ప్రభుత్వాన్ని నడపడం, అక్కడ వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ ని భారతదేశం కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగినటువంటి పరిస్థితుల్లో, మనకున్నటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది, భారతీయ పౌరుల యొక్క అవసరం, భారతీయ పౌరుల యొక్క నీడ్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా చేసుకుని దాని పరంగానే మేము సంబంధాలను కొనసాగిస్తాం, మాకు అందులో భాగంగా రష్యా నుంచి గనక మాకు ఆయిల్ నిరంతరం వస్తూ మంచి ప్రైజ్లు వస్తే మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, అలాగే మేము కొనుగోలు చేయాలంటే ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తాం, కాబట్టి మాకున్నటువంటి అన్ని వనరులు మేము ఉంచుకుంటామని ధైర్యంగా ఇటీవలే మార్కో రూబియో గారు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, హెచ్చుతగ్గులు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క దేశం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో దాదాపు 50% నుంచి 125% వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. భారతదేశంలో మాత్రం 5 రూపాయల వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగటం మనం చూసాం. అయితే ఎన్డీఏతర పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మరింత అధికంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కొంతమేరకు ఈ ప్రొడక్ట్స్ మీద సుంకాన్ని తగ్గించినట్టయితే గనక అప్పుడు ప్రజలపై భారాన్ని కొంత తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, అలాగే ఎథనాల్ బ్లెండింగ్ కు ప్రోత్సాహం, మరి ఎలక్ట్రిక్ వాహనాల కింద పిఎం ఎలక్ట్రిక్ వాహన యోజన అనేటువంటి దాని కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అయితే కానివ్వండి, దేశీయ శక్తి వనరుల్లో వినియోగం అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, అంటే ఇటీవల మనం చూసినట్టయితే గనక ఇందులో భాగంగానే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో కొన్ని దుష్టశక్తుల నుంచి ఉన్నటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కాన్వాయ్ ని కేవలం 2 కార్లుగా ఆయన తగ్గించడం, మరి అది చూసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూసినట్టయితే కూడా ఇక్కడ ప్రభుత్వం వారు కూడా వారి యొక్క కాన్వాయ్ ని తగ్గించుకుంటాం, అలాగే ఇతర నాయకులు కూడా సైకిల్ మీద రావటం కానివ్వండి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల మీద అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా రైలు, బస్సు రవాణాన్ని వాడటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా మనం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: భారతదేశం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నటువంటి సూత్రాన్ని మనం అవలంబించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత బలపడాలని చెప్పేసి కోరుకుంటూ, మనం ఎటువంటి భేషజాలకు పోకుండా ఎటువంటి విదేశీ శక్తులు కూడా విచ్ఛిన్నకర శక్తులు మన దేశాన్ని విడతీయకూడదని చెప్పేసి చెప్తూ, యువత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి, అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకుని కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధికి తోడ్పడాలి. వికసిత వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరం కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు.
1: సరేనంటే, మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సాయి గారు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్, పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్.
2: ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రము. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ గ్రామం శ్రోతలు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేషా వీరందరి కోరిక మేరకు ప్రతిభావంతుడు చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట, రచన ఆత్రేయ.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ వీరందరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. తర్వాత వినబోతున్న పాట సఖి చిత్రానికి కళ్యాణి మీనన్, హరిణి, కల్పన పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరేంద్ర కోరిక మేరకు ఈ పాట వినండి.

0: ప్రియమైన నీకు చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వినబోతున్నారు. కోరిన శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. ఈ పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గుణ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట, గీత రచన వెన్నెల కంటి.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే.

0: రాసింది హృదయమే.
1: పాటలు మార్చిరా సేవా, అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
0: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: గారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
0: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మిర్చి ఈ చిత్రానికి మీకా సింగ్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

0: performance, winning a total of 10 medals, including 2 gold, 3 silver and 5 bronze in Da Nang, Vietnam. Leading the charge, Deeksha in the 43-kilogram category and Garima in 73-kilogram category clinched gold medals. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఊసరవల్లి ఈ చిత్రానికి అద్నన్ స్వామి పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

ఆరెంజ్ ఈ చిత్రానికి కారుణ్య రవీంద్రారెడ్డి పాడిన పాట. గీత రచన సురేంద్ర కృష్ణ, కేదార్నాథ్ పరిమి.

మీరు ఇంతవరకు లాహిరి లాహిరి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యోమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా

రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ తో సమాపేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ప్రారంభిస్తారు. 10 రాష్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ని ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యకుడు యూమి నాంగ్ లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమాపేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద వేకెంట్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్ అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యకుడు యూమి నాంగ్ లైంగ్ అధికార భారత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని, సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్టపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రమణి మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా నిండో భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్టంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, తాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలోకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ను ప్రారంభిస్తారు. 4 రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని

రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 రాష్టాల నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్టాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28వ తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డ్ చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్, తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలిక ఉన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్దికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామం అంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లాంగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే సీఓపీడీ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు నమస్కారం అండి.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం అండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిజీజెస్ సూపరింటెండెంట్గాను, గుంటూరు మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊపిరితిత్తుల లేదా శ్వాసకోశ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు అని అంటారు డాక్టర్గా.
2: అవునండి.
1: పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, చెస్ట్ స్పెషలిస్ట్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు.
2: ఇంగ్లీష్లో రకరకాల పేర్లను, తెలుగులో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటాం.
1: అది డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు, ఊపిరితిత్తుల వ్యాధుల్లో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటైనటువంటి సిఓపిడి, ఈ వ్యాధి నవంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ సిఓపిడి డే అని జరుపుకుంటుంటాము.
2: అవునండి.
1: అంటే మిగిలిన ఆరోగ్య దినోత్సవాల్లాగానే
2: ప్రతి సభకి మనం ఒక అవగాహన కోసమనే ఒక సంవత్సరంలో ఒక రోజు దానికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చి జరుపుకోవడం జరుగుతున్నది. అట్లాగే మనకి సిఓపిడికి ప్రతి సంవత్సరము 3వ బుధవారం వరల్డ్ సిఓపిడి డేగా నిర్ధారించడం జరిగింది. సో దానివల్ల మనకి ఈ సంవత్సరం నవంబర్ 19న సిఓపిడి డే రావడం జరిగిందండి.
1: అయితే మరి ఈ సంవత్సరం వాళ్ళు ఏదో ఒక నినాదం ఇచ్చి ఉంటారు కదా ప్రతి సంవత్సరం?
2: అంటే ప్రతి సంవత్సరం మనకి అవగాహన కల్పించడం కోసం ఒక నినాదం అంటే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే ఆయాసము ఉంటే సిఓపిడి అని మనము దాని గురించి తెలుసుకోవటము, దాని గురించి అవగాహన పెంచుకోవటము, దాని గురించి సమాచారం సేకరించటము, అలాగే సమాచారం పంచుకోవటము, ఆ సిఓపిడిని గురించి చర్చించటము అనే ముఖ్యమైన విషయాల మీద ఈ సంవత్సరం మనకి ఆయాసం ఉన్న ప్రతి ఒక్కరూ సిఓపిడి ఉందా లేదా అని పరీక్షలు చేయించుకోవాలనేది దానికోసమని చెప్పి ఈ నినాదం అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అసలు ఏంటి డాక్టర్ గారు సిఓపిడి? ఇది ఇంగ్లీష్ పదమే అయినప్పటికీ అంటే ఏంటి అసలు?
2: అంటే ఇది మనకి ఖచ్చితంగా తెలుగులో దీనికి పేరు అంటూ లేదంటే సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ నాలుగింటిని కలిపితే మనకి శ్వాస తీసుకోవటంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఆ జబ్బు పేరే అదనమాట, పేరులోనే ఆ జబ్బు ఎంత తీవ్రత కలిగిందో మనం దాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఈ జబ్బు ఎందుకు వస్తుంది, అసలు కారణాలు ఏంటి?
2: అంటే మనం ప్రతి ఒక్కరూ సిఓపిడి రావటానికి మనమే కారణమవుతామండి. ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులు అనేవి చాలా ముఖ్యమైన శరీరంలో అవయవము. ముఖ్యంగా ప్రతి మనిషికి బతికి ఉన్నాడంటే ప్రతి మనిషికి ప్రాణవాయువు కావాలి. సో ప్రాణవాయువు లేనిదే ఎవరు బతకలేరు. సో ప్రాణవాయువుని మనకు గాలిలో కనపడకుండా ఉంటుంది. గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువు ఎప్పుడైతే ఊపిరితిత్తులోకి వెళ్తుందో, ఊపిరితిత్తుల చుట్టుపక్కల ఉండే రక్తనాళాల్లోకి మన ఊపిరితిత్తులు ప్రాణవాయువును పంపించేస్తుంది. అట్లాగే మన శరీరంలో చేరినటువంటి రసాయన క్రియల వలన ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రక్తం ద్వారా ఈ ఊపిరితిత్తులు చేరి మనకు గాలి బయటకు వదిలినప్పుడు సిఓపిడి కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా మన శరీరానికి కావలసినటువంటి ప్రాణవాయువుని అందించేటువంటి అవయవమే ఊపిరితిత్తులు. కాబట్టి మన ఊపిరితిత్తులని ఏ జబ్బు రాకుండా మనం ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటుంటే మన జీవితం అంత సుఖంగానూ అంత సంతోషంగానూ ఉంటుందండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు,
2: సార్,
1: ఈ సిఓపిడి యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి?
2: సో సిఓపిడి అనేది ఒక చాప కింద నీరులా వచ్చేస్తుందండి. అంటే మనకు తెలియకుండా జబ్బు వస్తుంది. అంటే మనం చేసేటువంటి మన దురలవాట్ల వల్లనే ముఖ్యంగా మనకి సిఓపిడి రావడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఆయాసం, ఇందాక మనం నినాదం చెప్పుకున్నాం కదా, ఆయాసం ఉంటే సిఓపిడి అయి ఉండొచ్చు, పరీక్షలు చేయించుకోండి అని. అట్నే మొదట ఆయాసము, ముందు పొడి దగ్గుగా ఉంటుందండి. పొడి దగ్గు కొన్ని రోజులు పోయిన తర్వాత దీర్ఘకాలికమైన పొడి దగ్గు లేకపోతే కళ్ళెబట్టముగా మార్పు చెందుతుంది. తర్వాత ఆయాసం పెరిగే కొద్దీ మనకి దానివల్ల అనేకమైనటువంటి దుష్ప్రభావాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా

0: కేశము, దగ్గు, కళ్ళబొట్టం, ఈ మూడే దానికి ప్రధాన లక్షణాలు అన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, మరి ఇది COPD వ్యాధి అని ఎలా నిర్ధారిస్తారు?
0: నిర్ధారణ చేయటం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ మనకి ఇప్పుడు చాలా రకమైనటువంటి మనకి నిర్ధారణ చేయటానికి స్పైరోమెట్రీ అని ఉందండి. సో స్పైరోమెట్రీ ద్వారా మనకి COPD ఉందా లేదా అనే ఖచ్చితమైన నిర్ధారణ వస్తుంది. అదే మన నినాదం ప్రకారం కూడా మనము ఎవరికైతే ఆయాసం ఉందో అటువంటి వారు, అంటే ముఖ్యంగా దాని లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి ఉండేవాళ్ళు ఈ స్పైరోమెట్రీ పరీక్ష చేయించుకుంటే మనకి COPD ఉందా లేదా. ఈ స్పైరోమెట్రీలో మనకి ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకి తెలిసే మనకి, అంటే రోగి నాకు COPD ఉందా లేదా, ఆయాసం పెరుగుతూ ఉందా లేదా తెలుసుకునే లోపల 10 సంవత్సరాల ముందే ఈ పరీక్ష చేయించుకుంటే మనకి COPD ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
1: అయితే డాక్టర్ గారు, ఎక్కువ మంది మీ వైద్య నిపుణులు చెబుతుంటారు పొగ త్రాగేటువంటి వారికి ఈ COPD అనేటువంటిది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెబుతుంటారు డాక్టర్ గారు, ఎందుకంటారు?
0: అంటే మనకి ఇందాక మనం చెప్పినట్టుగా చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా COPD రావడానికి 80-85% పొగ తాగటమే. పొగ ఏ రకంగా తాగినా, బీడీ తాగినా, సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, ఇంకో రకంగా ఏ రకంగా మనం పొగ పీల్చుకున్నా కానీ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రకమైన రసాయన క్రియలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకి ఈ కనపడవు కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి కంట్లో నలుసు పడింది అనుకోండి, ముందు కంట్లో నలుసు పడగానే నీళ్లు వస్తాయి. మన నెలక తీలేదనుకో కన్ను ఎర్రబడుతుంది, ఇంకా తీలేదనుకో కంటి చుట్టూ వాపు వస్తుంది. అట్లాగే ఊపిరితిత్తుల్లో కూడా ఈ పొగ అంతా వెళ్ళినప్పుడు ముందుగా మనకి నేచురల్ ఇచ్చినటువంటి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి, రక్షణ వ్యవస్థలు అంటాం దాన్ని. రక్షణ వ్యవస్థలు సన్న సన్న సీలియా, మన బ్రష్లో ఉండేటువంటి సన్న సన్న తీరినట్టుగాను సీలియా అనేది ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ పొగ వేడితోటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ వేడికి అయితేనేమి ఈ పొగలో ఉండేటువంటి రసాయన వల్ల అయితేనేమి, పొగలో ఉండేటువంటి క్యాన్సర్ కారకాల వల్ల అయితేనేమి, ఏదైనా రసాయనకి ముందుగా ఆ సీలియా మాడి మస అయిపోతాయి. దాంతోపాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఏం జరుగుతుంది, నీళ్లు కారుతాయి, అట్లాగే దగ్గు కళ్ళే రావడం జరుగుతుంది. తర్వాత ఎర్రబడతాయి, అంటే లోపల మనకు తెలియకుండా శ్వాసనాళాలు బాగా ఎర్రగా వాచి తర్వాత ఉబ్బిపోతాయి అన్నమాట. అలాగే శ్వాసనాళాలు జరిగేటువంటి క్రియ, శ్వాసనాళాలు ఒక చెట్టులాగా మనం ఊపిరితిత్తులను ఊహించుకుంటే చెట్టుకి కాండము కొమ్మలు ఆకులు ఉన్నట్టుగా, అట్లాగే మన ఊపిరితిత్తులు కూడా శ్వాసనాళము, చిన్న కొమ్మల శ్వాస నాళాలు, అలాగే ఆకుల్ని శ్వాసగోడాలు అనుకుంటే చెట్టు బతకాలంటే చెట్టు పచ్చగా ఉండాలి, ఆకులు బాగా ఉండాలి, అప్పుడే చెట్టు బతుకుతుంది. అట్లాగే మనకి ఊపిరితిత్తుల చివరిలో ఉండే శ్వాసగోళాలు, అక్కడే మనకి ఈ ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత శ్వాసగోళాల్లో కూడా, అంటే చెట్టు ఆకులు లాంటి వాటిలో కూడా అవి శ్వాసగోళాలు పగిలిపోవటము, శ్వాసగోళాల సంఖ్య తగ్గిపోవటము, అలాగే శ్వాసగోళాల పరిమాణం పెరగటము జరిగినప్పుడు మనకి అందాల్సినటువంటి ఆక్సిజను మన శరీరానికి అందదు. సో అటువంటి క్రియలన్నీ జరిగేటువంటి మార్పులన్నీ శాశ్వతమైన మార్పులు, అంటే ఒకసారి మార్పు జరిగిందంటే అవి వెనక్కి రాలేవు. కాబట్టి పొగ తాగే వాళ్ళ వల్ల పొగలో ఉండేటువంటి విషకారకాల వల్ల, రసాయనకాల వల్ల, క్యాన్సర్ కారకాల వల్ల 3 రకాలైన మార్పులు జరిగి మనకి ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది. సో అందుకని ఎవరైనా మన ఈ ఆకాశం వాళ్ళు మన ప్రోగ్రామ్ వినేవాళ్ళు ఎవరైనా పొగ తాగే వాళ్ళు ఉంటే వెంటనే పొగ ఆపితే మన ఊపిరితిత్తులను మనకి మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇక ముఖ్యంగా డాక్టర్ రఘు గారు, కర్మాగారాల్లో, పరిశ్రమల్లో, అలాగే రకరకాల పని ప్రదేశాల్లో ఆయా పనులు చేసేటువంటి వారికి ఈ COPD అనేటువంటి వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది అని చెప్పి వింటుంటాం. ఎందుకంటే కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు పనిచేసే ప్రదేశాలను బట్టి, అది కర్మాగారమే అవసరం, అక్కడక్కడ ముఠా మేస్తుర్లని లేకపోతే క్రషర్లో పనిచేసే వాళ్ళు, పత్తి మిల్లుల్లో అక్కడ ఇక్కడ బోల్డ్ అంత చోట్ల పనులు
0: చేస్తుంటారు,
1: వాళ్ళల్లో కొంచెం ఈ పొగ తాగే అలవాటు కూడా కొద్దిగా తరచూ ఎక్కువగా వింటుంటాం డాక్టర్ గారు. సో వీళ్ళకి బాగా ఈ COPD అనే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని చెబుతుంటారు డాక్టర్, కొంచెం వివరించండి ఎందుకు అయి ఉంటుంది, మరి వాళ్ళు ఆ సమస్య నుంచి బయటకు రావాలంటే వాళ్ళకి ఏం జాగ్రత్తలు మీరు చెబుతారు?
0: అదే మీరు చెప్పినట్టుగా ప్రతి కర్మాగారంలో మీరు చెప్పేటువంటి ప్రతి వాటిలో కూడా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొగ అయితే ఎట్లా వెళ్తే తేడా వస్తుందని చెప్పు.

0: ఉన్నాము. అట్నే దుమ్ము ధూళి వెళ్ళినా లోపల ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఊపిరితిత్తులు జరుగుతాయి. ఎప్పుడైతే ఊపిరితిత్తులో మార్పులు వస్తాయో దాన్ని బట్టి వాళ్ళకి సిఓపిడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పని ప్రదేశాల్లో, ఇందాక మీరు చెప్పినట్టుగానే పని ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు ఈ దుమ్ము ధూళితో పాటు కూడా పొగ తాగడం అనేది అలవాటు చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టుగా పొగతో పాటు దుమ్ము ధూళి కూడా ఎప్పుడైతే చేరుతుందో ఊపిరితిత్తులు తొందరగా మనకి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. పొగ తాగే వాళ్ళకి 15 నుంచి 20 సంవత్సరాలు పడితే ఈ దుమ్ము ధూళితో పాటు పొగ తాగే వాళ్ళకి 10 సంవత్సరాలకే జబ్బు తొందరగా రావడానికి, చిన్న వయసులోనే జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి దుమ్ము ధూళి ప్రదేశాలు పనిచేసే కార్మికులకి రక్షణ కోసం ఆ ఫ్యాక్టరీ యజమానులు కానీ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కానీ పని ప్రదేశాల్లో వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, దుమ్ము ధూళి లేనటువంటి గాలి అందించే ఏర్పాట్లు వాళ్ళు చేయాలి. అటువంటి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు కూడా తన వంతు రక్షణ వ్యవస్థలు వాళ్ళు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా పొగ తాగడం అనేది చాలా హానికరమైనది కాబట్టి అందరికీ మన శ్రోతలు ఎట్లా వింటున్నారు కాబట్టి పొగ తాగడం అనేది ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. అట్లాగే వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్స్ వాళ్ళు రక్షణ వ్యవస్థలు కలిగించలేనప్పుడు తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకోవడం. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే మేము మాస్క్ పెట్టుకుంటే మాకు గాలి ఆడట్లేదు, మేము పనిచేయలేకపోతున్నాం అని చెప్పేసి మాస్క్ పెట్టుకోకుండా ఉంటారు. సో అట్లా చేసినప్పుడు మనకు తెలియకుండా దుమ్ము ధూళి మన కంటికి కనపడదు. సన్న సన్న సూక్ష్మరేవులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఊపిరితిత్తులు చెడిపోతుంటాయి. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకుంటే వీలైనంత వరకు తన ఊపిరితిత్తులను తనే కాపాడుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట.
1: యాజమాన్యంతో పాటు వాళ్ళ యూనియన్ లీడర్లు అని ఏదో వాళ్ళు కూడా నెలకు ఒకసారి ఇలా ఆరోగ్యం కాపాడుకోవడం మంచిది, ధూమపానం లాంటివి చేయకుండా ఉంటే మంచిది,
0: వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తే ఇంకా మన కార్మికులకి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా, అంటే వీళ్ళు ఒక్కరే పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోండి ఆ భారం అట్లా కుటుంబం మీద కూడా పడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే తొందరగా అవగాహన కల్పించుకొని దాని తగ్గట్టుగా రక్షణ వ్యవస్థలు కలిగించుకొని ఊపిరితిత్తులని తనంతగా తనకు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా
1: ఏమిటి డాక్టర్ గారు నష్టం? సరే ఆయనకు అంతగా తెలియదు, ఏదో శ్వాస పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది ఉందో, ఏముందిలే ఉబ్బసం, అదేం పెద్దగా ఏం చెయ్యదులే, మామూలు తగ్గిపోద్దులే అని ఇలా అంటుంటారు పక్కన ఉన్నటువంటి కార్మికులు లాంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ చెబుతారు. అదేంటి, ఏమన్నా అంటే హార్ట్ అటాక్లు వస్తాయా లేకపోతే పక్షవాతాలు వస్తాయా, ఇలా ఏమన్నా రిస్క్ ఉంటుందా, ఏమొస్తుంది దానివల్ల?
0: అంటే మనకి ఎప్పుడైతే ఆయాసం మొదలైందో దాదాపుగా ఊపిరితిత్తులో 50% పైన మనకు ఊపిరితిత్తులు చెడిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు మామూలుగా గాలి పీల్చుకోవాలంటే ఓన్లీ 20% ఊపిరితిత్తులు మనం వాడుకుంటాం, మిగతా 80% రిజర్వ్లో ఉంటుంది. అంటే అది పనిచేయదు, అంటే అవసరమైనప్పుడు పనిచేద్దాం ఖాళీగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆయాసం వచ్చిందని మనకి అర్థం చేసుకున్నామో దాదాపుగా మన 20% కాక ఇంకో 30% కూడా అది వర్క్ లోడ్లో పడిపోయి ఆయాసం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆయాసం వచ్చిందో వెంటనే మనం అంటే మామూలు కింద ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఆయాసం తగ్గిపోతుంది. అవన్నీ తాత్కాలికమైన వైద్యాలు, శాశ్వతంగా అసలు మన జబ్బు ఏందో తెలుసుకొని ఆ జబ్బుకు తగ్గట్టు ముందుగానే జబ్బు నిర్ధారణ చేసుకోవటం, ముందుగానే వైద్యం సలహా తీసుకోవటం, ముందుగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇటువంటి జబ్బు అందరితో ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దుమ్ము ధూళికి వెళ్తున్నారు అనుకోండి, ఇంకా ఆయాసం వచ్చింది, ఇంకా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకుండా ఆ పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసేసి ఇంకో పని ఎత్తుకోవటము, దుమ్ము ధూళిని పని ఎత్తుకోవటము, శారీరక శ్రమ పడే కొద్దీ మనకి ఆయాసం పెరిగే కొద్దీ మనకి శరీర ఊపిరితిత్తులో మార్పులు వస్తాయని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన వర్క్ స్టైల్ అనేది మార్చుకోవాలండి.
1: సరే డాక్టర్ గారు, ఏదో అతనికి ఉండేటువంటి బలహీనతన వల్లనో కార్మికులు పనిచేసే కాడ ఖాళీ సమయాల్లో ఆగలేకుండా గబాలన పొగాకు తాగేస్తుంటారు, బీడీలని చుట్టలని సిగరెట్లని ఇలా ఏదో తాగేస్తుంటారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనో, ఎక్కువ తాగేయడం వల్లనో, దీర్ఘకాలికంగా తాగడం వల్లనో ఈ సిఓపిడి డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి సిఓపిడి అని నిర్ధారించారు అనుకోండి, మరి చికిత్స అందించాలి కదా, ఏం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
0: అంటే మామూలుగా ఏంటంటే ముందు నిర్ధారణ అయిన తర్వాత తీవ్రత ఎంత ఉందో తెలుసుకుంటాం. మొదటి దశలో ఉన్నారా, రెండో దశలో ఉన్నారా, మూడో దశలో ఉన్నారా, చివరి దశలో ఉన్నారా, అంటే అతని ఆయాసాన్ని బట్టి మనం ఇందాక చెప్పుకుంటాం నిర్ధారణ పరీక్ష ఉన్నాం కదా స్పైరోమెట్రీ, ఆ స్పైరోమీటర్లో జబ్బు నిర్ధారణ ఒకటే కాకుండా తీవ్రత కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో తీవ్రతను బట్టి పేషెంట్కి వైద్యం చేయడం అనేది జరుగుతుంది. ఆ తీవ్రత మొదటి రెండు దశల్లో ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పినట్టుగా పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి వేరే పని చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందులో పొగ తాగే వాళ్ళు అలవాటు ఉండేవాళ్ళు ఖచ్చితంగా పొగ ఆపాలి. ఎందుకంటే ఈ జబ్బు ఒకసారి మొదలైందంటే ఆపడానికి ఎటువంటి మందులు లేవు. మనం ఇచ్చే మందులు కానీ వైద్యం కానీ పెరిగే తీవ్రతని స్పీడ్ని తగ్గించే మందులే తప్ప పెరుగుతున్న దాన్ని మనం ఆపడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి అది మొదలైందని తెలుసుకోగానే తీవ్రతను బట్టి మనం వైద్యం చేసుకో. మొదటి రెండు దశల్లో పెద్ద ఇబ్బంది ఉండదు రోగికి. మూడు నాలుగు దశలకు వచ్చేటప్పటికి కొంచెం ఆక్సిజన్ ఇవ్వటము, రకరకాల మందులు వాడటము, ఒక ఇంటికే పరిమితం అవ్వటము, లేదంటే ఎక్కువైనప్పుడు హాస్పిటల్కి తరచుగా వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి తీవ్రతను బట్టి, తీవ్రత నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వైద్యానికి అందులో కూడా డాక్టర్లు చెప్పిన సహకరించి దాని తగ్గట్టుగా వైద్యం చేయించుకోవాలి.
1: వీళ్ళు ఈ వైద్యంతో పాటు డాక్టర్ గారు కార్మికులు కావచ్చు, మామూలు వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఆహార విహార నియమాలు ఏమైనా పాటించాలా వీళ్ళు ఏమైనా ప్రత్యేకించి?
0: ప్రత్యేకించి అంటే మనకి కొన్ని విటమిన్స్ లోపాల వల్ల కూడా ఇది వస్తూ ఉంటుందండి. విటమిన్ ఏ కానీ, డి కానీ, సి కానీ. సో అటువంటి సంపూర్ణమైన సమతుల్యమైనటువంటి ఆహారం అనేది చాలా వాళ్ళకి ముఖ్యము. సరిపోయిన కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్, మాంసకృతులు కానీ, కొవ్వు పదార్థాలు కానీ అన్ని సమతుల్యంలో ఉండేటట్టుగా మనం ఆహారం తీసుకోవాలి. కొందరు ఏంటంటే ఎక్కువగా తినటం కానీ చేయకుండా మితంగా తినటము. ఎంతవరకు మనకి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మనకి దాదాపుగా ఈ జబ్బుకి సరైన వైద్యం చేసుకున్నట్టుగా ఆహారం తరపున.
1: తర్వాత డాక్టర్ శ్రీకంఠి రఘు గారు,
0: సార్
1: మామూలుగా చాలా వ్యాధులకు సంబంధించి ఇటీవల కాలంలో వ్యాధి నిరోధక టీకాలు లాంటివి వేస్తూ ఉంటారు, ముఖ్యంగా చిన్నతనం బాల్యంలో ఎక్కువ వేస్తుంటారు అనుకోండి. కొన్ని కొన్నిటికి ఆ మధ్య కరోనా టైంలో చాలా వ్యాక్సినేషన్ ఇచ్చారు. అట్లాగే ఈ సిఓపిడి లాంటి వాటికి కూడా ఏమైనా వ్యాక్సినేషన్ లాంటి కానీ వ్యాధి నిరోధక టీకాలు లాంటి కానీ ఉన్నాయా?
0: సిఓపిడి కంటూ వ్యాధి నిరోధక టీకాలు అయితే ఏం లేవండి. మామూలుగా రెండు రకాల టీకాలు ఊపిరితిత్తులకు సంబంధించి వేస్తుంటాము. ఒకటి నిమోనియా రాకుండా నిమోకాకిల్ వ్యాక్సినేషన్ ఉంటుంది, అది 60 సంవత్సరాల లోపల వాళ్ళకైతే ఒక డోసు వేస్తాము. 65 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి, 60 సంవత్సరాల లోపల వాళ్ళకి రెండు డోసులు ఇస్తాం అనమాట. అది ఏంటంటే సిఓపిడిలో ఆల్రెడీ ఊపిరితిత్తులు దెబ్బతింటే దాంతో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఇంకా ఆయాసం ఎక్కువ అవ్వడం, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో తీవ్రత పెరగకుండా ఉండడం కోసం నిమోకాకిల్ వ్యాక్సిన్ ఒకటి, రెండోది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటే జలుబు మూలకంగా జలుబు వచ్చిన ప్రతిసారి కూడా ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటడం జరుగుతుంటుంది. సో వాటి నుండి రక్షణ కలిగించడం కోసం ప్రతి సంవత్సరము మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి వీళ్ళకి.
1: అయితేనండి, ఈ సిఓపిడి ఉన్నటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ కార్మికులు లాంటి వాళ్ళు ఎలాంటి జీవన శైలి మార్పులు చేసుకోవాలండి? అంటే ఇప్పుడు మామూలుగా వ్యాయామం చెబుతుంటారు, ప్రతి ఒక్క సమస్యకు వ్యాయామం మంచిది అంటుంటారు, వీళ్ళకు కూడా మంచిదేనా చేసుకోవచ్చు? ఇంకోటి డాక్టర్ గారు, కార్మికులు అనగానే వాళ్లకు నిర్ధారించినటువంటి సమయంలో అంటే 7 గంటలు 8 గంటలు ఏదో ఉంటది వాళ్ళ టైమింగ్స్, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు అంటే శరీరంలోని అన్ని అవయవాలు కదులుతూనే ఉంటాయి. ఇంకా వ్యాయామం చేస్తే మంచిది అంటే ఇది సరిపోదా, ఇంకేమైనా చేస్తే మంచిదా?
0: అంటే మనకి సిఓపిడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిఓపిడికి సంబంధించి ఊపిరితిత్తుల వ్యాయామం కొన్ని ఉన్నాయండి. అవి చేసుకుంటూ ఉంటే మనకి ముఖ్యంగా 3వ దశ 4వ దశ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మీటర్లు నడిస్తే ఆయాసం వచ్చేవాళ్ళు మన ఈ వ్యాయామంలో ఎన్ని యోగా ప్లస్ దీనికి సంబంధించిన వ్యాయామాలు చేసుకుంటుంటే ఇంకా 100, 150 నుంచి 200 మీటర్ల వరకు నడవడానికి అవకాశం ఉంటుంది. సో తీవ్రతను మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాము. అట్లాగే మన బాడీ కండిషనింగ్ అంటారు, ఫిట్నెస్ అంటారు అన్నమాట. సో దానికి కూడా ఈ శ్వాస సంబంధించినటువంటి వ్యాయామంలో వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయండి.
1: తర్వాత డాక్టర్ గారు, వీళ్ళు ఎలాంటి మందులు తీసుకోవాలండి? అంటే దగ్గుకు మందు తీసుకోవాలా, ఆస్త్మాకు మందు తీసుకోవాలి ఇలా అంటుంటారు, పారాసెటమాల్ అని, పెయిన్ కిల్లర్స్ ఇలా చెప్పినట్టే దీనికి ఏమైనా మందులు ఉంటాయా?
0: అదే మనకి తీవ్రతను బట్టి ఇందాక అనుకున్నట్టుగా దశల వారీగా దాన్ని ఉంటుందండి. ఏ దశలో ఉన్నారో మనం నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించిన వైద్యం డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకుంటుంటే వాళ్ళు సుఖంగాను సంతోషంగాను, ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏంటంటే ఆయాసం. సో ఆయాసం తగ్గితే అతని పని అతను చేసుకోగలుగుతాడు. సో డాక్టర్ పర్యవేక్షణలో ఎప్పుడైతే వైద్యం చేసుకుంటారో వీళ్ళకి ఆయాసం అనేది మనం కొంచెం తగ్గించగలుగుతాము అతని పని అతను చేసుకోవడానికి.

0: అతన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, మరీ ప్రధానంగా ఈ కార్మికులు ఆయా పనిచేసే ప్రదేశాలను బట్టి, వాళ్ళకి బలహీనతలను బట్టి ఆ పొగ త్రాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మానేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఎందుకంటే అది ఆపుకోలేరు, ఎంత ఆపుకుందామన్నా. అందులో డిపెండెంట్ నికోటిన్ అంటే పొగకి డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఏదైనా సలహాలు లాంటివి ఏమైనా మీరు అందించగలరా మానేయడానికి?
0: అదే ముఖ్యంగా అది రోగి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడుతుంది. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండేవాళ్ళు, పట్టుదల ఉండేవాళ్ళు, అంటే ఆల్రెడీ అతనికి దీనివల్ల నాకు ఆరోగ్యం చెడిపోతున్నది అనేది అతనికి తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇదేంటంటే మిగతా జబ్బుల మాదిరి కాకుండా ఇది మనకి తెలియకుండా లోపల నుంచి దొంగ దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే మనకి సిఓపిడి మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత వీలైనంత వరకు మనము పొగ తాగడం అనేది ఆపాలి. ఖచ్చితంగా పొగ తాగడం అనేది ఆపకుండా సిఓపిడిని ఆపటము, జబ్బును తీవ్రత తగ్గించడం ఎవరి వల్ల కాదు, అది రోగి వల్లనే అవుతుంది. ఎప్పుడైతే మన జబ్బు నిర్ధారణ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ 10 లోపల అనుకోండి, నిదానికి ఎట్లయినా ఆపుతాడు. 10 కంటే రోజుకి ఎక్కువ తాగేవాళ్ళు, 20 అంతకంటే ఎక్కువ తాగేవాళ్ళు ఆపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. సో అటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. రోగికి, రోగితో పాటు రోగి బంధువులకి వాళ్ళకు కూడా చెప్తాం రోజుకి ఎన్ని తాగుతున్నాడు, ఎట్లా తాగుతున్నాడు. ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవటం, ఆ డేట్ లోపల ఇప్పుడు 4 రోజులు, 15 రోజులు, 20 రోజులు తగ్గించుకుంటా వచ్చి ఆపడం అనేది అతని కౌన్సిలింగ్ ఇస్తాం. అట్లా కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి, అలాంటి డేట్కి మీ వాళ్ళు పొగ తాగడం ఆపుతా ఉన్నారు, వాళ్ళు మధ్య మధ్యలో గుర్తు చేయటం, దీనితో పాటు పొగ తాగే వాళ్ళతో తిరగకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎంత దూరం ఎంత మనం కట్టడి చేసుకున్నా పొగ తాగే ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఏం కాదు ఎరా తాగుతారు అంటే వాడు పోతాడు తాగుతాడు, మనకి మళ్ళీ బానిస అయిపోతాడు. ప్రతి ఒక్కరికి ఒక చోట సిగరెట్ తాగాలని ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్లకుండా ఉండాలి. ఒకే షాప్లో సిగరెట్ కొంటాడు, ఆ షాప్ సైడ్ పోకుండా ఉండాలి. సో ఈ కొన్ని మన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే, ప్లస్ ఎప్పుడైతే మనకి పొగ తాగాలని మనసు ఎప్పుడైతే లాగుతుందో మన కాన్సన్ట్రేషన్ వేరే దాని మీదకి డైవర్ట్ చేసుకోవాలి. తాగాలని వెంటనే 4-5 సార్లు బాగా గాలి పీల్చుకోవడం, లేదా పక్కన వాడితో మాట్లాడడం, లేకపోతే గ్లాస్ మంచీలు తాగడం, అట్లా చిన్న చిన్న ఒక 2-3 సెకండ్స్ దాని మీద దృష్టిని మళ్ళీ చేస్తే అడిగా ఇది పోతుంది అన్నమాట, తాగాలనే లాగేటువంటివి కూడా తగ్గిపోతుంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. నమస్కారం.
0: నమస్కారం. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
2: మీరింతవరకు పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే సిఓపిడి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం విన్నారు. కార్మిక కార్యక్రమంలో ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భాగమతి ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీత

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు

0: చేసేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేసే రాష్టం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కళ. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఎన్డీఏ ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జీఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
0: రైల్వే జోన్ ప్రాంతీయ సమతుల్య అభివృద్దికి దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా సరుకు రవాణా మౌలిక వసతుల అభివృద్ది వేగవంతం అవుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శిక్షణా తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలు ప్రైవేటు విద్యాసంస్థల నుంచి రావలసిన పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు రావలసిన పన్నుల వసూళ్లపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటా కన్సంప్షన్, రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చి వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్లు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్ తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్. దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్ కి, రిపేర్స్ కి, మెయింటెనెన్స్ కి వచ్చేస్తాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఆయన

0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నదుల పరిస్థితిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తిరుపతి రక్సౌల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్టాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను గుంతకలు రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఈ రోజున 07051 నెంబర్తో నడుస్తున్న స్పెషల్ రైల్ని, తిరుపతి రక్సాల్ స్పెషల్ రైల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 17433 అనే నెంబర్తో ఇక నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఇక నడుస్తుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఈ ట్రైన్ యొక్క మొదటి రన్నుని పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యం బాగా వినియోగించుకుంటారని, ముఖ్యంగా బీహార్ వరకు ట్రైన్ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇది చాలా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాము.
0: పర్యావరణ అనుకూలం, కాలుష్యరహితం, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల అభివృద్దిపై చర్చించేందుకు విజయవాడలో భారతదేశంలో సుస్థిర నగరాల సమగ్ర విధాన సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఈ సదస్సును ఈరోజు, రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో మహిళలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల సాధికారత, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: తప్పు కాలను ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా స్వయం ఉపాధిగా జూట్ బ్యాగ్స్ తయారీ, ఈ అంశంపై శ్రీమతి సూర్యకుమారి గారితో పరిచయం వింటారు.
7: ఆధునికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభా పాటవాలని జోడిస్తూ మరి రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలకి అనుకూలంగా తమ సంసారాలను నెట్టుకు రావడానికి మహిళలు ఎన్నో రంగాలలో తమ ఉన్నతిని అభివృద్ధిని సాధిస్తున్నారు. మరి నేటి కాలంలో ఈ పెరిగిన ధరలకి అనుగుణంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తే కానీ కుటుంబాన్ని గడపలేని పరిస్థితిలో ఉందన్న సత్యం అందరికీ తెలిసిందే. మరి ఎంతోమంది చదువుకున్న మహిళలు కొంతమంది ఉద్యోగాలకు వెళ్లలేక అలాగే ఇంటి పట్టున ఉంటూ తమ ప్రతిభా పాఠవాళ్ళకి ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలను తీసుకుంటూ ప్రభుత్వం వారు అందించే అనేక రుణాలని మహిళలు తీసుకుంటూ అనేక రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. మరి వాటిలో ఈ కోవకు చెందిందే జూట్ బ్యాగ్స్ తయారీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సూర్యకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
8: నమస్తే అండి.
7: సూర్యకుమారి గారు, మీరు ఈ జూట్ బ్యాగ్స్ రంగం తయారీలో రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి?
8: ప్రధాన కారణము నాకున్న ఇంట్రెస్టు. తర్వాత మనకి ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనకి పాలిథిన్ని బ్యాన్ చేసి కవర్స్ అనేవి తయారీ అనే ప్రాసెస్ వచ్చింది. ఆ ప్రాసెస్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నవి ఏవైతే తయారీ జరుగుతుందో మన దగ్గర అవి బాగా మార్కెట్లోకి వెళ్తాయి అన్న ఆలోచనలో నేను ఈ జూట్ని ఎంచుకోవడం జరిగింది. సో అలాగా నేను జూట్ బ్యాగ్స్ తయారీని నేర్చుకున్నాను. నేర్చుకొని తర్వాత నేను కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి అలా ముందుకు వచ్చాను. ఇందులో కేవలం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి ఆ కాన్సెప్ట్లో ముందుకు వచ్చాను.
7: అంటే మీ వంతుగా ప్రకృతికి సహాయం చేయడానికి.
8: అంతే అండి.
7: చాలా మంచి ఆలోచన అండి. అసలు మీరు ఈ జూట్ బ్యాగ్స్ ఎక్కడ నేర్చుకున్నారు, తయారీ చేయటం అనేది ఎక్కడ నేర్చుకున్నారు?
8: నేను తయారీ విజయవాడలోనే నేర్చుకున్నానండి.
7: ఎంత సమయం పట్టింది మీకు నేర్చుకోవడానికి?
8: ఒక వారం రోజుల్లో కొన్ని రకాల బ్యాగ్స్ వాళ్ళు తయారీ చేయడం అనేది నాకు నేర్పించారు. ఇంకా వాళ్ళు నేర్పినవి కొంత హ్యాండ్ బ్యాగ్స్, పౌచ్లు, ఇట్లాగా రన్నర్స్ జిప్పులు ఎక్కించడం ఇట్లా కొంత నేర్పించారు వాళ్ళు. ఒక 8 రకాల బ్యాగులు అక్కడి నుంచి నేను డెవలప్ చేసి నేను 100 రకాల మోడల్స్ ఇప్పుడు నా దగ్గర తయారీ ఉన్నాయండి.
7: అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ అన్ని రకాలు చేస్తున్నానన్నారు కదా. కొన్ని జూట్ బ్యాగ్స్ మనకి ట్రావెలింగ్ పనికొచ్చే జూట్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే సెల్ ఫోన్ పెట్టుకోవడానికి జూట్ బ్యాగ్స్ ఉంటాయి. అసలు ఏ రకాలు ఉంటాయి ఈ జూట్ బ్యాగ్స్లో? ఈ జూట్ బ్యాగ్స్ తయారీకి అది ఎలా ఉపయోగిస్తారు? తయారీకి ఈ జూట్ను తీసుకొచ్చి ఎన్ని రోజులు నానపెడుతూ ఉంటారు కదా, అది అసలు ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం మా శ్రోతలకు తెలియజేయండి.
8: జూట్ తయారీ అయిన జూట్నే కొంటామండి. మేమేమి తీసుకొచ్చి నానపెట్టడం అది ఏమి ఉండదు. మనకి ఏలూరు జూట్ మిల్స్లో నేను తీసుకునేదాన్ని. అక్కడ మనకి ఏంటంటే వెనకాల మనకి ఫాయిల్తో వచ్చిన మంచి జూట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ క్వాలిటీ జూట్ని నేను తీసుకుని దాంతోనే బ్యాగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసాము. అయితే అందులో చెప్పాను కదా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర 100 రకాల మోడల్స్ ఉంటాయి. ఆ 100 రకాల్లో కూడా స్టార్టింగ్ చిన్నది ఏంటి అంటే చిన్న మన కాయిన్స్ పౌచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి పిల్లలు స్కెచ్ పెన్స్, పెన్స్ వాడుకునే దాన్ని, తర్వాత టాయిలెట్ పౌచ్లుగా వాడుకుంటారు, ట్రావెలింగ్ పౌచ్లు వాడుకుంటారు, ఇవన్నీ కూడా సెల్ ఫోన్ బ్యాగ్స్, సెల్ ఫోన్ పర్సెస్, సెల్ ఫోన్ పౌచ్లు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పౌచ్లు, తర్వాత మన వాషింగ్ మెషిన్ కవర్స్, వాషింగ్ మెషిన్ కవర్స్, మిక్సీ కవర్స్, గ్రైండర్ కవర్స్, ఓవెన్ కవర్స్, ఇవన్నీ కూడా మన నా దగ్గర తయారీ ఉన్నాయండి. తర్వాత

0: ఇంకా ఏంటంటే ట్రావెలింగ్ బ్యాగ్స్, బ్యాగ్స్ కూడా పెద్ద సైజ్ బ్యాగ్స్. తర్వాత
1: అంటే బరువు ఆపుతుందండి,
0: చక్కగా ఆపుతుందండి బరువు. ఇప్పుడు నా దగ్గర నేను తయారీ చేసి ఇచ్చిన వాళ్ళు కనీసం 2-3 ఏళ్ళు స్కూల్ బ్యాగ్స్ అయితే 5 సంవత్సరాల వరకు కూడా వాడుకుంటున్నారు, చాలా బాగున్నాయండి అని. కొంత జూట్తో కలిపి మనం కింద ఇలాగ తాళ్ళు అవి వేసిన వాటిల్లో కొంత వేరే మెటీరియల్ వస్తుంది, ఆ మెటీరియల్ పాడవుతుందేమో కానీ ఇది మాత్రం జూట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అలాగా మన స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు నేను ఎలా చేయిస్తాను అంటే, చాలా మంది చాలా లూజ్ స్టిచ్చింగ్ వేస్తారు.
1: అంటే కొంతమంది వింటూ ఉంటాం జూట్ బ్యాగ్స్ పిగిలిపోయినాయని.
0: ఏదైనా బ్యాగ్ కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం రీస్టిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది జనరల్ గా బయట నుంచి ఏ బ్యాగ్ తెచ్చిన. కానీ నా దగ్గర స్టిచ్చింగ్ మాత్రం ఒకసారి మనం బ్యాగ్ ఇచ్చాము అంటే మళ్ళీ అది ఊడిపోకూడదు, మళ్ళీ తిరిగి రాకూడదు. అది లాంగ్ రన్ లో కొంత ఊడతాయి కానీ సహజంగానే, సహజంగా ఉండలేదు కానీ ఇస్తూనే మనం తీసుకొచ్చుకుంటూనే మనం ఇచ్చేయకూడదు. అందుకని నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్చింగ్ ఇస్తానండి, కాబట్టి దాని వల్ల ప్రాబ్లం లేదు, నాకు అదే రెప్యుటేషన్.
1: అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ తయారీకి మామూలుగా మనం మిషను, మామూలు మిషన్ ఏనండి, దానికి సెపరేట్ ఉంటుంది?
0: కాదండి, జూట్ మిషన్ వేరు, జూట్కి మిషన్స్ వేరే ఉంటాయి.
1: అంటే ఇప్పుడు బ్యాగ్కి తయారీ అప్పుడు, అంటే మోడల్కి తయారీ అప్పుడు సూది అది మార్చడం అనేది ఏమన్నా ఉంటుందా?
0: లేదండి, జూట్తో కుట్టేటప్పుడు జూట్కి అన్నిటికీ ఒకటే సూది, కలర్ కాంబినేషన్స్లో కుడతాం కాబట్టి దారం మార్చుకుంటూ ఉంటాం కానీ సూది మాత్రం సేమ్.
1: మరి ఇప్పుడు జూట్ బ్యాగ్స్ మనకి చాలా మార్కెట్లో చూస్తూ ఉంటాము, చాలా రకరకాల డిజైన్స్ అవి వస్తాయి. ఏ సీజనల్ వైజ్గా అంటే స్కూల్ పిల్లలు స్కూల్ రీఓపెన్ అప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటాయి, పండగలప్పుడు ప్రత్యేకంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి, మరి అవి ఎలా తయారు చేస్తారు?
0: మేము పండగలకి వాటికి ప్రత్యేకంగా వాళ్ళు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మొన్ననే సంక్రాంతి పండగ అయింది, సంక్రాంతి పండగ అంటే గొబ్బెళ్ళు, తర్వాత భోగి మంటలు, తర్వాత మన గంగిరెద్దు వాళ్ళు ముగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఆ కాంబినేషన్స్లో మేము ప్రింట్లు తయారు చేయిస్తాము. అచ్చంగా ముగ్గులు కావాలి, ముగ్గులు ప్రింట్లు కావాలి అన్న వాళ్ళకి అలా ఇస్తాము. తర్వాత మీరు ట్రెడిషనల్ పండుగలు చూడండి, శ్రీరామనవమికి రాములు వారు, సీతాదేవి ఇలాగ నలుగురు ఉన్న పిక్చర్స్ లో అడుగుతూ ఉంటారు, అంటే రాములు వారి పందిట్లో పంచిపెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రింట్ అడుగుతారు, అలా ఇస్తాము. అమ్మవారి దసరా నవరాత్రులు అవుతాయి, ఆ నవరాత్రుల్లో అమ్మవారి ప్రింట్లు అడుగుతారు. అట్లా ఇది దేనికి తగ్గట్టుగా దానికి. తర్వాత పెళ్లిళ్లలో వాళ్ళ పేర్లు, వాళ్ళ డేట్స్ ఇవన్నీ చేస్తారు,
1: మధ్యలో తెరచల్లా పట్టుకున్నట్టు రకరకాల
0: అడుగుతారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అవన్నీ కూడా మేము చేస్తామండి. తర్వాత పెన్షనర్లు, ఇప్పుడు రీసెంట్ గా పెన్షనర్స్ కూడా ఇలాంటివి ఇచ్చుకునేటప్పుడు వాళ్ళ లోగో, వాళ్ళ ఇవిలు, వాళ్ళ పేర్లు అవి అడుగుతూ వాళ్ళు మెన్షన్ చేసినవి ఏదైనా సరే మనం. తర్వాత నేను ఓఎన్జిసి వాళ్ళకు కూడా బ్యాగ్స్ ఇచ్చానండి, వాళ్ళు కూడా వాళ్ళ లోగో అండ్ వాళ్ళు అడిగినట్టుగా ప్రింట్లు ఇలాగా, వాళ్ళు ఏది అడిగితే అది మనం ప్రింట్ ఇవ్వచ్చు, ప్రాసెస్లో అలా తయారు చేసి ఇస్తూ ఉంటాం.
1: అంటే ఇప్పుడు పెద్ద బ్యాగులు తయారు చేయడానికి, చిన్న బ్యాగులు తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది?
0: పెద్ద బ్యాగులకి చిన్న బ్యాగులకి వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు చిన్న బ్యాగులు అయితే మన వర్కర్స్, చిన్న సైజు బ్యాగులు అయితే 20-30 బ్యాగులు రోజుకి కుట్టేయగలరు, 20-30 బ్యాగులు రోజుకి పర్ డే కుట్టగలుగుతారు. అదే పెద్ద సైజు బ్యాగులు అయితే ఒక 6 డజన్ బ్యాగులు, అంటే చాలా పాకెట్స్, పెద్ద లగేజ్ బ్యాగులు అంటే పెద్ద పెద్దవి కావాలి. ఫినిషింగ్ ఇవ్వచ్చేసరికి, కటింగ్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇవ్వచ్చేసరికి ఒక 6 డజన్ బ్యాగులు అయితే రోజుకి కుట్టగలుగుతారు.
1: సూర్యకుమారి గారు, మరి మీరు ఇలా చెప్తున్నారు, ఇన్ని రకరకాలుగా చెప్తున్నారు, మరి ఇవన్నీ చేయడానికి మీరు ఏమైనా బ్యాంక్ లోన్లు కానీ అలాంటివి ఏమైనా తీసుకున్నారా?
0: తీసుకున్నానండి, నేను డ్వాక్రాలో మహిళని డ్వాక్రా లోన్ తీసుకున్నాను, అలాగే ముద్ర లోన్ కూడా తీసుకున్నానండి. తీసుకుని దాని ప్రకారమే ఆ హెల్ప్ తోను అవి కట్టుకుంటూ చేసుకుంటున్నాను.
1: బాగుంది సూర్యకుమారి గారు. ఇప్పుడు మీరు ఎంచుకున్న రంగంలో మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?
0: నా దగ్గర నెలవారీగా అయితే 5 గురికి నేను ఉపాధి ఇస్తూ ఉంటాను. నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి, నాకున్న దీన్ని బట్టి, ప్రతి నెల అవసరాన్ని బట్టి. కొంతమంది ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా రాలేరు, అలాంటి వాళ్ళని ఏం చేస్తానంటే నాకు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు పీస్ లెక్క వాళ్ళు వచ్చి నాకు స్టిచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు 5-10 మంది.
1: ఎలాంటి సమయాల్లో

0: మీరింతవరకు లలితగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వినండి. చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాల గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారే. అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే దీనికి కారణం సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. వీటివల్లే అందరూ అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యలలో మరొకటి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్లనే బరువు పెరగడం మరియు ఇతరత్ర అనారోగ్య సమస్యలు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఏ విషయంలోనైనా కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా ఈ రెండూ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడితే ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిలో కూడా విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో కనబడే లక్షణాలు అందరికీ కూడా ఒకేలా ఉండవు. శరీరంలో వచ్చే కొత్త మార్పులను ప్రతి మహిళ గమనిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుండి బయటపడటం మంచిది, లేదంటే నెమ్మదిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు చూద్దాం. ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై దారితీస్తుంది. రక్త ప్రసరణ జరిగే నాళాలలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దానివలన గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పులు కనిపిస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళల్లో ఎక్కువగా కీళ్లనొప్పులు పెరుగుతాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనపు పదార్థం. ఇది రక్తనాళాలను అంటుకుని ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా పొట్ట దగ్గర, భుజాల్లో, కాళ్లలో పేరుకుపోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీర భాగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నా, లేకపోతే శరీరంపై నీలం, పసుపు రంగు మచ్చలు ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడానికి మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. సరైన వేళకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా రోజుకు అరగంటసేపు వ్యాయామం లేదా యోగా చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి తోడ్పడతాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి సమయం పెంచుకోవడం మంచిది. నడక, అందులో వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారు వ్యాయామాల ద్వారా బరువును కనుక తగ్గించుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఈ ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన ఆహారం, ధ్యానం, వ్యాయామం చేస్తూ, అలాగే నలుగురితో నవ్వుతూ గడుపుతూ ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం. కార్యక్రమంలో మీరింతవరకు విశేషాలు విన్నారు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం వింటారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆషికి 2 ఈ చిత్రానికి పలక్ సింగ్ పాడిన పాట, గీత రచన ఇర్షద్ కమ్లీ.

కార్యక్రమంలో తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్ ఈ చిత్రానికి అర్జిత్ సింగ్, నీతి మోహన్, సునిధి చౌహాన్ పాడిన పాట, గీత రచన అమితాబ్ భట్టాచార్య.

0: कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కాక్టెయిల్. ఈ చిత్రానికి ఆరిఫ్ లోహార్, హర్షదీప్ కౌర్ పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా లూతేరా ఈ చిత్రానికి స్వనాంద్ కిర్కిరే అమితాబ్ భట్టాచార్య పాడిన పాట, గీత రచన అమితాబ్ భట్టాచార్య.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి, మీరు ఇంతవరకు టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యువలయలో నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ 0866248812, 0866248812. మరి మొదటి ప్రశ్న ఏంటంటే, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించండి. ఈలోగా లవ్ ఫెయిల్యూర్ ఈ చిత్రం నుండి ఒక మంచి పాట.

బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుందని అడిగాను కదా మొదటి ప్రశ్న. మరి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుండి, తర్వాత శ్యామ్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస, వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుండి రైట్ ఆన్సర్, తర్వాత అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి, తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్, మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం నుండి సమాధానం కూడా పంపించాలి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, యూపీ వారణాసి నుండి ఆర్ లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుండి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి రాంగ్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాంష్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ ఆన్సర్, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్, తర్వాత ఉదయవంశీ, శోభారాణి, మన్మథరావు, హారిక, రాజవోల్ నుండి రైట్ ఆన్సర్, హనుమంతరావు, కరుణావల్లి, ఖమ్మం నుండి రాంగ్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్, గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్, తర్వాత మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్, బుచ్చిరెడ్డిపాలెం నుండి మనోజ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి రైట్ ఆన్సర్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్, హైదరాబాద్, బౌరంపేట నుండి సంతోష్ కుమార్, సుప్రియ రైట్ ఆన్సర్, తర్వాత లతా సుహాస్ హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, రాజేశం, సరోజిని కరెక్ట్ ఆన్సర్, తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అన్విత, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కరెక్ట్ ఆన్సర్, నల్గొండ జిల్లా నుండి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్, సాయి జ్యోతి, భానుతేజ్, సరస్వతి, ఎస్ చిదంబర్రావు, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి

ఊర్మిళ సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తి చేసేవారిలో కనిపిస్తుంది? బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తి చేసేవారిలో కనిపిస్తుంది? తర్వాత ఆత్మకూరు నుండి ఆదిశేష్, కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి, కుంచివాన్పేట నుండి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న, కరెక్ట్ ఆన్సర్ అండి. మనోజ్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. మురళి, లక్ష్మి, బట్టిప్రోల్ నుండి, రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి, గగన్ విహార్, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుండి, రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి, రైట్ ఆన్సర్. తర్వాత రవికుమార్, శ్రీకాకుళం జిల్లా నుండి, రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? తర్వాత నల్గొండ జిల్లా నుండి దైదా భిక్షం, దైదా వెంకటి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ధ్వని వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుండి, రైట్ ఆన్సర్. కరుణావల్లి, ఖమ్మం నుండి, హనుమంతరావు, కరుణావల్లి, ఖమ్మం నుండి, రైట్ ఆన్సర్. తర్వాత అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుండి, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, ముంతా పెద్దన్న, నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుండి, శశిరెడ్డి, చిన్నప్ప, డోక్పర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారి శంకరయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎస్పిఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాలి నుండి, రైట్ ఆన్సర్. ధనుంజయ, అనంతపురం జిల్లా, సిండికేట్ నగర్, పెద్దమ్మ గుడి దగ్గర నుండి, రైట్ ఆన్సర్. లలిత మల్లిక్, సత్తుపల్లి నుండి, రాంగ్ ఆన్సర్. తర్వాత జాబా భూమేశ్వర్, వెల్లుల్లి నుండి, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కార్మికులు, ఆన్సర్ కూడా పంపించాలండి పేర్లతో పాటు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్, తనూజ్, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు, తణుకు నుండి, రైట్ ఆన్సర్. రాధా, ఖమ్మం నుండి, రైట్ ఆన్సర్. రాధాప్రకాష్, ఖమ్మం నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత సోమనాథం జనార్దన్ రావు, తాటిపత్తి గ్రామం నుండి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కడప నుండి వినయ్, శ్రీదేవి, రెడ్డమ్మ, ప్రవీణ, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుండి, రాంగ్ ఆన్సర్. నిర్మలాదేవి వీరమనోహర్ రావు, రాజువోలు గ్రామం నుండి, రాంగ్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. దేశిరెడ్డిపల్లి నుండి అంజన్, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? దంపలూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి,
వసుంధర ఇనమడుగు నుండి తుమ్మ పద్మావతి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లాలో, నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చెంచినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్ మహమ్మద్ రఫీ ప్రకాష్ ఖాదర్ భాష ఎఫ్ఎంఎస్ సర్దార్ సుధాకర్, రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుండి, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? తర్వాత కడప నుండి యాంటోనీ, కరెక్ట్ ఆన్సర్. రాధా మున్నా రఘువీర్ సింగ్ సుగుణాబాయ్, రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా నుండి శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి, రైట్ ఆన్సర్. మరి మొదటి ప్రశ్న, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది అని అడిగాను కదా, దానికి సమాధానం వచ్చి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. మరి రెండో ప్రశ్న ఏంటంటే, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సమాధానాలు పంపించండి. ఈలోగా ఆకాశమే నీ హదురా ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

రెండో ప్రశ్న, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చీరాల నుండి మానస విజయలక్ష్మి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుండి రైట్ ఆన్సర్ సూర్యనారాయణ తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్ శేషాద్రి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుండి. ఓకే, తర్వాత చెల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ రైట్ ఆన్సర్. మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉపలూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్. కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. బొమ్మిదేవి లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుండి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుండి రైట్ ఆన్సర్. ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్ మనోహర్ తెనాల నుండి రైట్ ఆన్సర్. లలితా మల్లిక్ సత్తుపల్లి నుండి రైట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఎం రామ్మోహన్ రావు సత్యవతి మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి రైట్ ఆన్సర్. డాక్టర్ కేవి రావు తణుకు నుండి రైట్ ఆన్సర్. యూపీ వారణాసి నుండి ఆర్ లక్ష్మీదేవి ఆర్ లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతినగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. తర్వాత గణపవరపు నాగేశ్వరరావు కనక సులోచన సురేష్ హరికృష్ణ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గగన్ విహార్. కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుండి రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ. కరెక్ట్ ఆన్సర్. అంజాన్ దేశిరెడ్డిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చెంచినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్ష్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ. కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ శ్రీవత్స హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటపర్తి గ్రామం నుండి రైట్ ఆన్సర్. రవికుమార్ శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. తర్వాత యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ్. కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాగమణి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. హనుమంతరావు కరుణవల్లి ఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుండి రైట్ ఆన్సర్.
రమేష్ దొంతి అనంతపురం నుండి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మకూరు నుండి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్ పావులూరు నుండి మోహను కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ విట్రా వీరమోహన్ రావు. నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుండి. కరెక్ట్ ఆన్సర్ దైదా భిక్షం. దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుండి. రైట్ ఆన్సర్ తెనాలి నుండి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురా మౌనిక త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రారెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాష బుచ్చిరెడ్డిపాలెం గురుగుంట్ల నుండి ముంతా పెద్దన్న రాపూర్ నుండి నారాయణ పెంచలయ్య సూర్యపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప డోకుపతి శివప్రసాద్ తుమ్మలచర్ల గోపినాథ్ బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి. రైట్ ఆన్సర్ తర్వాత బుచ్చిరెడ్డిపాలెం నుండి మనోజ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక నుండి సుభాన్ రషీద్ బేగం సుమయ్య. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ తర్వాత నెల్లూరు నుండి హసీనా. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత సులోచన కరీంనగర్ నుండి. రైట్ ఆన్సర్ లతా ఉయ్యూరు నుండి. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అడుగుతాను మళ్ళీ. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సమాధానాలు పంపించండి.

తర్వాత మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుండి రైట్ ఆన్సర్. తర్వాత కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుండి రైట్ ఆన్సర్. డి వాణి డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచిల్ నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివరాజ్ రెడ్డి, తిరుపతమ్మ కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుండి రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి రెండవ ప్రశ్నకి సమాధానం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎవరిని పిలుస్తారని అడిగాను కదా, వర్గీస్ కురియన్, తనని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి ఇదండి ఇవాళ యువలయ. తిరిగి రేపటి యువలయాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి పదవ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ కో పఢెంగే, ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ దుంగి, ధ్యాన్ సే సునో.
2: జీ హాన్ అధ్యాపికా జీ,
3: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే, తథా అక్బర్ కే మిత్ర్ ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఔర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావోం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయి, బరవై నాయికా భేద్, శృంగార్ సోరఠ్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢుంగి, సునో.
2: జీ హాన్ అధ్యాపికా జీ.
4: కహీ రహీమ్ సంపత్తి సగే, బనత బహుత బహురీత్, విపతి కసౌటి జే కసే, తేయి సాంచే మీత్.
3: అచ్చా అబ్ తుమ్ పఢో.
2: జీ అధ్యాపికా జీ. కహీ రహీమ్ సంపత్తి సగే, బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటి జే కసే, తేయి సాచే మీత్.
3: ఫిర్ ఏక్ బార్ పఢో.
2: కహీ రహీమ్ సంపత్తి సగే, బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటి జే కసే, తేయి సాచే మీత్.
3: ఠీక్ హై, అబ్ ఇస్కా భావ్ బతాతీ హూ, సునో. రహీమ్ ఇస్ దోహే మే కహతే హై కి జబ్ హమారే పాస్ ఖూబ్ పైసే హై ఔర్ హమ్ సుఖ మే డూబే హుయే హై, తబ్ కయీ లోగ్ కయీ ప్రకార్ సే ఆతే హై. థోడా సా పరిచయ హోనే పర్ భీ హమ్ సే దోస్తీ కర్నా చాహతా హై ఔర్ హమారే సాథ్ సాథ్ ఘూమ్తే రహతే హై. జబ్ హమ్ కష్టో మే హై ఔర్ హమారే పాస్ పైసే నహీ హై, దూసరోం కే సహాయతా కే ఆవశ్యక్తా హోతీ హై, తబ్ కోయీ భీ హమే సహాయతా నహీ కర్తే హై. కష్టో మే విపత్తియో మే జో హమే సాథ్ దేతా హై వహీ సచ్చా మిత్ర హై. అర్థాత్ కష్టో మే హీ సచ్చే మిత్రోం కీ పెహచాన్ హోతీ హై. కహీ రహీమ్ మానే రహీమ్ ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే సంపత్తి అంటే సంపద ధనము అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్న మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయటానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్బు దోసరే దోహే కో పఢుంగి, ధ్యాన్ సేసును.
4: రహిమన్ పానీ రాఖియే, బిన పానీ సబ్ సూన్, పానీ గయనవు బరై మోతీ మానుష చూన్.
3: అబ్ సునో. రహీమన పానీ రాఖియే, బిన పానీ సబ్ సూన్, పానీ గయన ఊబరై మోతీ మానుష చూన్. అబ్ తుమ్ పఢో.
2: రహీమన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్, పానీ గయన ఊబరై మోతీ మానుష చూన్.
3: ఫిర్ సే పఢో.
2: రహీమన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్, పానీ గయన ఊబరై మోతీ మానుష చూన్.
3: इसका भाव बताती हूँ, सुनो। रहीम ने इस दोहे में पानी शब्द का प्रयोग अनेक अर्थों में किया। सूक्ष्म दृष्टि से इस शब्द का अर्थ समझना चाहिए। इस दोहे में पानी शब्द को यहाँ जल, चमक, प्रतिष्ठा, कांति आदि अर्थों में प्रयोग किया। उसी तरह मोती और चून शब्दों को भी अलग अर्थों में प्रयोग किया। रहीम कहते हैं कि मानव जीवन में पानी का बड़ा महत्व है। पानी के बिना सब शून्य है। पानी के बिना मोती, मनुष्य और चूने सब बेकार हैं। अन्य बातों में कहना है तो पानी यहाँ इसका अर्थ है चमक। चमक के बिना मोती और पानी यहाँ इस शब्द का अर्थ है जल। जल के बिना चूना बेकार है। उसी तरह पानी यहाँ इस शब्द का अर्थ है प्रतिष्ठा, गौरव। प्रतिष्ठा के बिना मानव का जीवन भी शून्य है। रहीम ఈ దోహానందు పాని అనే పదమును అనేక అర్థాల్లో ఉపయోగించారు. సూక్ష్మ దృష్టితో ఈ పదానికి అర్థం చేసుకోవాలి. ఈ దోహానందు పాని అనే పదానికి నీరు, మెరుపు, ప్రతిష్ఠ మొదలగు అర్థములలో చెప్పడం జరిగింది. అదే విధంగా మోతి మరియు చూన్ అనే పదాలను కూడా వేరు అర్థాలలో ఉపయోగించారు. కవి రహీం ఈ విధంగా చెప్తున్నారు. మానవ జీవితంలో నీటికి గొప్ప స్థానం ఉంది. నీరు లేకపోతే అంతా శూన్యమే. ముత్యములు, మానవులు, భూమి అన్ని వ్యర్థమే. ఇంకొక విధంగా చెప్పాలంటే పాని ఇక్కడ ఈ పదానికి అర్థం మెరుపు. మెరుపు లేకుండా ముత్యములు, మరియు పాని ఇక్కడ ఈ పదానికి అర్థం నీరు. నీరు లేకుండా భూమి మరియు సున్నము వ్యర్థం. అదే విధంగా పాని అనే పదానికి ఇక్కడ అర్థం ప్రతిష్ట. ప్రతిష్ట లేకుండా మానవ జీవితం కూడా వ్యర్థమే. అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, ఉత్తర్ దో. రహీమ్ కా పూరా నామ్ క్యా హై?
2: రహీమ్ కా పూరా నామ్ खान खाना अब्दुल रहीम है।
3: रहीम का जन्म कहाँ हुआ?
2: रहीम का जन्म लाहौर में हुआ।
3: अच्छा, रहीम किस दरबार में रहते थे?
2: रहीम अकबर के दरबार में रहते थे।
3: मीत शब्द का अर्थ बताओ।
2: मीत शब्द का अर्थ है मित्र या दोस्त।
3: अच्छा, इस दोहे में सच्चा मित्र किसे कहा गया?
2: विपत्ति में जो साथ देता है वही सच्चा मित्र है।
3: अच्छा, ये तो रहीम के दोहे हैं। अब हम बिहारी के दोहों को पढ़ेंगे।
2: जी हाँ अध्यापिका जी।
3: अच्छा, दोहों को पढ़ने के पहले बिहारी के बारे में परिचय दूंगी, सुनो। रीतकाल के कवियों में बिहारी को सर्वश्रेष्ठ माना जाता है। बिहारी का जन्म 1595 में ग्वालियर के निकट बसुआ गोविंदपुर गांव में हुआ। बिहारी की ख्याति सुनकर मुगल सम्राट शाहजहां ने इन्हें अपने दरबार में आमंत्रित किया। आगरे में कुछ दिन रहकर ये आमेर के मिर्जा राजा जयसिंह के दरबार में चले गए। वहां इन्होंने शतसई की रचना की। इनके दोहे नीतिपरक होते हैं। इनके दोहों के लिए गागर में सागर भर देने वाली बात कही जाती है, अर्थात थोड़े से शब्दों में अधिक भाव भर देना है। इनकी मृत्यु 1663 में हुई। अच्छा, बिहारी जी के दोहों में पहले दोहे को पढ़ूंगी, सुनो। कनक कनक ते सौगुनी मादकताधिकाय वही काये बौराय जग यही पाये बौराय। अच्छा, अब तुम पढ़ो।
2: जी अध्यापिका जी। कनक कनक तई सौगुनी मादकता अधिकाई उही खाए बौराई जग इही पाए बौराई।
3: फिर से बोलो।
2: कनक कनक तई

0: సౌగుని మా దక్తా అధికాయి ఉహి ఖాయ బౌరాయి జగ్ ఇహి పాయ బౌరాయి.
1: ఫిర్ సే బోలో. ఠీక్ హై, ఇస్కా భావ్ సునో. ఇస్ దోహే మే బిహారీ నే కనక్ శబ్ద కా ప్రయోగ్ దో నంబర్ భిన్న అర్థో మే కియా. ఏక్ అర్థ మే సోనా, దూసరే అర్థ మే ధతురే మే కియా. యహా యమక్ అలంకార్ కా సౌందర్య హై. యమక్ కా అర్థ హై దో హోతా హై. కిసీ శబ్ద కీ పునరావృత్తి భిన్న భిన్న అర్థో మే హోతీ హై తో ఉసే యమక్ అలంకార్ కహతే హై. బిహారీ కహతే హై కీ ధతురే కీ అపేక్షా సోనే మే సౌగుణా నశా హోతా హై. ధతురే ఖానే సే ఆద్మీ మదహోష్ హో జాతా హై. సోనే కో అర్థాత్ ధన్ కో పానే సే మానవ్ పాగల్ హో జాతా హై. సోనే మే ధతురే సే సౌగుణా అధిక్ నశా హోతా హై. ధతురే యా మాదక్ పదార్థం కా సేవన్ కర్నే సే థోడే సమయ తక్ కే లియే ఆద్మీ నశే మే హోతే హై. ఉస్కే బాద్ నశా ఉతర్ జాతా హై. లేకిన్ సోనే మిల్నే పర్ ఉస్కీ స్థితి ఇస్సే భీ బురీ హో జాతీ హై. అర్థాత్ ధన్ కీ నశా అధిక్ హోతా హై. ఇస్ దోహే మే కహా గయా కీ ధన్ కా నశా అధిక్ హోతా హై. ఈ దోహానందు బిహారీ కనక్ అనే శబ్దాన్నికి రెండు సార్లు వేరువేరు అర్థములలో ఉపయోగించటం జరిగింది. కనక్ అనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది. ఇది యమకాలంకారం. యమక్ అంటే రెండు అని అర్థం. ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరువేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం. కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే, కనక్క కనక్క తై సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది. ఉమ్మెత్తకాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది. బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు. ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది. కాని బంగారమును పొందటం వల్ల ధనం యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది. అబ్ ఇస్ దోహేకే కఠిన శబ్దం కో బతాతీ హూ, లిఖ లో.
0: జీ హా అధ్యాపికా జీ.
1: కనక్ సోనా బంగారము సంపద.
0: కనక్ సోనా బంగారము సంపద.
1: సౌగుని సౌబార్ 100 రెట్లు.
0: సౌగుని సౌబార్ 100 రెట్లు.
1: మాదకత నశా మత్తు.
0: మాదకత నశా మత్తు.
1: అధికాయ్ బహుత్ ఎక్కువ.
0: అధికాయ్ బహుత్ ఎక్కువ.
1: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
0: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
1: అబ్మై దూసరే దోహే కో పఢుంగి సునో. నరిక్

0: चले ते तो ऊंचो होय। अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। नर की अरु नल नीर की गति एकई करजोई, जेतौ नीचौ हवाई चलई तेतौ ऊंचौ होई।
0: फिर से बोलो।
1: नर की अरु नल नीर की गति एकई करजोई, जेतौ नीचौ हवाई चलई तेतौ ऊंचौ होई।
0: अच्छा इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है, जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। मनीषी मरियु कुलाई धारल नड़क చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగముతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హే అచ్చా ఆలియా అబ్ పాఠ సమాప్త్ హో గయా.
1: धन्यवाद अध्यापिका जी।
0: शुभाशीष।
2: नीति दोहे पदो तरगति की हिंदी पाठम मीरिंतवरकु विन्नारु। उपाध्यायिनी श्रीमती पी कृष्ण तुलसी, विद्यार्थी शेख अलिया फरहत। ई कार्यक्रमम आकाशवाणी विजयवाड़ा केंद्र नुंडि वेलवडिंदी।
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రంగస్థలం. ఈనాటి కార్యక్రమంలో శిబి చక్రవర్తి నాటకం నుండి నారదుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు.

ఓం నమో నారాయణాయ. నీరాగార సంచారా నారాయణ, నీ లీలలు వర్ణింపగలవారెవరు? 14 భువనములు సృష్టించుడేగాక ఏ లోకమునకు ఆ లోక ప్రత్యేకత నిర్ణయించి సృష్టిక్రమమునకు భంగము వాటిల్లనేయక కొనసాగించుటేగాక గూటిలోని పిట్టకు, రాతిలోని కప్పకు, గోధిలోని నక్కకు, గుహలోని పులికి ఆహారం అందించి పోషించు. నీ లీలలు ఏమని వర్ణింపగలదు, ఎన్నని పాడగలదు? లోకైక కళ్యాణ రూపుడవు నీవు. లోకములన్నింటినీ నీ గర్భమును దిబిడుచుకున్న దామోదరుడు విష్ణువన విశ్వవ్యాపకుడని గదా భావము. విశ్వమును వ్యాపించి విశ్వమును నీలో ఇమిడించుకున్న తేజోమయుడవు నీవే. తమోగుణముల నంతమొందింపజేయుచు, రజోగుణముల రాజిల్లజేయుచు, సత్వగుణముల సత్వరముగా వర్చిల్లజేయుచు మానవులకు, దానవులకు, దేవతలకు ఎవరికి ఆపద వచ్చినను, ఎవరు మొరపెట్టుకును అందరికీ అన్ని రీతులు అడ్డుపడుచు ఆనందించు చందువు. ఓ ఈ విశ్వమోహనా.

నేని పిలిచిన కలసి కొందువు, కోరికలిచ్చిపోదువు. ఈ పాయని పూర్మి సృష్టి పరిపాలన చేతువు అనంత.

పట్టణము ఎక్కడ నుండియో వినబడుచున్నది. అదిగో అక్కడ నుండి ఆ ప్రక్క నుండి జల ప్రవహించుచున్నది. ఆ తీరముననే యజ్ఞపీఠము. ఎవరో చక్రవర్తి యజ్ఞమనొచ్చుచున్నట్లున్నది. ఓహో, తెలిసినది. సప్త ద్వీపములందును తనకు శత్రువులు లేనివాడు దయాస్వరూపుడు శివ చక్రవర్తి ఏ కోరికతో మహాదేవుని గూర్చి తపోదీక్షతో

ಚಳಿ ನೀ ತಡೆ ಸಾರ್ವಭೌಮ ದೈವರಲು ಪರಾಕ್ರಮ ಅನ್ನತುಡು

ఆత్మవంచనకు లోనై వారి దుర్గుణములు ఆశలు రేపినట్లు చరించిన పాట్లంజరిగా నా వలననే.

కాదనడు వారెవరు? వేదములు చెప్పుచున్నది సంసార బంధమును పడి సమజిపొమ్మని కాదు. ఎవరైనాను ఇంద్రియ వ్యామోహముల నుండి తప్పించుకొనజాలదు. దాశ కన్యకకే.

0: సార్వభౌమా.
1: ఉడమిని ముంచి వేయుటకు పొంగుచు వచ్చడి గంగ, మూర్ఖ మందిడుకుని నొక్క బాట సననీ

0: మీరింతవరకు రంగస్థలం శీర్షికన సిబ్బి చక్రవర్తి నాటకం నుండి నారదుని పాత్రాపద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: చిత్ర తరంగిణి ఫిల్మ్ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా ఆర్యా 2 ఈ చిత్రం నుంచి కేకే పాడిన పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
4: చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఆత్మీయులు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటకు సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: చిత్రతరంగిణి కార్యక్రమంలో వినబోతున్న పాట ఆకాశవంత చిత్రం నుంచి. కైలాష్ కేర్ పాడిన పాటకు సంగీతం విద్యాసాగర్,

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వినబోతున్న పాట ఆలాపన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

ముందుగా మొదటి స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ జూన్ 1వ తేదీ, కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. వినగానే మీకు చిన్న డౌట్ రావచ్చు, చిల్డ్రన్స్ డే అంటే నవంబర్ 14 కదా అని. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలి. నవంబర్ 14, ఇది మన ఇండియాలో చాచా నెహ్రూ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా జరుపుకునే నేషనల్ చిల్డ్రన్స్ డే అన్నమాట. నవంబర్ 20, ఇది ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల కోసం ప్రకటించిన వరల్డ్ చిల్డ్రన్స్ డే. మరి జూన్ 1 ఎందుకు? అసలు ఇవన్నీ రాకముందు 1925లో జెనీవాలో జరిగిన సదస్సులో మొదటిసారిగా ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డేని జూన్ 1 నిర్ణయించారు. చైనా, రష్యా లాంటి దాదాపు 50కి పైగా దేశాలు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాయి. మరి దీని ఉద్దేశం ఏమిటి అంటే, పేదరికం, అనారోగ్యం లాంటి సమస్యల నుంచి పిల్లలను రక్షించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ తమ్ముడు కానీ లేదా మీ వీధిలో మీరు ఎక్కువగా ఇష్టపడే చిన్న వయసు మిత్రుడు కానీ ఉంటే వారికి ఏమైనా బహుమతిని కొని ఇవ్వండి, వారితో సమయం గడపండి. హరిచరణ్ పాడిన పాట లవ్ టుడే చిత్రం నుండి.

పిల్లల గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ పిల్లల కోసం వాళ్ళ జీవితాన్నే ఇచ్చే అమ్మా నాన్నల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అందుకే మన రెండో స్పెషాలిటీ గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్. తల్లి తండ్రులు తమ పిల్లల కోసం చేసే త్యాగాలు గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజున కేటాయించింది. మనం ఆన్లైన్లో ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఫోన్ చూస్తున్నప్పుడు ఆ పాడు ఫోన్ పక్కన పెట్టు అని వాళ్ళు అరిస్తే మనకి కోపం వస్తుంది. ఈ జనరేషన్ గ్యాప్ వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ ఆ కోపం వెనుక మన ఫ్యూచర్ గురించి భయమే ఉంటుంది. మన కాలేజ్ ఫీజు కోసమో బైక్ పెట్రోల్ కోసమో అడిగిన వెంటనే వాళ్ళు కష్టాన్ని దాచుకొని మరీ మనకు డబ్బులు ఇస్తారు. ఆ సైలెంట్ త్యాగాన్ని మనం అస్సలు వెళ్ళకట్లేము. మీరు కూడా పెద్దయ్యాక బరువు బాధ్యతలు మోస్తూ మీ పిల్లలు మీలాగే మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే అప్పుడు మీకు అనుభవం వస్తుంది. మీ అమ్మా నాన్నలు మీకోసం ఎంత కష్టపడ్డారో అని మీకు తెలిసి వస్తుంది. మనం ఎంతసేపు కెరియర్ ఫ్రెండ్స్ అనే లోకంలో పడిపోయి పరుగుల జీవితంలో మన అమ్మా నాన్నలను మర్చిపోతున్నాం. వీటన్నిటిలో పడి వారికి సమయం కేటాయించడం తగ్గించేస్తున్నాం. ఏదో ఇన్ని డబ్బులు ఇచ్చేస్తే రుణం తీరిపోతుంది అని అనుకుంటే ఇది చాలా పెద్ద తప్పు. మీరు సంపాదించడానికి కారణమే మీ అమ్మా నాన్న, ఆ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి నేను ఇంత చెప్పినందుకైనా మీరు ఇవాళ మీ పనులన్నీ పక్కన పెట్టి లేదా త్వరగా పూర్తి చేసి మీ అమ్మా నాన్నలతో ఫోన్లో కానీ అందుబాటులో ఉంటే ఎదురుగా కానీ వెళ్ళి మాట్లాడండి, కాస్త సమయం కేటాయించండి. మీ చిన్ననాటి విషయాలు లేదా వాళ్ల కాలపు విషయాలు తెలుసుకోండి. అనిరుద్ధ్ రవిచందర్, తనిష్ బగ్చి పాడిన పాట సాహో చిత్రం నుండి వినబోతున్నారు.

ఇక మూడో స్పెషాలిటీకి వస్తే ఇది మన ఫిట్నెస్ ఫ్రీక్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇవాళ వరల్డ్ మిల్క్ డే. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే, ఇప్పుడు మన యూత్ జిమ్కి వెళ్ళగానే ఖరీదైన ఎనర్జీ డ్రింక్స్, ఫ్యాన్సీ ప్రోటీన్ పౌడర్స్ అంటూ తెగ కొనేసుకుంటారు. కానీ ఒక్కసారి పక్కా లెక్కలు వేసి చూద్దాం. మనం తాగే చిన్న ఎనర్జీ డ్రింక్ క్యాన్ 100 రూపాయల పైనే ఉంటుంది. అందులో ఉండేది షుగర్ అండ్ కెఫైన్ మాత్రమే. అదే ఒక 30 లేదా 40 పెట్టి 1/2 లీటర్ పాల ప్యాకెట్ కొంటే వచ్చే స్వచ్ఛమైన ప్రోటీన్ ఎనర్జీయే వేరు. మన పాకెట్కి మన హెల్త్కి ఏది లాభమో ఏది కరెక్టో బడ్జెట్లో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ముఖ్యంగా మనలో చాలామంది సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు లేదా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నప్పుడు నైట్ అవుట్స్ చేసి మరీ చదువుతుంటారు కదా, ఆ టెన్షన్లో నైట్ నిద్ర పట్టదు కూడా కొన్ని కొన్నిసార్లు. మరి అలాంటప్పుడు ఏవో స్లీపింగ్ పిల్స్ వాడడం కానీ లేదైనా వాటి కోసం ఏమైనా మెడిసిన్స్ వాడే బదులు ఎంచక్క గోరువెచ్చని పాలు తాగితే బ్రెయిన్కి వచ్చే రిలీఫ్ చెప్పలేనంత హాయిగా ఉంటుంది. హెల్త్కి కూడా ఇది ఎంతో మంచిది. రోజంతా కాలేజీలోనో లేదా ఆఫీస్లోనో అలసిపోయి వచ్చిన తర్వాత ఒక చల్లటి మిల్క్ షేక్ తాగితే ఆ రిలాక్సేషన్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పక్కర్లేదు. పాలు అనగానే బోర్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మన యూత్కి నచ్చేలా కోల్డ్ కాఫీ, థిక్ షేక్స్, చాక్లెట్ స్మూతీస్, ఇలా మన స్టైల్లో కూడా మిల్క్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అసలు మనం చిన్నప్పుడు పాలు తాగనని ఏడుస్తుంటే అమ్మ పాలు గ్లాస్ పట్టుకొని ఊరంతా మన వెనకాల పరిగెత్తించిన రోజులు గుర్తున్నాయి కదా. అమ్మ చెప్పిన ఆ పాత ఫార్ములానే మన బాడీకి బెస్ట్ ఫౌండేషన్ అండి. ఇప్పుడు మీరు వినబోతున్నారు చల్ మోహన్ రంగా చిత్రం నుండి రాహుల్ నంబేర్ పాడిన పాట.

పాట ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు నాలుగో స్పెషాలిటీ, వరల్డ్ రీఫ్ అవేర్నెస్ డే. పర్యావరణాన్ని కాపాడే ఈ రోజు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు కోరల్ రీఫ్ అంటే ఏంటి అని మీకు అనిపించవచ్చు. మీరు టీవీ ఛానల్లో సముద్రం అడుగున రంగురంగుల చెట్లు లాంటివి చూసే ఉంటారు కదా, అవే పగడపు దిబ్బలు. అవి చూడడానికి ఒక అద్భుతమైన యానిమేటెడ్ వరల్డ్ లాగా, కలల ప్రపంచంలాగా అనిపిస్తుంది. మనకి ప్రాణవాయువు కేవలం భూమి మీద ఉన్న చెట్లు ద్వారానే కాదు, సగానికి పైగా ఆక్సిజన్ సముద్రాల నుంచే వస్తుంది. అలాంటి సముద్ర పర్యావరణానికి ఈ పగడపు దిబ్బలు ప్రాణాధారం. అసలు ఇవి లేకపోతే సముద్రంలో ఉండే 25% జీవరాశులకు ఇల్లే ఉండదు. గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ఆ అందమైన సముద్ర జీవనరాశి వేగంగా అంతరించిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మీ ఫ్యామిలీతో కానీ మిత్రులతో కానీ ట్రిప్కి వెళ్ళినప్పుడు బీచ్, వాటర్ఫాల్ లాంటి ప్రదేశాల్లో వాటర్ బాటిల్స్, ప్యాకెట్ కవర్స్ లేదా ఎటువంటి చెత్త అయినా సరే నీటి ప్రవాహం లేదా మట్టిలో పడేయకండి. వాటిని మీ బ్యాగ్లో ఉంచి జాగ్రత్తగా డస్ట్బిన్లో డిస్పోజ్ చేయండి. ఇలా మనం మన పర్యావరణాన్ని క్షేమంగా ఉంచుతూ రాబోయే తరాలకు ఒక సేఫ్ వరల్డ్ నిర్మించే ప్రయత్నం చేద్దాం. దీపక్ శ్రావణ్ భార్గవి పాడిన పాట నానక్ ప్రేమతో చిత్రం నుండి.

0: మన ఆఖరి స్పెషాలిటీ, ఇది చాలా సింపుల్ ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ టాపిక్. ఇవాళ సే సంథింగ్ నైస్ డే, అనగా ఏదైనా మంచి మాట రోజు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఒకరి మీద ఒకరు నెగిటివ్ కమెంట్స్ చేసుకోవడం బాగా పెరిగిపోయింది. ఒకరిని విమర్శించడం ఈజీ, కానీ మెచ్చుకోవడానికే పెద్ద మనసు కావాలి. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ఉన్నవారికి మాటలే పెద్ద సపోర్ట్. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు దూరంగా ఉండి మీకోసం వెయిట్ చేస్తున్నారో, మీ స్పెషల్ పర్సన్కి ఒక స్వీట్ వాయిస్ నోట్ పంపించండి. వాళ్ళ ముఖంలో వచ్చే ఆనందానికి అవధులు ఉండవు. అలాగే మన ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుతున్నప్పుడు సరిగ్గా ఆడలేదు అని అరిచేస్తుంటాం కదా, కానీ అలా కాకుండా పర్లేదు బాగా ప్రయత్నం చేసావని, లేదా బెటర్ లక్ నెక్స్ట్ టైం మిత్రమా అని చెప్పండి. ఎప్పుడూ మనతో ఉంటూ హెల్ప్ చేసే ఫ్రెండ్కి, డ్యూటీలో అలసిపోయిన సెక్యూరిటీ గార్డ్కి, లేదా మనకు సర్వీస్ అందించే వారికి ఒక చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పండి. ఇలా అంటే ఒకవేళ వాళ్ళు డల్గా ఉంటే వాళ్ళ మూడ్ని కూడా క్షణాల్లో మార్చేస్తుంది. మంచి మాటకి ఉన్న పవర్ అది.
1: ఇప్పుడు ఒక ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: ముద్దు, కొత్త కర్నెలు చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి? ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి.
2: కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా చామవరంలో ఈరోజు జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. తల్లికి వందనం. మా ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన డాక్టరా సంఘాలు, మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్
0: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగావకాశాలను భారీగా పెంచనుందని సామాజిక మాధ్యమం పోస్టులో వెల్లడించారు. నగరంలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కాగా త్వరలోనే 12 అంతస్తుల అత్యాధునిక శాశ్వత భవనం సిద్దం కానుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంతో పరిపాలన వికేంద్రీకరణకు తోడ్పాటు లభించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ది, కొత్త ప్రాజెక్టుల అమలు, ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి రాష్ట ప్రభుత్వం సన్నద్దమవుతోందని మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే ఈసారి యోగాడే ప్రచారం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంలా సాగిందని చెప్పారు. ఈ ఏడాది యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని మంత్రి వెల్లడిస్తూ,
2: 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణ దీని మీద చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాని, పతంజలి గాని, ఈషా ఫౌండేషన్ గాని, విశ్వ ఆయుష్ పరిషత్ గాని, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకుని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సంతోషకమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది.
0: ఉపాధ్యాయ నియామకాల కోసం గత ఏడాది చేపట్టిన డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణ, నియామకాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్స్ ను ఎవరు సమర్పించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డీఎస్సీ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగిందని తెలిపారు. డీఎస్సీ ఎంపికలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇదిలా ఉండగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్టలో పర్యటిస్తున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ముంబైలో ఆ రాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. రాష్టానికి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ది విధానాలను ఆయనకు తెలియజేశారు. మహారాష్ట్ర ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ఫడ్నవీస్ ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగురగుడ్డి వలస గ్రామాల మధ్య సుమారు

4,13,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం ప్రజలు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంతర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
3: ఎందుకురా?
2: నా పాకెట్ మనీ.
3: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
2: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో,
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
6: ఆకాశవాణి సమతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతి ఊ మిన్ ఔన్ లైన్ చ నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ సుదృఢీకర్తుం వార్తా అభవత్. భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధిః CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. అనేన భారతీయ నిర్యాతకేభ్యః ఓమానే ప్రతిశతం 98% విపణౌ శుల్కముక్త కార్యానుమతిః భవిష్యతి. ప్రధానమంత్రి స్వనిధి యోజనాయాః 6 వర్షపూర్తౌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ అనయా యోజనయా పథ వ్యవసాయిభ్యః ప్రగతేః నూతనావసరాః ప్రదత్తాః. పశ్చిమబంగాళస్య ముఖ్యమంత్రి శుభేందు అధికారీ అద్య మంత్రిమండలస్య విస్తారం విధాయ 35 నూతనమంత్రిభ్యః మంత్రిమండలే స్థానం అయచ్చత్. అపి చ హాంకాంగ్ నగరే ఆయోజితాయాం 22తమాయాం ఏషియా మహాద్వీపీయాయాం అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇతి స్పర్ధా మాలికాయాం భారతేన 10 స్వర్ణపదకాన్ని సమేత్య 19 పదకాన్ని విజితాన్ని. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతిః ఊ మిన్ ఔన్ లైన్ చ అద్య నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ ఇతోపి సుదృఢీకర్తుం వార్తా అభవత్. సంవాదే మ్యామా భారతదేశయోః మిథః సురక్షాం సంపర్కం చ సమేత్య దేశద్వయోః సంబంధానాం సమేపి పక్షాః చర్చితాః. ఉపవేశనస్య అనంతరం విదేశ సచివః విక్రమ్ నిసరీ అవోచత్ యత్ దేశద్వయేన విదేశ వ్యవహార వికాస శిక్షా స్వాస్థ్యాది విషయేషు కార్యాచరణాయ సహమత్యం ప్రకటితం.
7: Both sides underscored the
8: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास

0: పల్లెసీమలు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో వచ్చే మానసిక శారీరక సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: డాక్టర్ లక్ష్మి గారు, నమస్కారం మేడం.
4: నమస్కారం అండి.
3: మేడం, మీరు కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు కదండి. మేడం, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం మేడం. ఏంటంటే, పిల్లల్లో జంక్ ఫుడ్స్ తినడం వల్ల వచ్చే శారీరక నష్టాలేంటి, మానసిక నష్టాలేంటి, వీటి గురించి మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, జంక్ ఫుడ్స్ కానివ్వండి, బయట అంటే చాలా అట్రాక్టివ్గా, కలరీగా ఉండడం.

0: కలిగిన ఆహారం అంటే ఆ ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇలా అన్ని పోషకాలు ఉండాలన్నమాట. ఆ పోషకాలన్నీ కూడా సరైన మోతాదులో కూడా ఉండాలి. ఏదైనా ఆహారంలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఉంటే అటువంటి ఆహారాన్ని జంక్ ఫుడ్స్ అంటాం. ఎందుకంటే వాటిలో ఈ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ ఉండవు కాబట్టి. ఒక ఆహార పదార్థాన్ని మనం న్యూట్రిషియస్, హెల్దీ అని చెప్పాలంటే అందులో అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండాలి. పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళు తినే ఆహారంలో ఈ అన్ని పోషక విలువలు ఉండాలి.
1: పోషకాలంటే ఒక రోజులో ఈ పోషకాలు ఎంత మోతాదులో ఉండాలి, వీటిని ఎలా మనం గమనించి తీసుకోవాలి మేడం?
0: ఇప్పుడు అన్ని వయసుల వారు కూడా తీసుకోవాల్సిన పోషకాలు, వాటి మోతాదులు ఇవన్నీ కూడా మన దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థ వాళ్ళు నిర్ధారిస్తారనమాట. అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ఫర్ ఇండియన్స్ అనే ఒక పుస్తకంలో ప్రచురించబడి ఉంటాయి. అందులో ఒక పట్టికలో అన్ని వయసుల వారు కూడా ఆహారంలో తీసుకోవలసిన పోషకాలు, మోతాదులు ఎంత అనేది ఉంటుంది. అదే కాకుండా ఎటువంటి ఆహారం ఎంత తింటే ఆ పోషకాలన్నీ అందుతాయి అనేది కూడా వివరంగా చెప్పబడి ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రజలు అంటే అన్ని వయసుల వారు, అంటే ఆడవారు, మగవారు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరికీ కూడా కావలసిన పోషకాహారం గురించిన వివరాలు అందులో ఉంటాయి. ఈ 2024 సంవత్సరంలో అప్డేట్ చేస్తున్నారు. ఆ రికమెండెడ్ డైటరీ అలవెన్సెసే మనం ఇప్పుడు ఫాలో అవుతాము. దాని ఆధారంగానే మనం చెప్తామన్నమాట ఏ పోషకాలు ఎంత తీసుకోవాలి అని చెప్తూ. ఒకవేళ అవి అలా సరిగ్గా తినకపోతే వాటి వల్ల వచ్చే శారీరక, మానసిక సమస్యలు వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.
1: అంటే మేడం, ఒక్కొక్క వయసు వారికి ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుందన్నమాట వాళ్ళ వాళ్ళ పోషకాల యొక్క రిక్వైర్మెంట్.
0: అవునండి.
1: అయితే ఈ రోజుల్లో పిల్లలు పోషకాహారం ఖచ్చితంగా తినలేదని చెప్పగలుగుతున్నారా?
0: అంటే అవుననే చెప్పాలండి. ఇప్పుడు మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఏంటంటే 39% మంది 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలే ఉన్నారు. ఈ పిల్లల పోషక స్థాయిని కానీ మనం చూస్తే 37% మంది పిల్లలు వయసుకు తగిన ఎత్తు లేకుండా, 26% మంది పిల్లలు ఎత్తుకు తగిన బరువు లేకుండా, 34% మంది పిల్లలు వయసుకు తగిన బరువు లేకుండా ఉన్నారు. అంటే స్టంటింగ్, వేస్టింగ్, అండర్ న్యూట్రిషన్ అలా అంటాం. ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్లో ఈ వివరాలన్నీ చెప్పబడ్డాయన్నమాట. దీని ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే లక్షల సంఖ్యలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
1: అయితే మేడం, కొంతమంది పిల్లలు స్కూళ్ళలో చూస్తూ ఉంటాం కొంచెం ఆ వయసుకి కాస్త లావుగా ఉన్నట్టు కనిపిస్తారు, ఇది కూడా మనకు పోషకాహార లోపంగానే మనం తీసుకోవాలంటారా?
0: అవునండి. బరువు తక్కువ, ఎత్తు తక్కువ ఇటువంటి అండర్ న్యూట్రిషన్ ఒక్కటే కాకుండా ఓవర్ వెయిట్, ఒబేసిటీ కూడా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. ఇది కూడా ఒక రకమైన పోషకాహార లోపమే. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి, అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ ఈ రెండే కాకుండా మైక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ అని కూడా పిల్లల్లో మనం చూస్తుంటాం. అంటే మైక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ అంటే విటమిన్లు, ఖనిజ లవణాలు లోపించిన పరిస్థితి. దీన్ని ట్రిపుల్ బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటారు. అంటే అండర్ న్యూట్రిషన్ ఉంటుంది, ఓవర్ న్యూట్రిషన్ ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ ఈ మూడు కూడా ఉంటాయన్నమాట. ఇలా మన దేశంలో కూడా ఈ మూడు మనం చూస్తున్నాం.
1: అంటే అన్ని కలగలిపిన పోషకాహార లోపంగా చెప్పుకోవచ్చు.
0: అవును.
1: అయితే మేడం, జంక్ ఫుడ్ తినడం వల్ల ఎటువంటి పోషకాహార లోపం కలుగుతుంది మేడం?
0: ఇప్పుడు చిన్నపిల్లలు కానీ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటే ఓవర్ న్యూట్రిషన్, తర్వాత మైక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ ఈ రెండు రకాల సమస్యల్ని మనం చూస్తాం.
1: అసలు ఈ జంక్ ఫుడ్స్ కింద ఏవేవి వస్తాయి మేడం, ఒకసారి చెప్పండి.
0: ఉదాహరణకండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, మళ్ళీ అన్ని రకాల చిప్స్, బర్గర్స్, బేకరీలో తయారు చేసే ఐటమ్స్, కుకీస్, చాక్లెట్స్, క్యాండీస్, మళ్ళీ కొన్ని రకాల ఐస్ క్రీమ్స్, అందులో అన్ని రంగులన్నీ కలిపి ఉంటారు, పేస్ట్రీస్, పానీపూరి, ఇన్స్టెంట్ నూడిల్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఇటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా మనం జంక్ ఫుడ్స్గా భావిస్తాం. ఎందుకంటే వీటిలో ఎనర్జీ, ఉప్పు, చక్కెర, కొవ్వు ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇతర పోషకాలు ఉండవు. ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ లేకుండా క్యాలరీస్ని మాత్రమే ఇచ్చే ఐటమ్స్ అన్నమాట అవి. అందుకే వాటిని జంక్ ఫుడ్స్ అంటాం.
1: అలాగే మేడం, ఫాస్ట్ ఫుడ్స్ అని కూడా మనం ఇటీవల చూస్తూ ఉంటాం. కొన్ని చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నా కూడా జంక్ ఫుడ్స్.

0: అని మనం పరిగణించాలా, లేకుంటే అవి వేరేనా మేడం?
1: అవునండి, ఆల్మోస్ట్ ఈ జంక్ ఫుడ్స్నే ఫాస్ట్ ఫుడ్స్ అని కూడా అంటారు. అంటే ఎక్కువగా ప్రిపరేషన్ టైం లేకుండా ఫాస్ట్గా కొనుక్కొని లేదా ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని వెంటనే తినేయొచ్చు కదా. అంటే తయారు చేసే సమయం కూడా తక్కువే వీటికి, అందుకే వీటన్నిటిని ఫాస్ట్ ఫుడ్స్ అంటారు. మార్కెట్లో కూడా ఎన్నో రెడీ టు కుక్, రెడీ టు ఈట్ అని ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి క్షణాల్లో తయారు చేసుకుని సులభంగా తినేయొచ్చు అన్నమాట. అందుకే వాటిని ఫాస్ట్ ఫుడ్స్ అంటారు.
0: అయితే పిల్లలకి ఇవి బాగా ఇష్టంగా తింటారు కదా మేడం, మరి ప్రతిరోజు తింటే మంచిది కాదంటారా?
1: అవునండి, రోజువారీ తినే ఆహారంలో కానీ ఈ జంక్ ఫుడ్సే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఈ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇవి రెండింటికి వాళ్ళు గురవుతారు. ప్రోటీన్స్ లేకపోవడం వలన శారీరక పెరుగుదల ఉండదు, అంటే గ్రోత్ ఉండదు, అదొక మొదటి సమస్య. ఇంకా ఈ జంక్ ఫుడ్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండకుండా అన్ని సింపుల్ షుగర్సే ఉంటాయి, వాటి వలన ఈ మలబద్ధకం అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇంకా జీర్ణకోశకు సంబంధించిన మరితర సమస్యలు కూడా కనిపిస్తాయి, అల్సర్స్, కడుపు నొప్పి, గ్యాస్ట్రైటిస్, అజీర్తి, ఇంకా ఇరిటబుల్ బవల్ డిజీస్ ఇటువంటివన్నీ పిల్లల్లో వస్తాయండి.
0: ఇన్ని సమస్యలు ఉన్నాయా మేడం? అయితే మరిన్ని సమస్యల గురించి తెలుసుకునే ముందు మేడం, పిల్లలు ఎందుకని ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, ఇష్టంగా తింటున్నారు మేడం?
1: ఫస్ట్ థింగ్, ఎందుకంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి, అది ఫస్ట్ కారణం. తర్వాత జంక్ ఫుడ్స్ని ఒకసారి తింటే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది. అవి ఎంతో కలర్ఫుల్గా ఉంటాయి, పిల్లల్ని ఆకర్షిస్తాయి, సులువుగా దొరుకుతాయి, కొనుక్కుందుకు కూడా అందుబాటులో ఉంటాయి. అడ్వర్టైజ్మెంటు, మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఈ జంక్ ఫుడ్స్కే ఎక్కువ మనం చూస్తుంటాం. అంతేకాకుండా ఈ జంక్ ఫుడ్స్లో డోపమైన్ అనే ఒక హార్మోన్, అవి జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఆ హార్మోన్ మెదడు నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట. ఆ డోపమైన్ని హ్యాపీ హార్మోన్ అంటారు. అంటే పిల్లలు అందుకే జంక్ ఫుడ్స్ తినగానే మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు, చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అన్నమాట. అది మెయిన్గా అందులో ఉన్న ఈ షుగర్స్, ఆయిల్స్, మళ్ళీ ప్రిజర్వేటివ్స్ అన్నీ వాటి వల్లే అలా ఫీల్ అవుతారు. అవి ఆకలి కూడా లేకుండా చేస్తాయి పిల్లలకి.
0: ఇక్కడ ప్రధానమైన సమస్య మేడం, ఈ జంక్ ఫుడ్స్ని కేవలం పిల్లలే ఇష్టపడుతున్నారా, లేక తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారా?
1: అంటే అండి, కొన్ని కుటుంబాల్లో ఏమవుతుందంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగస్తులైతే కొన్ని కారణాల వల్ల ఇంట్లో హెల్దీగా వండి పెట్టడం శ్రమగా భావిస్తారు. అంటే అందరూ కాదు, కొంతమంది, ఒక 30-40% ఇళ్లలో ఇదే జరుగుతున్నది. ఏదో ఒకటి కొని తేవటమో ఆర్డర్ చేయటమో చేస్తున్నారు. తెలుసో తెలియకో పిల్లలు ఆహార విషయంలో కొద్దిగా అశ్రద్ధ చూపుతున్నారని చెప్పాలి. మరి కొంతమంది ఆ ఫాస్ట్ ఫుడ్స్ని పిల్లలకి తినిపించడం ఒక హై సోషల్ స్టేటస్గా కూడా భావిస్తారు. ఇటువంటి పిల్లల్ని జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయేలా చేస్తున్నాయి. శారీరక మానసిక బాధలు లేకుండా పిల్లలందరూ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినాలంటే ఆ బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, పెద్దలందరిది కదా. ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తినేలా చూడాలి, వాటికి అలవాటు అయిపోకుండా చూడాలి.
0: మేడం, ఇంతకుముందు మీరు జంక్ ఫుడ్స్ తినడం వల్ల చెప్తూ అజీర్తి వస్తుంది, ఒబేసిటీ లావుగా అయిపోతారని కూడా చెప్పారు. ఇంకా వీటి గురించి మరిన్ని సమస్యలు ఇంకేమైనా ఉంటే చెప్పండి మేడం.
1: ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ జంక్ ఫుడ్స్ తయారీలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనే కొవ్వు పదార్థాన్ని వాడతారు. ఇప్పుడు బటరు లేక నెయ్యి వీటిని వాడకుండా ట్రాన్స్ ఫ్యాట్స్ అనబడే హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ని వాడతారు. అది ఒంటికి మంచిది కాదు, అవి తింటే గుండెకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ అటువంటివి వస్తాయి అన్నమాట. ఇంకా వాటిల్లో MSG, ఈ టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా వాటిని, మళ్ళీ సోడియంతో కూడిన ప్రిజర్వేటివ్స్ని, ఆర్టిఫిషియల్ కలర్స్ని ఇవన్నీ కూడా వాడతారు. చాలా వరకు ఇంకా తయారు చేసే ప్రదేశం కూడా బాగుండదు, క్లీన్గా ఉండదు, హైజీన్ మెయింటైన్ చేయరు. మళ్ళీ తయారు చేసే పద్ధతిలో కూడా శుభ్రత మెయింటైన్ చేయరు. ఇవన్నీ టైఫాయిడ్, కాలరా, విరేచనాలు, వాంతులు వీటికి దారితీస్తాయి. మళ్ళీ ఈ తీయగా ఉన్న పదార్థాలు తినటం వల్ల పళ్ళు కూడా పుచ్చిపోతాయి, రక్తహీనత, నోటిపూత, ఎముకల బలహీనత ఇటువంటివి కూడా మనం చిన్నతనంలోనే చూస్తామండి.
0: మేడం ఇంకొక ప్రశ్న ఇక్కడ, శారీరక సమస్యలు అంటే కొంతమంది యుక్త వయసు ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతారు జంక్ ఫుడ్ తినడం వల్ల అని ఒక అపోహ ఉంది, మరి ఇది ఎంతవరకు నిజం మేడం?
1: కొంతవరకు నిజమేనండి, వాళ్ళల్లో చాలా హార్మోనల్ చేంజెస్ అన్నది జరుగుతాయి.

0: సో అందుకనే పోషక విలువలు ఉన్న ఆహారాన్నే తినాలి.
1: మేడం, అలాగే వీటితో పాటు అంటే ఇప్పటి వరకు మనం శారీరక సమస్యల గురించి మాట్లాడుకున్నాం జంక్ ఫుడ్స్ తింటే, అలాగే మానసికంగా కూడా పిల్లల్ని ఏ విధంగా ఇవి ఎఫెక్ట్ చేస్తాయి మేడం?
0: ఈ జంక్ ఫుడ్స్ మానసికంగా కూడా పిల్లల్ని బాధ పెడతాయండి. అది వాళ్ళు చాలా మట్టు గుర్తించలేరు, ఇంకా వాటి వైపే ఆసక్తి చూపుతారు, అవే తినాలనుకుంటారు వాళ్ళకి తెలియక. ఈ జంక్ ఫుడ్స్ వల్ల పిల్లలు చదువుల మీద ప్రభావం కూడా ఉంటుందండి. వాళ్ళు ఈ ఎక్కువ షుగర్స్ ఫ్యాట్స్ ఉండటం వల్ల చదువు మీద శ్రద్ధ చూపలేకపోతారు, క్లాస్లో టీచర్ చెప్పేది విని అర్థం చేసుకోలేకపోతారు. అంటే అనీమియా అలాంటివన్నీ ఉన్నప్పుడు ఇటువంటి సమస్య వస్తుంది. ఇంకా ఊబకాయం ఉంటుందని చెప్పాను కదా, ఆ ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న పిల్లలు ఏంటంటే చాలా డిప్రెషన్కి గురవుతారు, ఇతర పిల్లలతోని టీచర్స్తోని మాట్లాడలేకపోతారు, షైగా ఫీల్ అవుతారు, ఆ సోషల్ ఇంటరాక్షన్ సోషల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ తగ్గిపోయి ఒంటరిగా ఉంటుంటారు.
1: మేడం, ఇప్పుడు ఈ శారీరక కానీ అలాగే మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు లేకుండా విద్యార్థులు అంటే మనకు పిల్లలు మంచి పోషకాహారం తీసుకోవాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: అవునండి, పిల్లలందరూ కూడా ఈ జంక్ ఫుడ్స్ తినడం మానేసి పోషక విలువలు కలిగిన ధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పళ్ళు, పాలు, నూనె గింజలు ఇటువంటివి కూడా రోజువారీ తినే ఆహారంలో ఉండేటట్టు చూడాలి. ఇంకా మాంసాహారం తినే అలవాటు ఉంటే కనుక పప్పు దినుసులకు బదులుగా గుడ్డు, చేపలు, చికెన్ వంటివి తినొచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, అంటే ఇందాక చెప్పిన అన్ని ఫుడ్ గ్రూప్స్ కూడా రోజు తినాలి. ఇంకా ఎన్ఐఎన్ వారి సలహా మేరకు 9 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఏంటంటే రోజుకి 200 గ్రాములు బియ్యం, గోధుమ వంటి సీరియల్స్, 60 నుంచి 65 గ్రాములు పప్పులు, 100 గ్రాములు ఆకుకూరలు, 150 గ్రాములు ఇతర కూరగాయలు, దుంపలు, 100 గ్రాములు పళ్ళు, 400 మిల్లీలీటర్స్ పాలు, పాల పదార్థాలు అటువంటివి, తర్వాత 20 గ్రాములు నట్స్, ఇవన్నీ తింటే సమతుల ఆహారం తిన్నట్టు అవుతుంది. అంటే బ్యాలెన్స్డ్ డయట్, అన్ని ఫుడ్ గ్రూప్స్ నుంచి కూడా కొంత కొంత అన్ని ఐటమ్స్ ఉండేటట్టు చూడాలి. అవన్నీ అలాగ వాడి వంట తయారు చేస్తే అప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా తాజాగా వండిన సరైన ఉష్ణోగ్రతతో కూడిన ఆహారం పిల్లలకు పెట్టాలి. మరి చల్లటివి కాదు, మరి వేడివి కాకుండా కరెక్ట్ టెంపరేచర్లో మెయింటైన్ చేసి, అంతే అందులో మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ లేకుండా అటువంటి ఆహారము. తర్వాత వాళ్ళ ప్లేట్ని ఒక ఇంద్రధనుసులాగా 7 రంగులతోని నింపాలన్నమాట. అలా ఉంటే కనుక మనకి ఆటోమేటిక్గా బ్యాలెన్స్డ్ డైట్ వచ్చినట్టు, అన్ని పోషకాలు కూడా అందులో ఉంటాయి. తర్వాత ఆహారం తినే సమయంలో కూడా క్రమశిక్షణ పాటించాలి, రోజు ఒకటే టైం ఫాలో అవ్వాలి. మళ్ళీ పొద్దున్నే పాలు తాగడం, బ్రేక్ఫాస్ట్ తినడం, ఎటువంటి పరిస్థితుల్లోని ఈ బ్రేక్ఫాస్ట్ మానకూడదు. చాలా మట్టుకు రీసెర్చ్ ఉందండి, బ్రేక్ఫాస్ట్ తినని పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అన్నది ప్రూవ్ అయింది. అందుకని ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తినాలి. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ పోషక విలువలు ఉన్న ఆహారం కొనడం తినడం అన్నది ఖర్చుతో కూడిన పని అనుకుంటారు, కానీ నిజానికి చూస్తే జంక్ ఫుడ్సే చాలా ఖరీదైనవన్నమాట. పోషక విలువలు ఉండిన ఈ ఆకుకూరలు, పళ్ళు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్తో పోలిస్తే అంత ఖరీదైనవి కాదు. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూస్తే ఇడ్లీ, దోశ, వడ, పెసరట్టు, పొంగల్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా చాలా హెల్దీ, అందులో మంచి సీరియల్ ప్రోటీన్ కాంబినేషన్, మంచి అమినో యాసిడ్స్ ఉన్నవి. సో అవన్నీ కూడా పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యకరం అండి. కొంతమంది ఫాస్ట్గా ఇంకా కార్న్ఫ్లేక్స్ పెడదాము అలా అనుకుంటారు, అలా పెట్టినా ఓకే, అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని పళ్ళ ముక్కలు అలాంటివన్నీ వేసి తినిపిస్తే మంచిది. ఇంకా బ్రెడ్ శాండ్విచ్ చేసినా కూడా దాంట్లో ఒక గ్రీన్ చట్నీ, కొన్ని వెజిటబుల్స్, ఒక టొమాటో, కీరా అలాంటివన్నీ పెట్టి శాండ్విచ్ చేయొచ్చు. స్టఫ్డ్ పరాటా, ఆకుకూరల పప్పు, పులుసు, సాంబార్ ఇటువంటివన్నీ పిల్లలకి మనం అలవాటు చేయాలండి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే పెరుగు, పిల్లలు కూడా ఈ మధ్య ఎవరూ కూడా పెరుగు తినటం లేదు. యాక్చువల్లీ ఈ పెరుగులో చాలా ప్రోబయాటిక్స్ అని ఉంటాయి, అవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, డైరియా, వామిటింగ్, కాన్స్టిపేషన్, పొట్టనొప్పి ఇటువంటివన్నీ రాకుండా చూస్తాయి. అందుకని పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేసే బాధ్యత మనందరిది అండి.
1: ధన్యవాదాలండి డాక్టర్ లక్ష్మి గారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో ప్రధానమైనటువంటి ఈ సమస్య ఏదైతే జంక్ ఫుడ్ ఉందో పిల్లల్లో ముఖ్యంగా, ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు మనకి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఆరోగ్యకరమైన సమాజం కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి పిల్లల్ని ఎంత వీలైతే అంత జంక్ ఫుడ్ నుంచి దూరం చేసి వాళ్ళకి పోషకాహారం అందించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి వారు ఏం తింటున్నారో గమనించి వారు తినే యొక్క ఆహారంలో రోజులో కనీసం ఈ అన్ని కేటగిరీస్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఫైబర్ ముఖ్యంగా ఉండేలాగా చూసుకుని శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. మీరు ఇంతవరకు జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో వచ్చే మానసిక శారీరక సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
2: నినదిద్దాం.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: ముంగారి పత్తి సాగును గురించి తెలుసుకుందాం. తెల్ల బంగారంగా పిలిచే పత్తి పంటను పండించే దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి ఎగుమతుల్లో మాత్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. పత్తి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో మన దేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది. బీటీ పత్తి రకాలు సాగులోకొచ్చాక ముంగారి పత్తి, సూటి రకాలు, ఇతర హైబ్రిడ్ రకాల పత్తి సాగు బాగా తగ్గిపోయింది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సీజన్కి ముందుగా మే నెల నుంచే ఈ ముంగారి పత్తి రకాల్ని సాగు చేసుకోవచ్చు. ముంగారి పత్తి సాగుకు అరవింద, శ్రీనంది, యాగంటి రకాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు 150 నుండి 170 రోజుల్లో పంటకొస్తాయి. అరవింద, శ్రీనంది రకాలు బెట్టను తట్టుకొని ఎకరానికి 6.5 నుండి 8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తాయి. యాగంటి రకాన్ని నీటిపారుదల కింద వర్షాధారంగా సాగు చేయొచ్చు. పింఛపడవు 23 మిల్లీమీటర్లు కలిగి ఎకరానికి 8.8 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. ముంగారి పత్తిని మే ఆఖరి వారం నుంచి జూన్ చివరి వరకు కూడా ఎర్రరేగడి నేలల్లో విత్తుకోవచ్చు. జూలై చివరి వరకు నల్లరేగడి భూముల్లో విత్తుకోవాలి. ఎకరానికి 4 కిలోల విత్తనాన్ని వాడి చేతితో నేరుగా లేదా గొర్రుతో విత్తుకోవచ్చు. సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, సాళ్లలో మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఎడం ఉండేలాగా చూసుకోవాలి. విత్తిన 3 వారాలకి ఒత్తుగా ఉన్న మొక్కల్ని పీకేసి పాదుకు 2 మొక్కలు ఉండేలాగా చూసుకోవాలి. ముంగారి పత్తి సాగుకు నల్లరేగడి భూములు, ఎర్రనేలలు చాలా అనుకూలం. మంచి నీటి వసతి కలిగి మురుగునీరు పోయే వీలున్న ఎర్రనేలలు కూడా ముంగారి పత్తి సాగుకి అనుకూలంగానే ఉంటాయి. ముంగారి పత్తి సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ముందుగానే ఎకరానికి 4 టన్నుల చప్పున పశువుల ఎరువు వేసి కలయదున్నాలి. తర్వాత 20 కిలోల భాస్వరాన్ని ఆఖరి దుక్కులో వేసి కలయదున్నాలి. 20 కిలోల నత్రజనిని 2 దఫాలుగా విత్తిన 30 రోజులకు ఒకసారి, 60 రోజులకి రెండోసారి వేసుకోవాలి. ముంగారి పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి నీరు ఎక్కువగా పెట్టకూడదు. భూమిలో ఉన్న తేమను బట్టి 20 నుంచి 25 రోజులకొకసారి నీటిని పెట్టుకోవాలి. సాధారణంగా ఎరువులు వేసిన వెంటనే పూత సమయంలో, కాయ తయారయ్యే సమయంలో నీటిని తప్పనిసరిగా పెట్టుకోవాలి. నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పైరు కాలాన్ని పొడిగించకూడదు. ముంగారి పత్తి సాగుకు అరవింద, శ్రీనంది, యాగంటి రకాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు 150 నుండి 170 రోజుల్లో పంటకొస్తాయి. అరవింద, శ్రీనంది రకాలు బెట్టను తట్టుకొని ఎకరానికి 6.5 నుండి 8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తాయి. యాగంటి రకాన్ని నీటిపారుదల కింద వర్షాధారంగా సాగు చేయొచ్చు.

0: పింఛ పడవు 23 మిల్లీమీటర్లు కలిగి ఎకరానికి 8.8 క్వింటళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. ఇక ముంగారి పత్తిలో కలుపు యాజమాన్యాన్ని గనుక మనం చూసినట్టయితే, పత్తి విత్తిన 40 నుంచి 60 రోజుల వరకు కూడా కలుపు యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి. సరిగా కలుపు యాజమాన్యం పాటించకపోతే పత్తి దిగుబడి 50 నుండి 85% వరకు తగ్గుతుంది. కలుపు నివారణ కోసం విత్తిన 48 గంటల్లోపు ఎకరానికి 1.3 నుంచి 2 లీటర్ల పెండి మిథాలిన్ మందుని పిచికారీ చేయాలి. గొర్రు గుంటకలతో విత్తన 90 రోజుల వరకు కూడా అంతర కృషి చేసుకోవాలి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువై అంతర కృషి కుదరనప్పుడు పేరాక్వాట్ అనే కలుపు మందు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పత్తి మొక్కల మీద పడకుండా సాళ్ల మధ్య కలుపు మీద మాత్రమే పడే విధంగా పిచికారీ చేయాలి. గ్లైఫోసైట్ మందు కూడా ఇప్పుడు చెప్పినట్టుగానే వాడాలి. గడ్డి వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నట్టయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్వైజులా పాపీథైల్ లేదా పైరిథయోబ్యాక్ సోడియం 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ముంగారి పత్తి సాగులో సూక్ష్మధాతు లోపాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ముదురాకుల్లో అంచుల నుంచి మధ్య భాగానికి పసుపు రంగుగా మారి ఈనెలు ఆకుపచ్చగా ఉన్నట్లయితే మెగ్నీషియం ధాతులోపంగా గుర్తించి పైరు 45 రోజుల దశలోనూ, అలాగే 75 రోజుల దశలోనూ మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ ముంగారి పత్తి సాగులో బోరాన్ గనుక లోపించినట్టయితే పూలు ఆకృతిని కోల్పోయి ఆకులు ఒకే రీతిలో ఉండక దళసరిగా పలుచగా ఉంటాయి. పూత మొగ్గ దశలో వాడిపోయి చిన్న కాయలు రాలి మొక్కలు గిడిసవారి ప్రధాన కాండం మీద కూడా పగుళ్లు ఏర్పడతాయి. సున్నంపాలు ఎక్కువగా ఉన్న నేలల్లో వర్షాభావ పరిస్థితుల్లో అధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడా ఈ బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బోరాన్ లోప సవరణకి పైరు 60 రోజుల దశలోనూ, అలాగే 90 రోజుల దశలోనూ బోరాక్స్ 1.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక ముంగారి పత్తి సాగులో జింక్ ధాతువు గనుక లోపించినట్టయితే ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా, ఈనెల మధ్యభాగం పసుపు రంగుగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నగా ముడతలు పడి ఉంటాయి. తక్కువ సేంద్రియ పదార్థం, అధికంగా సున్నం భాస్వరం ఉన్న నేలల్లో ఈ జింక్ ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దుక్కులో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసి లేదా పైరు మీద ఈ జింక్ లోప లక్షణాలు గమనించిన వెంటనే ఒకసారి, తర్వాత 4 నుంచి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఈ జింక్ సల్ఫేట్ని పిచికారీ చేయాలి. ముంగారి పత్తి సాగులో పూత పిందె గనక రాలడాన్ని మనం గమనించినట్టయితే దీని నివారణకి 15 లీటర్ల నీటికి 3 నుండి 4 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ని కలిపి పిచికారీ చేయాలి. అధిక వర్షాలు గనక కురిసినట్టయితే పొలాల్లో 2-3 రోజుల పాటు నీరు నిల్వ ఉండి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. దీని నివారణకి వెంటనే నీటిని బయటకు తీసేసి ఎకరానికి 20 కిలోల యూరియాని, దీంతో పాటుగా 10 కిలోల పొటాష్ని మొక్కల దగ్గరగా 5 సెంటీమీటర్ల ఎడంగా 5 సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలి. తర్వాత వారానికి 2% యూరియా లేదా డిఏపి లేదా పొటాషియం నైట్రేట్ని పిచికారీ చేయాలి. తేమ తగ్గి సేద్యం చేసే వీలుంటే సాళ్ల మధ్య అంతర కృషి చేసుకోవాలి. ముంగారి పత్తి సాగులో రసం పీల్చే పురుగుల నివారణ విషయానికి వచ్చినట్టయితే విత్తినప్పటి నుంచి దాదాపుగా 4 నెలల వరకు కూడా ఈ రసం పీల్చే పురుగులు పంటకి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ రసం పీల్చే పురుగులు ఉధృత దశలో ఉన్నట్లయితే మొక్కలు గిడిసబారి పూత కాత సన్నగా ఉండి దిగుబడి నాణ్యత కూడా తగ్గుతుంది. పచ్చదోమ, పెనుబంక, తామర పురుగులు వీటి నివారణకి ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా అసిటమిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్లోనికామిడ్ 0.3 గ్రాములు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే పిండి నల్లి నివారణకి ప్రెఫ్నోఫాస్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమల నివారణకైతే ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డైపెన్థిరాన్ 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎర్రనల్లి నివారణకి డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ముంగారి పత్తి సాగులో కాయతొలిచే పురుగుల విషయానికి వచ్చినట్టయితే శనగ పచ్చ పురుగు నివారణకైతే క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్దె పురుగుల నివారణకి నవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా లూఫెన్యూరాన్ 1.25 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజియోట్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు నివారణకైతే థయోడికార్బ్ 1.5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ముంగారి పత్తి సాగులో తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే, భూమిలో తేమ గనక ఎక్కువగా ఉన్నట్లయితే వేరుకుళ్ళు తెగులు సోకి మొక్కలు వాడి చనిపోతూ ఉంటాయి. దీని నివారణకి ముందు జాగ్రత్తగా కార్బండిజం 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మొక్కల దగ్గర కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ ద్రావణాన్ని మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. ఇక ముంగారి పత్తి సాగులో ఆకుమచ్చ తెగుళ్లు గనక సోకినట్టయితే మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. పత్తి పంట కాయదశలో ఉన్నప్పుడు ఎక్కువగా వర్షాలు పడ్డట్టయితే శిలీంధ్రాలు సోకి కాయలు కుళ్ళిపోతాయి. దీని నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు 0.1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ లేదా 1 గ్రాము కార్బండిజం లేదా 2.5 గ్రాముల డైథేనియం 45 చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పత్తి తీతలో పాటించాల్సిన మెలకువల విషయానికి వచ్చినట్టయితే, పగిలిన పత్తికాయల నుంచి బాగా విచ్చుకున్న పత్తిని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే తీసుకోవాలి. వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో పత్తిని తీయకూడదు. తీసిన పత్తిని నీడలో ఆరబెట్టి గాలి తగిలేటట్లుగా నిల్వ చేసుకోవాలి. ఎండిన ఆకులు, చెత్త, పురుగు సోకిన పత్తిని తీసేసి నాణ్యతకి ప్రాధాన్యమివ్వాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. 7:15 ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు ఈ అంశం గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మార్టేర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. వ్యవసాయ పాఠశాల కార్యక్రమం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 ఎక్కడున్నావు నాటిక వింటారు. రచన శ్రీ చావలి విశ్వనాథ్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 8:15 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి గార్ల గాత్రద్వయం వింటారు. సిహెచ్ కిరణ్మయి వయోలిన్, కె అరవింద్ మృదంగం, ఎల్ వెంకటేష్ మార్సింగ్.

ఇక రాత్రి 11:10 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా దానికి సంబంధించిన అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి వారి ప్రత్యేక ధారావాహిక వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: హే గురు జర చూసినడు, అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగున చూసినడు. హే గురు,
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: మీరింతవరకు రేప్ మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరొక దీక్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar sarvabhaumadhikaram ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిస్త్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్తో రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వంపై ఆధారపడిన ఇరుదేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరుదేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98%

0: టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
1: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: New Delhi lo jarigina rendava భారత ఆస్టేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1,22,00,000 పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
2: డొమెస్టిక్ ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కే సంబంధ మే పిచ్లే 3 దినోమే 1,21,00,000 బుకింగ్స్ రిసీవ్ హుయి హై, ఉస్కే అగేన్స్ట్ 1,22,00,000 డెలివరీస్ కీ గయి హై ఔర్ 95% డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాత్ కీ గయి హై.
0: రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి 1 ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు 7 జూలైకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది.

0: ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనిల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారు.
3: ఆకాశవాణి వింటున్న శ్రోతలకు నా నమస్కారం అండి. మన రాష్ట్రంలో సుమారుగా 15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. అయితే ప్రస్తుతము సార్వాకి మనకి ముందుకెళ్తున్నాం కాబట్టి సార్వాలు అంటే ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మన రాష్ట్రంలో ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎలినో అనే మాట. ఈ ఎల్నినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం కన్నా 8% తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి వాతావరణ శాఖ వాళ్ళు. కాబట్టి దీన్ని అనుసరించుకుని నీటి లభ్యత ఉన్నప్పుడే మన వరి సాగుకి వెళ్ళాలి. మనకంటే ప్రధానంగా మనకి జూన్లో ఎక్కువగా వరి సాగు వేస్తుంటారు. అలాగే మనకి నెల్లూరు దక్షిణ మండలంలో ఎడగారు వరి అనేది ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు స్వల్పకాలిక రకాలను కొంతమేర సాగు చేస్తారు. అయితే జూన్ మాసంలో వేసుకున్నప్పుడు పల్లపు ప్రాంతాల్లో మనకి దీర్ఘకాలిక రకాలు అంటే నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాల దీర్ఘకాలిక రకాలు అంటే 140 నుంచి 150 రోజుల కాలపరిమిత రకాలు వేసుకోవడం మంచిది. అది మామూలు సాగు కానీ లేదా యథ పద్ధతిలో కానీ సాగు చేయవచ్చు. అయితే నీరు ఉంటే యథ పద్ధతిలో వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. అయితే వర్షం ఒక వర్షం ఉండి మళ్ళా ఇంకో వర్షానికి ఇంకొక 20 రోజుల గ్యాప్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. సో వర్షము మనకి వస్తుందా అనేది సూచన ప్రకారము వర్షాన్ని యొక్క సూచన అనుసరించి తర్వాత కాలవల్లో కూడా ప్రభుత్వం వారు కాలువలు వదిలినప్పుడు మనకి కాలువలో నీరు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే మనం విత్తనం ఎప్పుడు చల్లుకోవాలనేది ఆయా యొక్క ప్రాంతాల్లో లభ్య నీటిని బట్టి మనం విత్తన రకాల ఎంపిక కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే జూలైకి వచ్చేసరికి మనకేంటంటే 140 రోజుల రకాలే వేసుకోవాలి. జూన్లో కూడా నీరు తక్కువే ఉంటుంది. రెండో పంట కూడా వెళ్లాలనుకున్నప్పుడు కూడా మనం 140 రోజుల కాల పరిమితి రకాలు జూన్లో కూడా సాగు చేసుకోవచ్చు. అంటే మనకి నవంబర్ 10 లోపే మనకి కోతకొచ్చేట్టుగా ప్రణాళిక చేసుకుంటే సార్వా దాళువా అంటే మనకి గోదావరి జిల్లాల్లో సార్వా దాళువా వేసే వరి పండిస్తాము. అదే మన కృష్ణా డెల్టాకి వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ప్రధానంగా వరి తర్వాత మనకి అపరాలు వేసుకుంటుంటారు. అలాగే రెండో పంట మొక్కజొన్న కూడా వేసుకుంటారు. అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారి యొక్క నీటి లభ్యతను బట్టి మనకి వీళ్ళంత వరకు మొదటి పంట నవంబర్ 15 లోపు కోతకొచ్చేట్టుగా ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే సాధారణంగా మనకి జూన్ 1 వారం నుంచి జూలై 15 వరకు నార్మళ్లు పోసుకోవాలి. సో నీటి లభ్యతను బట్టి జూన్లో ముందుగా పోసుకున్నప్పుడు 150 రోజుల కాల పరిమితి రకాలు, జూలైకి వచ్చేసరికి 140 రోజుల కాల పరిమితి రకాలు వేసుకోవడం మంచిది. అయితే జూలై దాటేసిన తర్వాత కూడా అంటే ఆగస్టుకు వచ్చేసరికి స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజులు లోపు రకాలు లేదా 130 రోజుల లోపు ఉన్న రకాలు మాత్రమే ఆ ప్రాంతాలను బట్టి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సార్వాలో సాగు చేసేటప్పుడు రకాలు ఎలా ఉండాలంటే, మనకి ఎక్కువగా కోస్తా తీర ప్రాంతం ఉంది కాబట్టి తుఫాన్ తాకిళ్ళు కూడా ఉంటాయి కాబట్టి చేను పడిపోకుండా కాండం దృఢంగా ఉండి దోమలు ఎండకు తెగులు తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. పిలక శక్తి మంచిగా ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. అయితే మనకి చేను మీద పడిపోవటం అనేది రైతు చేసే యాజమాన్య పద్ధతులు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే చేను ఎంత కాండం దృఢంగా ఉన్నప్పటికీ మనకి ఆయా ప్రాంతాన్ని సిఫార్సు చేసిన ఎరువులు కాకుండా అధికంగా ఎరువులు వాడటం, అలాగే అవసరానికి మించి నీరులు వాడటం, పొటాష్ ఎరువు వినియోగించకపోవడం ఇలాంటి వల్ల కూడా చేను పడిపోద్ది కాబట్టి రైతులు గమనించుకుని దృఢంగా ఉన్న రకాన్ని తీసుకున్న సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా పాటించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అలాగే మనకేంటంటే ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారు సార్వా దాళ్వా కలిపి 24.6 లక్షల హెక్టర్లు 2025లో సాగు చేస్తే దాదాపు దాని నుంచి 146 లక్షల హెక్టర్ల ధాన్యం ఉత్పత్తి అయితే 95 లక్షల హెక్టర్ల బియ్యం ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్ర అవసరాలకు ఎంత అవుతుందంటే ఒక 50 నుంచి 55 లక్షల బియ్యం మాత్రమే మనం తింటాం. మిగిలిన ధాన్యం ఏంటంటే ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కువగా సన్న రకాలు ఏంటంటే మనకి దక్షిణ మండలము అలాగే కృష్ణా మండలము అత్యల్ప వర్షపాత మండలము అలాంటి దగ్గర ఎక్కువ సాగు చేస్తుంటారు. గోదావరి మండలము అలాగే ఉత్తర కోస్తా మండలంలో ఏంటంటే మెరక ప్రాంతాల్లో సన్న రకాలు సాగు చేసుకోవడం మంచిది. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో సన్న రకాలు అంత దిగుబడి ఇక్కడ అసజనకంగా ఉండదు. మిక్కిలి సన్న రకాలు అంటే 1000 గింజల బరువు 15 కన్నా తక్కువ ఉండే వాటిని సన్న రకాలుగా మనం పరిగణించుకోవచ్చు. అంటే తింటాకి వీలుగా రుచిగా అన్నం పొడిపొడిగా ఉండేట్టుగా, అలాగే కొన్ని మధ్యస్థ సన్న గింజ రకాలు కూడా తింటాకి ఉంటాయి. 1000 గింజల బరువు 18 నుంచి 20 గ్రాములు అంటే స్వర్ణ గాని సాంబమశ్రీ 13, 18, 11, 21, 22, 26 రకాలు కూడా మనకి తింటాకి అనువుగానే ఉంటాయి కాబట్టి ఇలాంటి రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో చూస్తే 6 వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఆ 6 వాతావరణ పరిస్థితుల్లో మనకి ఏ విధమైన రకాలు సాగు చేసుకోవచ్చు అనే నేపథ్యంతో మన అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము మనకి రకాల రూపకల్పన సాగుకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి ముందుగా ఈ సంవత్సరం కొత్తగా ఒక 6 రకాలను మనకి రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. అండ్ అందులో మిక్కిలి సన్నగింజ రకమైన ఎంసీఎం 125-145 రోజుల కాల పరిమితిలో చౌడు భూములు తట్టుకుంటూ 8 లవణ సాంద్రత వరకు చౌడు భూమిని అలాగే ఉరక భూముల్లో కూడా సాగు చేయొచ్చు. మంచి భూముల్లో కూడా సేంద్రియ పద్ధతిలో కూడా సాగు చేసుకుంటూ దోమను తట్టుకునే సన్న రకం తిండికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒకటి. ఇది కాకుండా మనకి ఉత్తర కోస్తా జిల్లాలో అలాగే కృష్ణా మండలము రాయలసీమ ప్రాంతాల్లో 130-135 రోజుల్లో స్వల్పకాలిక రకం సార్వాలో MT1282 అనే రకాన్ని కూడా మార్కెట్ ప్రస్తుత సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం దాళ్వాలు అయితే గోదావరి జిల్లాలో వేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా సన్న రకాలు చూసుకుంటే అంటే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వర్షాలు రావటం, నీళ్లు నిలబడే ప్రాంతాలైన బాపట్ల చుట్టుపక్కల అలాగే మన ఉత్తర కోస్తా జిల్లాలో కూడా ఒకే పంట వేసుకునే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో మనకి ఉటుకూరు ప్రసాద్ నస్థా నుంచి యూటీఆర్ 181 అనే రకం కూడా 150 రోజులు కాలువల మీద సింగిల్ ఒకే పంట వేసుకునే ప్రాంతాల్లో వేసుకోవచ్చు. అలాగే నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు దగ్గర మనకి వ్యవసాయ ప్రసాద స్థానం జంగపరేశ్వరం నుంచి జేఎంపీ 132 అనే రకం కూడా మనం సాగుకు ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఇది కూడా ఆ ప్రాంతాల్లో సన్న రకం బీబీటీ 54 ప్రత్యామ్నాయంగా 150 రోజుల్లో కలపరిమితిలో ఉన్న రకాన్ని వేసుకోవచ్చు. ఇవి కూడా చేను మీద పడకుండా ఉంటాయి. అలాగే ఎగుమతికి అనువైన రకం 120 రోజుల కాలపరిమితిలో ఉంది. చౌడును తట్టిన రకం MT1290 అనేది కూడా మార్కెట్ నుంచి విడుదల చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం రాఘోలు పరిశోధన స్థానం నుంచి RGL 70/16 అనేది 140 రోజుల కాల పరిమితి రకం ఉత్తర కోస్తా కృష్ణ మండలంలో సాగు విడుదల చేయడం జరిగిందని రైతాంగానికి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్త రకాలు చెప్పుకున్నాం గానీ ఇప్పుడు మనం సాగుకి ఏ మండలాలకు ఎలాంటి రకాలు వేసుకోవచ్చు అనేది మనం చర్చించుకుంటే గనక మనకి ప్రతి మండలంలో ఏ జిల్లాలు వస్తాయి, అలాగే 150 రోజుల కాల పరిమితిలో ఎలాంటి రకాలు వేసుకోవాలి, తినడానికి ఏ విధంగా ఉన్న రకాలు, మధ్యస్థ రకాలు అనే విషయం మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే జూన్ లో అలా వేసుకున్నప్పుడు మనకి 150 రోజుల కాల పరిమితి కలిగి సన్న రకంగా చెప్పుకుంటే మనకి మిక్కిలి సన్న రకంలో మార్టీర్ మషూర్ అనేది MT1262 అనేది ఉంటుంది. ఈ రకం మనకి చేను మీద పడకుండా ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఎక్కువ ఎరువులు వేయకూడదు, మనం సిఫారసు చేసిన ఎరువులు వేసుకుంటే 150 రోజుల కాల పరిమితిలో వస్తుంది. ఎక్కువ వేస్తే ఏంటంటే పిలకల శక్తి ఎక్కువ ఉన్నప్పుడు రోజులు పెరిగే అవకాశం అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం సన్నాలు కూడా, ఇది కూడా 155 రోజులు అలా ఉంటుంది. ఇది కూడా ఒకే పంట వేసుకుని నెక్స్ట్ వేరే పంట వేసుకున్నప్పుడు ఈ రకాలు వేసుకోవచ్చు. అంటే ఈ ప్రాంతాల్లో ఏంటంటే రైతులు కొంచెం వెదజల్లు వెళ్ళినప్పుడు ఏంటంటే ముదర్నారు కేసుకోవడానికి కూడా ఈ 12-62 శ్రీకాకుళం సన్నాలు, అలాగే చేను మీద పడకుండా ఉండే 13-18 స్వర్ణలాగా, ఇది ధాన్యం ఎరుపు. ఈ రకం ఏంటంటే మనకి స్వర్ణలాగానే తక్కువ ఎరువు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే రోజులు పెరుగుతుంది కాబట్టి సిఫార్సు చేసిన ఎరువులు వేసుకున్నా కూడా చేను మీద పడకుండా మనకు తుఫాను నేపథ్యంలో ఈ 150 రోజులు కాల పరిమితి రకాలు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో అలా వేసుకోవచ్చు. అదికాకుండా మరి 140 రోజుల కాల పరిమితి రకాలు చూసుకుంటే మార్టెర్ సాంబా, ఇది 12-24 అనేది మార్టెర్ నుంచి విడుదల చేసాం. ఇది మిక్కిలి సన్నగింజ, మనకి సిఫార్సు చేసిన ఎరువులు వేసినప్పుడు చేను మీద పడదు. ఈ రకాలన్నీ కూడా మనం సాధారణంగా చూసుకున్నప్పుడు ఆయా యొక్క భూమి పరిస్థితిని బట్టి 35-40 బస్తాలు యావరేజ్ గా వస్తే చేసే విధానం బట్టి కూడా ఇంకా ఎక్కువ దిగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్టెర్ సాంబా అనే రకం కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల రకం, తిండికి కూడా బాగుంటుంది. ఇది కాకుండా మనకి ఇటీవల కొత్తగా ఎందాడు చెప్పినట్టు విడుదల చేస్తుంది 130-135 రోజుల కాల పరిమితి కల రకం MTU 1282 కూడా తినడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది కూడా మనకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నట్టుగా మనకి ప్రాథమిక పరిశోధనలో తెలిసింది కాబట్టి ఈ రకాలు కూడా ఉన్నత శ్రేణి గిరిజన మండల ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఈ మండలంలో ఏంటంటే మనకి ఎక్కువగా మన గవర్నమెంట్ కూడా సేంద్రీయ వ్యవసాయంకి డిక్లేర్ చేసిన మండలం అనమాట మనకి అల్లూరు సీతారామరాజు మండలం. కాబట్టి తక్కువ ఎరువులతో పండించే ఈ రకాలను వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి దేశీయ రకాలు కూడా సాగు చేస్తుంటారు, అంటే ఎర్ర బియ్యము, నల్ల బియ్యం అలాంటివి. ఆ నేపథ్యంలో చూసుకుంటే మనకి బాపట్ల పరిశోధన స్థానం నుంచి BPD 2841 అంటే ఇది నల్ల బియ్యం అనమాట. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న BPD 2858 ఇది ఎర్ర బియ్యం. ఈ రెండు రకాలు కూడా 135 రోజుల కాల పరిమితిలో ఉండి తక్కువ మధ్యస్థ హైట్ లో ఉంటాయి. అలాగే చెడపళ్ళను కూడా తట్టుకుంటూ మనకి ఎకరానికి 30 బస్తాల దిగుబడి దాకా ఇచ్చే సామర్థ్యం గల రకాలు. అయితే దేశవాళీ రకాలు పొడుగ్గా ఉండటం వల్ల చేను మీద పడిపోయి దిగుబడి తక్కువ వస్తుంది. ఈ వాటితో పోలిస్తే అవి కూడా ఇంకా మొత్తగా ఉంటాయి, తింటాక ఇదిగా ఉండవు. ఇవి సన్న బియ్యము. ఇవి ప్రత్యేక మార్కెట్ గా కూడా మనం స్పెషల్ మార్కెట్ గా కూడా చేసుకుంటే ఇటీవల ప్రకృతి వ్యవసాయం ఇలాంటి వాటిలో కూడా ఇలాంటి రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాంతాల్లో ఆర్గానిక్ గా సాగు చేసుకోవచ్చు. ఈ నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆహార పరంగా కూడా పోషక విలువలు కూడా ఉంటాయి, ఐరన్, జింక్ అలాంటివి కూడా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రెండవది ఇంకోటి చూసుకుంటే ఉత్తర కోస్తా మండలం. ఇందులోకి ఏంటి వస్తాయంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలు. ఇక్కడ ఎక్కువగా ప్రధానంగా మనకి ఈ శ్రీకాకుళం ఇటువైపు అంతా కూడా మనకి ఎక్కువగా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షాధారంగా దుక్కు దున్నుతారు, తర్వాత సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో దుక్కు దున్ని సాగు చేసే ప్రాంతాలు ఎక్కువగా చూసుకుంటే మనకి ఉత్తర కోస్తా మండలం అలాగే కృష్ణా మండలంలో ఎక్కువగా ఉంటుంది. అలాగే మన గోదావరి జిల్లాలో అయితే దమ్ము చేసి వెదజల్లుతుంటారు. అయితే ఏదైనా సరే పద్ధతి నీటి లభ్యత ఆధారంగా చేసుకోవాలి. ఈ యద పద్ధతిలో కూడా ఏంటంటే మనకి చేను పడని రకాలు చూసుకోవాలి, నీటి లభ్యత కూడా చూసుకోవాలి, మధ్యలో బెట్ట పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాలి. సో అందుకని ఈ ప్రాంతాల్లో కూడా మనకి 150 రోజుల కాల పరిమితి రకాలు ఉన్న మిక్కిల సన్న రకం, మార్టెన్ మషన్ MTU 1262, అలాగే బాపట్ల నుంచి విడుదల చేసిన BPD 2846, శ్రీకాకుళం సన్నాలు RGL 2537, అలాగే మనకి తక్కువ నత్తంతో పండించే MTU 1318, అలాగే స్వర్ణ అంటే MTU 7029, అలాగే ఇంద్ర, ఇది ఎక్కువగా మిల్లర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫ్రెండ్లీ రకం. ఇది అంటే ఎక్కువగా మనకి బియ్యం దిగుబడి వస్తుంది, MTU 1061, అలాగే ఇందాడు కొత్తగా లేని UTR 181 అనే రకాలు కూడా వేసుకోవచ్చు. ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ముందుగా నారుమడి పోసే అలవాటు ఉండటం వల్ల ఏంటంటే నీరు ఆలస్యమైనప్పుడు లేదా వర్షాభావం ఉన్నప్పుడు ముదర్నారు కూడా ఉడ్చే అలవాటు ఉంటుంది ఇక్కడ రైతాంగానికి. ఇప్పుడు చెప్పిన ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఈ ఉత్తర కోస్తా మండలంలో మనకి ముదర్నారు సాగు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే ముదర్నారు సాగు చేసినప్పుడు ఒత్తుగా ఉడ్చుకోవాలి, మన ఎరువులు కూడా దగ్గర దగ్గర వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే కొంచెం నీరు ఆలస్యమవుతుంది అన్నప్పుడు 140 రోజుల కాల పరిమితి కల రకాలు చూసుకుంటే MTU 1224, అలాగే చౌడు భూమిలో కూడా మంచి భూమిలో కూడా మనకి మిక్కిల సన్న రకం, MCM 103 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే కొత్త గుడిదలైన MTU 1282 అనే రకం కూడా 130-135 రోజుల్లో ఉంటుంది. అలాగే MCM 125 రకం కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే మనకి ముంపు ప్రాంతాలు MTU 1232, అలాగే 140 రోజుల పరిమితిలో ఉన్న MTU 1310 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. RGL 7016 కూడా ఈ ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే విజయనగరం జిల్లాలో మనకి కొంచెం బెటర్ పరిస్థితుల్లో ఉండటం వల్ల రైతాంగం ఎక్కువగా ఎంటీ 11-21 అనే రకాన్ని ఎక్కువగా వేస్తున్నారు. దాదాపు 120,000 హెక్టార్ల దాకా మనకి ఎక్కువ ఇక్కడ సాగు అవుతుంటుంది. కాబట్టి గవర్నమెంట్ సన్న రకం వేయాలి ఈ నేపథ్యంలో అన్నప్పుడు అక్కడ మనకి MT 12-24 అని MCM 103, MT 13-10 లేదా MT 12-82 రకాలు మనకి ఆ ప్రాంతాలకు కొద్దిగా అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తున్నాము. ఎక్కడైతే వీలున్నంత వరకు సన్న రకం వేయగలిగినప్పుడు సన్న రకం అంటే ఆ మార్కెట్ రకాల ఎంపిక కూడా ఆ యొక్క మార్కెట్ ప్రకారం చూసుకోవాలంటే ఒక్కోసారి ఒకే జిల్లాలో ఒక్కొక్క మండలం సబ్ డివిజన్ లో కూడా ఆ చుట్టుపక్కల రైతులు ఎలాంటి

అంటే వాళ్ళందరూ మిక్కిలి సన్నగింజ రకం వేస్తుంటే మీరు కూడా అలాంటి రకాలు వేసుకోవడం మంచిది. లేదా మధ్యస్థ సన్నగింజ ఇందా చెప్పినప్పుడు అందరూ 150 రోజులు కాల పరిమితి రకాలు 13-18 లాంటి రకాలు వేసుకుంటే అందరూ ఒకే రకం వేసుకుంటే, అంటే ఆ కాల పరిమితి ఉన్న రకాలు ఒకే ఆయకట్టు ఉన్న వాళ్ళు వేసుకుంటే నీటి లభ్యత కూడా కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మనకి మార్కెట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళు 150 రోజులు కాల పరిమితి రకం, ఒకళ్ళు 140 రోజులు కాల పరిమితి రకం వేసుకున్నప్పుడు ఏమవుద్ది, అప్పుడు మనకి నీటి లభ్యత దగ్గర కోత దగ్గర కూడా రైతులు ఇబ్బంది పడతారు. అలాగే మార్కెట్ దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలాంటి రకాలు వేసుకుంటున్నారో అలాంటివే వేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన రక లక్షణాలను బట్టి మనకి సన్న రకం వేసుకోవాలా, ఎరుపు గింజలు వేసుకోవాలా. ఇప్పుడు ఇందాడ ఎరుపు గింజలు చూసుకుంటే 13-18 స్వర్ణ ఇలాంటి ఎరుపు గింజలు అనమాట, లేదా తెలుపు దానిమ, ఈ విధమన్నీ కూడా మాట్లాడుకుని చేసుకోవాలి రైతులు. అలాగే ఈ క్రాప్ లో కూడా మనం చెప్పిన రకం యొక్క పండిస్తున్న రకాన్నే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కొత్త రకాలు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. కొత్త రకం ఎప్పుడైనా సాగు చేసినప్పుడు 1 ఎకరము 2 ఎకరాలు సాగు చేసుకుని మీ భూమికి సూట్ అయ్యి మంచి దిగుబడి ఆశాజనకంగా ఉండి తక్కువ పెట్టుబడితో నడుస్తున్నప్పుడు మీరు కొత్త రకాల వైపు కూడా వెళ్ళవచ్చు. ఇకపోతే గోదావరి మండలం వచ్చేసరికి మనకి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుందండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయి. అలాగే మన కాకినాడ జిల్లాలో కొద్ది పల్లె ప్రాంతాలు ఉంటాయి. ఇక అంబేద్కర్ కోనసీమ వచ్చేసరికి ఎక్కువగా ముంపు చౌడుకు గురి అవుతుంటాయి కాబట్టి ఇక్కడ ముంపు చౌడుకు గురయ్యే రకాలు వేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కూడా కొద్దిగా ముంపు చౌడు గురయ్యేవి పల్లె ప్రాంతాలు, కొంచెం మెరక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఏలూరు జిల్లా వచ్చేసరికి కొత్తగా ఏర్పడటం వల్ల కృష్ణా బోర్డర్కి దగ్గరగా ఉన్న నూజివీడు ఇటువైపు ఏమో మెరక ప్రాంతాలు ఉంటాయి. అట్లానే మండవల్లి, ముందునేపల్లి అటువైపు పల్లె ప్రాంతాలు ఉంటాయి. అలాగే మండవల్లి అటువైపు చౌడు ప్రాంతాలు కూడా ఉంటాయి. కాబట్టి భూమి యొక్క పరిస్థితి, ఫార్మింగ్ సిచ్యువేషన్ పరిస్థితి బట్టి రైతులు రకాలు ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎరుపు రకం ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి 150 రోజుల కాల పరిమితిలో మనకి 13-18 అనే రకం ఎక్కువగా సాగు చేస్తున్నారు ఎక్కువ విస్తీర్ణంలో. ఇది కూడా మనం సిఫార్సు చేసిన స్వర్ణలాగా వేసుకుంటే మనకి మొన్న మాంతా తుఫాన్లో కూడా పడిపోకుండా ఉంది. అలాగే స్వర్ణ రకం కూడా వేసుకోవచ్చు, అయితే తక్కువ ఎరువులు వేసుకోవాలి. ఈ ఇంద్ర 16-21 రకం ఇందా చెప్పినట్టు ఏలూరు జిల్లా అటువైపు ఎక్కువగా పడుతుంది. అలాగే పల్లె ప్రాంతాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అటువైపు పల్లె ప్రాంతాల్లో మనకి పిఎల్ఏ 1100 బాడవ మసూరి అనే రకం ఎక్కువగా సాగు చేస్తారంటే ఇది కూడా ధాన్యం ఎరుపు. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో 11-72 క్షీరా రకం కూడా ఎరుపు ధాన్యం కూడా మనకి పల్లె ప్రాంతాల్లో సాగు చేయొచ్చు. అలాగే మెరక ప్రాంతాల్లో కొంచెము వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనకి ఎక్కువ ఇష్టపడే సాంబ మసూరి కూడా వేయచ్చు. కానీ సాంబ మసూరి కన్నా ఇంప్రూవ్డ్ గా మనకి 150 రోజులు కాల పరిమితి ఉండి నీటి సౌకర్యం ఉంటే కనుక మనకి కృష్ణ అటువైపు, అదే అంటే ఏలూరు కృష్ణ బోర్డర్ అటువైపు 12-22 రకాలు వేసుకోవచ్చు. ఇవి 150 రోజులవి. ఇవి కాకుండా 140 రోజులు కాల పరిమితి కలిగి మనకి కొంచెం మెరక ప్రాంతాలు ఉంటే, ఉదాహరణకి కాకినాడ జిల్లా మెరక ప్రాంతాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఏలూరు చింతలపూడు ఇటువైపు, మనకి నూజివీడు ఇటువైపు కూడా మనకి 12-24 అనే రకం, అలాగే 12-81, అలాగే మచిలీపట్నం నుంచి వచ్చిన చౌడం తట్టు అనేది మంచి భూమిలో ఉండి 103, 105 వేసుకోవచ్చు. 140 రోజులు 13-10 ముంపు నీరు తట్టుకునే రకం 12-32 కూడా ఈ 140 రోజులు వచ్చే రకానికి కూడా ముంపు ప్రాంతాలు ఎక్కువగా 12-32 లేదా 11-40 అనే రకం కూడా మనం ముంపు ప్రాంతాల్లో వేసుకోవచ్చు. ఎక్కువగా ముంపు గురయ్యే ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అలాగే చౌడు ప్రాంతాల్లో ముఖ్యంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ముంపు ప్రాంతాలకు 12-32, చౌడు ప్రాంతాలకి 105, ఎందుకంటే అక్కడ ముంపు చౌడు రెండు వచ్చే ప్రాంతాలు కూడా ఉంటాయి కోనసీమ జిల్లాలో. సో అలాంటి ప్రాంతాలు అలాంటి రకాలు వేసుకోవడం అవసరమైంది. వీళ్ళంత వరకు తక్కువ ఎరువులతోటి మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే కృష్ణా మండలం ఇది ఒక ప్రత్యేక మండలం. ఇందులో 6 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కొత్తగా వచ్చిన మార్కాపురం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ కూడా వివిధ పరిస్థితులు ఉంటాయి. కృష్ణాలో అయితే మనకి చౌడు ప్రాంతాలు, కొద్దిపాటి ముంపు ప్రాంతాలు ఉంటాయి. అలాగే అటు మెరక ప్రాంతాలు ఎక్కువ, కోస్తా తీర ప్రాంతం కూడా ఉంది, మెరక ప్రాంతాలు కూడా ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా వచ్చేసరికి కొంచెం అప్లాండ్స్ ఉంటాయి. అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలన్నీ మెరక ప్రాంతాలు. అయితే ఇక్కడ ఏంటంటే నీరు ఆలస్యంగా విడుదల అయ్యే ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఒకే పంట వేసుకునే ప్రాంతాలు, అంటే రెండో పంట వేయకుండా ఎక్కువ నీళ్ళు నిలబడే పల్లె ప్రాంతాలు, నీళ్ళు వస్తే నిలబడిపోయే ప్రాంతాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మనకి 150 రోజుల కాల పరిమితి రకాలు చూసుకుంటే కనుక బాపట్ల నుంచి వచ్చిన భావపురి సన్నాలు బీపీడీ 22-70, తేజ 25-95, బాపట్ల మసూరి బీపీడీ 22-95, భవతి బీపీడీ 22-82, బీపీడీ 28-46, నాగార్జున సాగర్ ఆయకట్టుకు

ఉడిచితే కనుక 150 రోజులు. ఈ రకాన్ని ఎక్కువగా మనకి కృష్ణా జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు వెదజల్లు పద్ధతిలో చేస్తున్నారు రైతులు. అలాగే తుఫాను నేపథ్యంలో కూడా పడకుండా మంచి దిగుబడులు ఇస్తుంది. అలాగే స్వర్ణ రకం కూడా కొంతమంది వేస్తున్నారు. తక్కువ ఎరువులతో వేసుకోవాలి, 13-18 కానీ స్వర్ణ కానీ. అలాగే ఎక్కువ విస్తీర్ణంలో మనకి MT 16-8 కూడా కృష్ణా NTR జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంటుంది. ఈ రకాలు కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూన్ లో వేసుకున్నప్పుడే దీర్ఘకాలిక రకాలు. జూలైకి వచ్చేసరికి 140 రోజుల కాల పరిమితి రకాలు ఉన్నాయి. MT 12-24, అలాగే సామాషుడితో పాటు MCM 103, అలాగే చౌడున్ దట్టిని MCM 100, అలాగే సన్న రకమైన MCM 125, AGL 70-16 కూడా వేసుకోవచ్చు. ఇక పల్నాడు జిల్లా చూస్తే ప్రత్యేకమైన జిల్లా. ఈ జిల్లాలో అంటే 130 రోజుల కాల పరిమితి రకాలు వేసుకున్నప్పుడు పల్నాడు ప్రకాశం జిల్లాలో మనకు సన్న రకాలైన MTU 12-24, MTU 12-71, ఇది కూడా ఏంటంటే మనకి మంచి దిగుబడి వచ్చే రకం, పొడుగ్గా ఉంటుంది, సన్నగా ఉండి కొంచెం 6.5 లాగా పొడుగ్గా ఉండి మనకి JGL 324కి ప్రత్యామ్నాయంగా వెళ్తుంది. అలాగే MTU 12-82 అనే రకం కూడా 130-135 రోజుల కాల పరిమితిలో ఎక్కడైతే ఆలస్యంగా నీరు విడుదల అవుతుందో ఆ ప్రాంతాల్లో ఇది సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాంతాల్లో ఇటీవల కొత్తగా విడుదల చేసిన అంటే పల్నాడు జిల్లాలో MTU 14-26 అనే రకం కూడా మనకి చిరు సంచిలో 2 సంవత్సరం చిరు సంచిలో ఇచ్చిన రకం కూడా మనకి పల్నాడు ప్రాంతంలో 6.5 KN 16-38 కన్నా అధిక దిగుబడి ఇచ్చి ఆశాజనకంగా ఉంది. అలాగే నెల్లూరు నుంచి ఇచ్చిన NLR 36-42 కూడా ఈ ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉంది. అలాగే మనకి దక్షిణ మండలంకి వస్తే గనక నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలు వస్తుంటే ఈ దక్షిణ మండలంలో April 15 నుంచి May 15 వరకు ఎడగారులో మనకి ఎక్కువగా 10-10 ప్రత్యామ్నాయంగా పొడుగు సన్న రకాలు లేదా సన్న రకాలు వేస్తుంటారు. అలాగే కొంచెం ఆలస్యంగా అక్టోబర్ చివరికి అట్లా కొంచెం 140 రోజుల రకాలు వేసుకుంటారు. కొంతమంది ఆగస్టు చివరిలో నీటి లభ్యతను బట్టి దీర్ఘకాలిక రకాలు వేస్తుంటారు. సో ఈ మండలానికి ఎక్కువగా సాంబా మసూరి, బీపీడి 50-54 లేదా నెల్లూరు మసూరి NLR 349, సువాసన వచ్చే నెల్లూరు సుగంధ NLR 454, అలాగే నెల్లూరు ధాన్యరాశి NLR 33-34, ఇదేంటంటే 115 రోజుల్లో ఉంటుంది. అలాగే మార్టర్ సాంబా MTU 12-24, ఇది 140 రోజుల కాల పరిమితి. అలాగే MTU 12-71 సన్న రకం, ఇది కూడా 130-140 రోజుల కాల పరిమితి. అలాగే MCM 103 రకం. అలాగే ఎక్కువ జింకు అంటే పాలిష్ రైస్ లో 24.7 PPM జింకు ఉన్న రకం NLR 32-38 రకం. అలాగే పార్దీవా, అలాగే NLR 401 నెల్లూరు సిరి రకాలు ఈ దక్షిణ మండలానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా మనకి దాళవ అంటే వీళ్ళకి నవంబర్ 15-15 ఆ టైంలో ఎక్కువగా KN 16-38, అలాగే 6.5-154 రకాలు సాగు చేస్తున్నారు. అయితే ఇది వివిధ ప్రాంతాల్లో ఇందాక చెప్పిన పల్నాడులో కూడా సరైన సమయంలో కానీ ఎలా పడితే అలాగా సాగు చేయడం వల్ల అవి ఫోటో ఇన్సెన్సిటివ్ అనమాట. దాన్ని బట్టి దాని కాల పరిమితులు మార్పు రావటము, తల్లికరం ముందుకు వచ్చేసి దిగుబడి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు మన రాష్ట్రంలో మనకి తయారు చేసిన రకాలైన మార్టెన్ నుంచి విడుదల చేసిన MTU 14-26 అనే రకం మనకి పల్నాడు జిల్లాలతో పాటు ఈ దక్షిణ మండలంలో దాళవలో నవంబర్ 10-15 వేసుకోవడం ఆశాజనకంగా ఉంది. అట్లానే నెల్లూరు పసందస్థ నుంచి NLR 34-48 అనే రకం 130 రోజుల కాలంలో మనకి మంచి పిలకల శక్తి ఉంది, మంచి దిగుబడి వస్తుంది. అంటే మనకి ఎకరానికి ఆయా పరిస్థితులను బట్టి 40 బస్తాల పైన దిగుబడి వచ్చి అన్నం తింటా కూడా బాగుంది. మార్కెట్ కూడా KN 16-38 పాటే ఉంది. కాబట్టి NLR 36-48 కూడా ఈ దక్షిణ మండలంలో కొత్త రకాన్ని కూడా రైతులు పరిశీలించవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఇంకోకి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు. ఈ జిల్లాల్లో ఏంటంటే చాలా సన్న రకాలు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. నీరు ఆలస్యంగా ఉండటం వల్ల వాళ్ళు ఆగస్టు చివరి లేదా September 1 week వేసుకుంటుంటారు. ఇక్కడ నంద్యాల నుంచి విడుదల చేసిన NDLR 7 అనే రకం కూడా ఎక్కువగా ఆ నంద్యాల, కర్నూలు జిల్లాలో ప్రత్యేక మార్కెట్ కలదు. అలాగే సాంబా మసూరి రకం వేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో మనకి మార్చి సాంబా అంటే MTU 12-24, తక్కువ గ్లాస్మిక్ ఇండెక్స్ ఉన్న రకం, MTU 12-71, MCM 103, అలాగే 130-135 రోజుల కాల పరిమితి ఉన్న MTU 12-82 రకాలు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మనకి మొన్న తొలకరిలో మనం పరిశీలించినప్పుడు ఈ KN 16-38 6.5 ప్రత్యామ్నాయంగా మార్టెన్ నుంచి చిరు సంచుల్లో ఉన్న MTU 14-26, నెల్లూరు నుంచి NLR 36-48 రకాలు ఈ తొలకరిలో 130 రోజుల కాల పరిమితిలో వస్తున్నాయి. కాబట్టి ఈ రకాలు కూడా రైతులు కొద్ది మేర పరిశీలించుకోవచ్చు. అలాగే
మనకి ముంపును తట్టుకునే రకాలు చూసుకుంటే ఎంటియు 12-32 ముంపును తట్టుకుంటుంది. ఇది ధాన్యము తెలుపు, మనకి 140 రోజుల్లో వస్తుంది. అలాగే చిరు సంచుల్లో ఎంటియు 44-43 అనే రకము ముంపు చౌడుని తట్టుకుంటుంది. మన సిఫార్సు చేసిన ఎరువులు వేసినప్పుడు చేను మీద పడకుండా ఉంటుంది. పెద్ద జల్లినప్పుడు కూడా, అంటే

0: పుట్టిన రోజు నుంచి 70 రోజుల వరకు ఎప్పుడు 2 వారాలు మనకు వచ్చినా కూడా తట్టుకుని నిలబడే రకం అది. అయితే స్వర్ణలాగా తక్కువ ఎరువులు వేసుకున్నప్పుడు స్వర్ణంతో పోలిస్తే ఎక్కువ దిగుబడి ఉండి ఎంటికి 14.43 ఇటు ముంపుకి చౌడుకి తట్టుకుని ఆశాజనకంగా ఉంది. కాబట్టి ఈ కొత్త రకాన్ని కూడా రైతులు కొద్దిమేర 1 ఎకరం అట్లా వేసుకుని పరిశీలించుకోవచ్చు. ఈ ధాన్యం కూడా మనకి 10-21 ధాన్యంతో కలుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ ముంపు ప్రాంతాల్లో ఎరుపు ధాన్యం చూసేసరికి బాడవా మసూరి PLA 1100 అనే రకం, అలాగే అమరా MTU 1064 కూడా ఎరుపు రకం, అలాగే భీమా MTU 1140 అనే రకం ముంపు ప్రాంతాల్లో మనకి 140 రోజుల ఉండి చేను మీద పడకుండా ఉంటుంది. ఇది కూడా మనకి కృష్ణా జిల్లా అలాగే మనకి కైక్లూరు అటువైపు ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే ఎరుపు ధాన్యం కలిగిన 150 రోజులు కలిగిన క్షీర రకం MTU 1172 ఇది కూడా ముంపు ప్రాంతాల్లో మంచి ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే పల్ల ప్రాంతాల వర్ష అనే రకం కూడా MTU 1223 అనే రకం కూడా ఎరుపు ధాన్యం అని తెలియజేయడం జరుగుతుంది. ఈ ముంపు ప్రాంతంతో పాటు చౌడును తట్టిన రకాలు కూడా ఉన్నాయి. చౌడును తట్టిన రకాలు చూసుకుంటే మనకి సన్న రకాలు చూస్తే చౌడును తట్టిన రకాలు MCM 103, MCM 125 రకాలుగా చెప్పుకోవచ్చు. 1061 పాండురంగ MCM 1 ఇది కూడా 1061 ధాన్యము తెలుపు. అయితే ఈ రెండు కూడా 1061 150 రోజులకు వస్తే పాండురంగ అనేది మనకి 140 రోజుల్లో వస్తుంది. అలాగే ముదన్నారికనమైన రకాలు అంటే దీర్ఘకాలిక రకాలుగా చెప్పుకుంటే ఇంద్ర అంటే 1061, శ్రీకాకుళం సన్నాలు, అమర, స్వర్ణ 1318, BBT 246 రకాలు మనకి ముదన్నారికనమైన రకాలుగా చెప్పుకోవచ్చు. యథ పద్ధతిలో వచ్చేసరికి మార్టేర్ సంబ అంటే MTU 1224, మార్టేర్ మషిన్ అంటే MTU 1262, MTU 1318, భవతి అంటే BBT 2782, తేజే అంటే BBT 2595, BBT 2046, బావపూర్ సన్నాలు, భీమా MTU 1140, MCM 103, MCM 125 రకాలు కూడా యథ పద్ధతిగా సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి కూడా తక్కువ ఎరువులతో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రైతులు మనకి 1318 కానీ మార్టేర్ సంబ ఇలాంటి రకాలు కూడా తక్కువ ఎరువులతోటి రైతులు సాగు చేసుకోవచ్చు. MCM 103, MCM 125 కూడా సేంద్రీయ వ్యవసాయానికి సన్న రకాల నేపథ్యంలో వేసుకోవచ్చు. అయితే మరి ఆలస్యంగా ఆగస్టులో వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి 130-135 రోజులు వచ్చే శ్రీధృతి అనే రకం వేసుకోవచ్చు, చెన్ మీద పడిన రకం. అలాగే 120 రోజుల్లో చూసుకుంటే ఆగస్టు 15 అలా వెళ్ళిపోతే కనుక చంద్ర MTU 1153, అలాగే తరంగిణి 1156, MTU 1293, MTU 1290 ఈ రకాలు ఏంటంటే ఎగుమతి కనువైన రకాలు. ఈ 4 రకాలు అంటే పొడుగు సన్నగింజ రకాలు. ఇవి ఎగుమతి మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుని దానికి అనుకూలంగా వేసుకోవాలి. ఇవి ప్రధానంగా చెప్పుకునే రకాలు. ఇవి కాకుండా మనకి చిరుసంచిలో 140 రోజులు పూర్తి చేసుకున్న రాఘోలు ప్రసాదనస్థానం నుంచి RGL 7034, RGL 7039 రకాలు కూడా సార్వాలో 140 రోజుల కాల పరిమితిలో వేసుకోవచ్చు. 7034 మిక్కిల్ సన్నగింజ, 7039 కొంచెం మనకి వేగింజ బరువు 16-17 గ్రాములు ఉంటుంది. అంటే అది శ్రీకాకుళం సన్నాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. RGL 7034 అనేది మనకి సాంబమర్షికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రాంతాలను బట్టి వాళ్ళు వేసే రకాన్ని బట్టి వేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం రైతులకు గమనించుకోవాల్సిందండి, వాళ్ళ యొక్క భూమి పరిస్థితి, సాగు స్థితి, నీటి లభ్యతను బట్టి మనం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రకాన్ని వేసుకుంటే మనకు దిగుబడి వస్తుందనే దాన్ని తెలుసుకుని రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే అసలు నీరు చాలా తక్కువగా ఉంది, వరి వేసుకోవడానికి అవసరమైన నీరు లేకపోతే అసలు వరి పంట వేయొద్దు. మెట్ట పంటలైన మొక్కజొన్న కానీ లేదా అపరాలు కానీ లేదా చిరుధాన్యాలు లాంటి పంటలు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అయితే విత్తనం ఇవన్నీ సేకరించుకున్నాక ఎక్కడ తీసుకోవాలి విత్తనం అంటే నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశ్రమ మార్కెట్లో కానీ లేదా ఇతర వ్యవసాయ పరిశ్రమ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి విత్తనం కొంత ఉత్పత్తి చేస్తా ఉన్నది. ఉదాహరణకి మనకి మార్టెట్ ప్రసన్న స్థానంలో ఫౌండేషన్ వస్తుంది MTU 1318, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో సరికి MTU 1232 ఫౌండేషన్ విత్తనం, అలాగే మనకి కొత్తగా రూపొందించిన MTU 1282 రకం అది కూడా కేవీకి ఉండిలో ఉంది. మార్టెల్ MTU 1290 రకం మనకి విత్తనం రైతు వరకు ఇవ్వటకు ఉంది. ఇవి కాకుండా మనకి సాంబ మసూరి ఇవన్నీ కూడా మనకి బాపట్ల పరిశోధన స్థానం కానీ అగ్రికల్చర్ కాలేజ్ ఫామ్ లో కానీ, అలాగే కేవీకే గండసల్లో 13-18, ARS గండసల్లో MTU 1224, కేవీకే ఆవదాల వలసలో MTU 1224 అనే రకం, అలాగే మనకి 1061, 1318 రకాలు కూడా రైతుల కోసం సాగుకి తయారు చేయడం జరిగింది. అలాగే కొత్త రకాలైన RGL సిరీస్ 7034 రకం రాఘోలు పరిశోధన స్థానంలో విత్తనం ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థలో కూడా విత్తన లభ్యత ఉంటుంది. అది కాకుండా మనకి వివిధ విత్తన డీలర్లు కానీ రైతు వారికి కానీ ఒక రైతు నుంచి రైతు దగ్గర కూడా విత్తనం తీసుకోవడానికి కూడా చూసుకుని కనీసం మొలక శాతం 80% ఉంటే నాణ్యమైన విత్తనంగా తీసుకుని మీరు విత్తనం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్వాల రైతులు మంచి విత్తనము మార్కెట్ ఆధారంగా ఎంపిక చేసుకుని తక్కువ పెట్టుబడితో అలాగే ఎరువులు కూడా సమతుల్యంగా మనకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన PMDS విత్తనాలు కూడా చల్లుకున్నప్పుడు అది కూడా చేలో కలగదున్నప్పుడు కూడా మనకి ఎరువులు వాడే తిది తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సార్వాకి రైతులు సమర్థం అవ్వాలని ఆచార్య రంజీరంగ విశ్వవిద్యాలయం నుంచి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి.
1: ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ M. గిరిజారాణి గారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు డిడిజీకేవై ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998లో హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే న్యాక్ కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా న్యాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కానీ స్టేట్ లో కానీ జిల్లాలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో న్యాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆర్పిఎల్, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ అట్లాగే పీజీ కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే న్యాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా, అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ముఖ్యంగా న్యాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మ్యాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్రు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు. అది కట్టినా, వీళ్ళ బిల్డింగ్ కట్టినా, ఆ సార్ బిల్డింగ్ కట్టినా, ఈ ప్రాజెక్ట్ ఇలా చేసినా అని చెప్పగలుగుతారు. కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వర్క్ పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ క్లియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, లేకుంటే సైట్స్ లో కానీ, లేదా మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్ళకు మా ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ తో, మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నీతో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వాటి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా న్యాక్ గత 27 ఏళ్ల నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి. ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్ లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ వీళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళ దక్కుని వాళ్ళ ఆదాయాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకొని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర DDGKY ప్రోగ్రామ్, ఈ DDGKY ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. NSDC నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటితో పాటు వాళ్ళకు కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్స్ కానీ కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే IT స్కిల్స్ కానీ వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటినన్నింటినీ కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్ లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి NAC లో DDGKY ప్రోగ్రామ్ లో కానీ ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను కనుక పరిపూర్ణంగా బయటకు వెళ్తే కనుక 100% ప్లేస్మెంట్ NAC ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే డెఫినెట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడదు. ఎందుకంటే ఈ రోజు ఎంత టెక్నాలజీ వచ్చినా, AI వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను గత 20 సంవత్సరాలకు ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని గనక మనము దాన్ని బేరీజు వేసుకొని దానిపై నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో ఒక్కొల్లలుగా ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా మెరుగ్గా

0: గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపాలి. ఒకసారి మా వెబ్సైట్ ను చూడండి మీరు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే, మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే గనక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా మ్యాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయటి దేశాలకు అంటే ఇజ్రాయెల్ కానీ లేదా దుబాయ్ కానీ లేకుంటే ఇంకా దుబాయ్కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ లేకుంటే టాప్కమ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ కదా అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికెట్ అనేది ఇక్కడ మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు, లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్ మాకు అన్ని తెలుసు ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. మ్యాక్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ లేకుంటే ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేరు చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు, అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డ్ ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నాక్కి. మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్ లో వెళ్దాం, సాఫ్ట్ వర్క్కి వెళ్దాం అని అనుకుంటే కనుక చాలా నష్టపోతాం. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతో కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయంతోని నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాక్లో నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టరు అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరూ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్ళకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి ఎక్కడున్నావు నాటిక వింటారు. రచన శ్రీ చావలి విశ్వనాథ్. నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. వినండి ఎక్కడున్నావు నాటిక.

0: మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఒక్కసారి ఇలారా.
1: వస్తున్నానండి.
0: ఏం చేస్తున్నావు ఇంట్లో?
1: వంట అయింది, దేవుడికి పూజ చేస్తున్నానండి.
0: నీకోసం ఏం తెచ్చారో చెప్పుకో.
1: ఏముంటుంది? ఏ రవ్వల నెక్లెస్ో తెచ్చుంటారు.
0: ఈ వయసులో కూడా నెక్లెస్లే, ఎంత ఆశ.
1: నెక్లెస్ కు వయసుతో పనుండదు, ఎవరైనా వేసుకోవచ్చు.
0: నేను తెచ్చింది ఏ వయసు వారైనా వాడుకోవచ్చు తెలుసా?
1: అయితే ఏ సబ్బు బిళ్ళో అయ్యుంటుంది?
0: అమ్మో, నన్ను పట్టుకుని సబ్బు బిళ్ళా అగ్గిపుల్లా అంటుంది, లాభం లేదు. పైకి చెప్పేయాలి. ఇదిగో ఏం తెచ్చారు చూడు. 1, 2, 3.
1: సెల్ ఫోన్ బాగానే ఉంది, తినబోతూ రుచులెందుకు అన్నట్లు 2 సెల్ ఫోన్లు ఉన్న చోటుకు వెళుతూ మరో సెల్ ఫోన్ ఎందుకండి?
0: తప్పు తప్పు, ఒకటి కాదు 2.
1: 2?
0: ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.
1: సెల్ ఫోన్స్ ఎంత చౌకయ్యాయో. ఒకటి మీకనుకోండి, మరోటి ఎవరికి? ఇంకెవరికి, నాకే అయ్యి ఉంటుంది.
0: నీకు కాక ఇంకెవరికి ఇస్తాను చెప్పు లక్ష్మి. అయితే ఓ షరతు.
1: ఆ షరతేంటో తెలుసులేండి, సెల్ ఫోన్ పొదుపుగా ఎలా వాడుకోవాలో చెప్తానంటారు, అంతేగా.
0: నిజమే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు మహాలక్ష్మి.
1: ఆ ఎదురింటి వెంకాయమ్మ గారు అబ్బాయికి చెప్పారుగా, వాడు చెప్పాడు.
0: అయితే నీకు సెల్ ఫోన్ పాఠాలన్నీ వచ్చాయంటావు.
1: పాఠాలు సరే, ఎదురింటి మేడ మీద ఆ జులపాల కుర్రాడు ఏం చేస్తున్నాడు చూడండి.
0: ఏం చేస్తున్నాడబ్బా? ఓ, సిగరెట్ కాలుస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అంతేగా.
1: అలా గంట గంట సేపటి నుంచి మాట్లాడుతున్నాడండి. అయినా ఫోన్లో గంటల తరబడి మాట్లాడే విషయాలు ఏముంటాయంటారు?
0: ఇదిగో అది అతని ఫోను, అతని ఇష్టం, మధ్య మనకెందుకు అంట.
1: మనకెందుకు కాదండి,
0: బిల్లు ఎక్కువ అవుతుంది ఎలా కడతాడు అంటావు, కాకపోతే వెళ్ళి చెప్పిరండి అంటావు, అంతేగా.
1: అది కాదండి, ఇలా ఫోన్లో గంటల తరబడి
0: మాట్లాడటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. పని పాట లేని వాళ్ళు ఇలా కాలాన్ని డబ్బును వృధా చేస్తూ సెల్ ఫోన్ సేవలు సరిగా వినియోగించటం లేదు అంటావు.
1: అంతే, ఎంత చక్కగా చెప్పారండి.
0: మొత్తానికి నీకు నా సిద్ధాంతాలు బాగా వంటపట్టాయి మహాలక్ష్మి. హలో, ఎవరు? చెప్పరా సత్యం, మన అబ్బాయి సత్యం.

0: మేమా బయలుదేరుతున్నాం, సాయంత్రం బడికే వస్తున్నాం. సరే ఉంటా.
1: ఇప్పటికి 1/2 డజన్ సార్లు ఫోన్ చేశాడు రమ్మని, మీరు మటుకు ఉలకరు పలకరు.
0: నాకు మాత్రం వెళ్ళాలని ఉండదా ఏమిటి? ఇదిగో ఈ సెల్ ఫోన్ పని మీద లేట్ అయింది. ఇవాళ సాయంత్రమే మన ప్రయాణం, సామాన్లవి సర్ది రెడీగా ఉంది.
1: అలాగే అలాగే.

0: హలో, ఎవరు చెప్పరా గోపాలం, ఎక్కడున్నావు? ఆహా, నేనా? గండం చేసుకుంటున్నా. సాయంత్రం మా ఇంటికి వస్తావా? అలాగే రా, నేను ఇంట్లోనే ఉంటా. బాయ్. హలో, ఏంట్రా విశాల్, ఎక్కడున్నావు? ఆహా, కొత్త సెల్ ఫోన్ మోసదీరిందా? ఏంటి బండి నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతుంటే పోలీసులు 500 ఫైన్ వేశారా? ఇంకా నయం, టికెట్ పుచ్చుకోలే. మరి అంతేనమ్మా, సెల్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఫైన్లు కట్టాల్సిందే. ఎప్పుడు బండి నడుపుతూ ఫోన్ మాట్లాడుకో. ఉంటాను, బాయ్. ఏంటి సార్, ఎక్కడున్నా? ఓహో, నువ్వు వంటింట్లో కదూ? ఏంటి బెండకాయ కూర? వద్దు, దోసకాయ పచ్చడి చేయి. అరే, దోసకాయ పచ్చడి చేయమంటుట్టే? ఇదిగో సారు, నా సంగతి నీకు తెలీదు.
1: ఏంట్రా సత్యం, ఒంటింట్లో ఉన్న సరోజ్తో డాబా నుంచి ఫోనా?
0: అబ్బే అబ్బే, నేను చేయలేదు నాన్న, సరోజే చేసింది. అంతకుముందువి ఇన్కమింగ్ కాల్సే.
1: ఇదిగో, మీ ఇద్దరిలో ఎవరు ఫోన్ చేసినా?
0: బిల్లు కట్టేది నేనేగా.
1: బిల్లు ఎవరు కడతారన్నది కాదు ముఖ్యం, డబ్బు, డబ్బురా ముఖ్యం.
0: అంతేననుకోండి.
1: సరే, నీ పని అయిన తర్వాత స్నానం చేసి వరండాలోకరా, కాస్త నీతో మాట్లాడాలి.
0: మరి టిఫిన్? అన్న,
1: నేను వడ్డిస్తాగా టిఫిను.
2: మావయ్య గారు, అది అది
1: నువ్వేం కంగారు పడకు సరోజా, వస్తాడుగా, తేల్చేద్దాం.
3: ఎవరండి వస్తాడుగా అంటున్నారు?
1: ఇంకెవరు, నీ ప్రక్కనే ఉన్నాడే మన ముద్దుల కొడుకు.
0: అసలు ఏం జరిగిందంటే నాన్న,
1: ఇంకేం జరగాలరా, జరిగింది చాలదా?
0: కొత్తగా సెల్ ఫోన్ కొన్నాం కదా, చెప్పు సరోజా, చెప్పు.
2: అంతే మావయ్య, కొత్త సెల్ ఫోన్ కొన్న ఆనందంలో
3: కూర చెయ్యనా, పప్పు వండనా అంటూ చీటికి మాటికి ఫోన్లో మాట్లాడాను అంటావు.
0: అబ్బే అబ్బే, తను మాట్లాడలేదమ్మా, నేనే నేనే తను కొత్త ఆవకాయ ఎలా పెట్టాలో అంటే.
3: ఏరూరులో ఉన్న వాళ్ళమ్మని అడిగి తెలుసుకోమన్నా.
0: అంతే అంతే అమ్మా.
1: దాంతో ఈవిడి గారు ఆవకాయతో పాటు ఊరగాయలన్నీ ఎలా పెట్టాలో సెల్ ఫోన్ లో తెలుసుకుంది.
2: ఆహా, లేదు మావయ్య, ముందే ఆవకాయల గురించి తెలుసుకుని ఆ తర్వాత మిగతా ఊరగాయల గురించి అడిగాను.
3: ఆవకాయలు అంటున్నా, వాటిల్లో రకాలున్నాయా ఏంటి?
2: ఆవకాయతో పాటు మా బామ్మ పెసర ఆవకాయ, ఉల్లావకాయ, శనగావకాయ, బెల్లం ఆవకాయ, మెంతావకాయ, ఇంకా చాలా ఉన్నాయి మావయ్య.
1: సెల్ ఫోన్ లో అవన్నీ తెలుసుకున్నావు అన్నమాట?
2: ఒక్క ఫోన్ కాల్ తో పని అయిపోతుందని అలా చేశాను.
1: చూడమ్మా, సెల్ ఫోన్ ఉన్నది ఆవకాయ ఎలా పెట్టాలో, అమలాపురంలో ఏం జరిగిందో. హలో, ఎవరు? నేను విష్ణుమూర్తిని. మేమా, నిన్ననే వచ్చాం. ఏంటో చెప్పుప్పుడు సార్. అలాగా, అయ్యో, ఎంత ప్రమాదం జరిగింది. అబ్బా, నువ్వేం కంగారు పడదు. మీ ఆవిడకు విషయం చెప్పి ధైర్యం చెప్పే పూజ నాది. ఏంటి, రాత్రికే వస్తున్నావా? అలాగే అలాగే, ఉంటా.
3: ఎక్కడి నుండండి ఫోను? ప్రమాదం అంటున్నారు, ఎవరది? అయినా సత్యం ఫోన్ మీ దగ్గర ఎందుకండి?
1: ఎవరి ఫోను ఎవరి దగ్గర ఉన్నది అన్నది కాదు ప్రశ్న, ఫోన్లో ఉపయోగపడే సమాచారం ఉండాలి అన్నది జవాబు.
3: అబ్బా, మీ చాదస్తం ఆపి విషయం ఏంటో చెప్పండి.
1: మన వీధి చివరున్నారే, అదే రిటైర్డ్ హెడ్ మాస్టర్
3: పరంధామయ్య గారు,
1: వాళ్ళబ్బాయి ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురై ముందు 3 బోగీలు నుజ్జుంచయ్యాయి.
3: అయ్యయ్యో,
1: తనకు ఏమీ ప్రమాదం లేదని ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పమని ఫోన్ చేశాడు.
0: వాళ్ళకు కూడా ఫోన్ ఉంది కదా నాన్న?
1: వాళ్ళది ల్యాండ్ ఫోన్ అంట కదరా, అది పనిచేయటం లేదు, అందుకని మీసెల్కి ఫోన్ చేశాడు.
3: చూసారా, ల్యాండ్ ఫోన్ కన్నా సెల్ ఫోన్ ఎంత ఉపయోగంగా ఉందో.
0: అందుకే అన్నారు, ముందు వచ్చిన ల్యాండ్ ఫోన్ కన్నా వెనకొచ్చిన సెల్ ఫోన్ కు డిమాండ్ ఎక్కువని.
1: అర్థమైందా సరోజా, ఇలాంటి ముఖ్యమైన అర్జెంటైన విషయాలు తెలుసుకోవడానికి ఈ సెల్ ఫోన్ ఉపయోగించాలి. అంతేకాని హలో, ఎవరు? ఏమిటి విశేషాలు? ఓహో, అలాగా. సరే. ఇంతకీ నీ పేరేంటి బాబు? నేనా? వాళ్ళ నాన్నను.
3: ఎవరండి ఫోన్లో అలా నవ్వుతారేంటి?
1: ఎవరో కుర్రకుంక, రాంగ్ నంబర్ అని తెలియక వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కాస్త బెదిరించా అంతే.
2: బెదిరింపంటే గుర్తుకొచ్చింది, మొన్న ఓ తుంటరు ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేసి అప్పుడే బయలుదేరుతున్న విమానంలో బాంబు ఉన్నదని బెదిరించాట మావయ్య. దాంతో విమానం 2 గంటలు ఆలస్యంగా బయలుదేరిందిట, పేపర్లో చదివాను.
1: చూసారా, ఈ సెల్ ఫోన్ తో మనుషులు ఎలా ఆటలాడుకుంటున్నారు. ఇంతకు నువ్వు చెప్పేది ఏమిటంటే సరోజా,
2: ఆ విషయం మావయ్య అది
3: మీ ఇద్దరిలో ఎవరికి చెప్పినా ఒక్కటే. ఫోన్ బిల్లు చూడండి ఎంత అయిందో.
0: ఏది టివు? 4,675 రూపాయలే.
2: ఈ నెల అసలు మనం ల్యాండ్ ఫోనే వాడలేదు కదండి, అంతెందుకయింది?
1: అంటే ఈ నెలంతా సెల్ ఫోన్స్ మెయింటైన్ చేశారన్నమాట.
3: ఫోన్ దగ్గర ఏదో కాగితం ఉంది చూడరా సత్యం.
0: ఇదేదో లెటర్లా ఉంది, చదువు సరోజ.
2: అమ్మగారికి అయ్యగారికి సింహాచలం నమస్కరించి వ్రాయునది.
0: పనివాడి సింహాచలమా?
2: వాడే. మీరు ఊళ్ళో లేనప్పుడు అదే అమ్మగారు మొన్న శని ఆదివారాల్లో నన్ను ఇంటికి కాపలా పడుకోమన్నారుగా, అప్పుడు నా భార్య పిల్లలు వచ్చారు. మీరు సెల్ ఫోన్లు కొన్న ఆనందంలో ల్యాండ్ ఫోన్ వాడకపోతే అది నాకనుకుని మా వాళ్లంతా సంబరపడుతుంటే సరదాగా ఫోన్లో మాట్లాడుకోమన్నా.
0: ఒరే సింహాచలం, సరదాగా మాట్లాడుకోవడానికి నా ఫోన్ దొరికిందిరా. తర్వాత చదువు, ఇంకెవరితో మాట్లాడో?
2: విశాఖపట్నంలో ఉన్న మా అబ్బాయితో 1.5 గంట మాట్లాడా. మా ఆడోళ్లు తన చెల్లెలతో మాట్లాడతానంటే అనకాపల్లికి కనెక్షన్ ఇచ్చి మాట్లాడమన్నా. ఆ తర్వాత తిరుపతిలో ఉన్న మా పెద్దోడితో తలా 10 నిమిషాలు మాట్లాడాం.
1: అన్ని ఎస్టీడీ కాల్సే, ఒకటి లోకల్ కాల్ లేదు. చదువు, ఇంకేం రాశాడు?
2: మీరు ఊళ్ళో లేనప్పుడు అయ్యగారు సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి ఆఫీస్కు వెళ్లిన రోజు మాత్రం సెల్ ఫోన్ లో శ్రీకాకుళంలో ఉన్న మా బామ్మర్ది కొడుక్కి మా అమ్మాయిని చేసుకోమని ఆని ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. తప్పులేమన్నా ఉంటే క్షమించండి, వచ్చే పున్నమికి తిరిగి పనిలోకి వస్తాను. ఇట్లు సింహాచలం.
3: తప్పులన్నీ చేసి ఇంకా క్షమించమంటాడేంటండి?
1: తప్పులంటే లెటర్లో వ్యాకరణ దోషాలు అని.
3: నా కర్మ, మీ తెలుగు మాస్టర్ బుద్ధులు పోనిచ్చుకున్నారు కాదు.
1: మీ వెర్రి ఆనందం వాడికి కూడా ఎంత అలసిందో విన్నారుగా.
0: నాన్నగారు మీరేం కంగారు పడకండి, వాడి నెల జీతం మా దగ్గరే ఉంది.
2: నన్ను అడిగి వచ్చే నెలకు కూడా డబ్బులు తీసుకెళ్లాడండి.
0: ఏంటి, 2 నెలల జీతం తీసుకెళ్లాడా?
1: ఇచ్చే ఎందుకు తీసుకెళ్లడు?
2: అయ్యో, ఎంత ఘోరం జరిగింది.
3: ఘోరం అంటున్నా, ఎంతేంటి?
2: 1,000 రూపాయలండి అత్తయ్య గారు.
1: ఇప్పుడు ఏమనుకున్న ప్రయోజనం?
3: ఇలాంటి జాగ్రత్తలు ముందే ఉండాలమ్మా, అందుకే అన్నారు ఎంత చేసుకున్న వారికి అంత అని.
1: కాదు, అది కాదు అనాల్సింది, ఎంత మాట్లాడుకుంటే 1,000 రూపాయలు ఖర్చు అనాలి.
0: మీ మాటే నిజమైంది నాన్నగారు.
1: మొబైల్ రంగం విస్తరిస్తున్న ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడుకోవడం తప్పులేదురా, కానీ దాన్ని దురుపయోగపరిస్తేనే.
3: ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుంది.
1: సెల్ ఫోన్ కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటించడంతో ముఖ్యంగా యువత ఆకర్షితులై విచ్చలవిడిగా సెల్ ఫోన్స్ వాడుతున్నారు.
2: మమ్మల్ని కూడా వాళ్ళతో జమ కట్టారా మావయ్య?
1: అబ్బే, నేనెందుకంటారమ్మా. అలాగంటే మీరు తొందరగా నాకు మనవనిస్తారా ఏమిటి?
2: మావయ్య
3: ఊరుకోండి, ఇంతకీ నా సెల్ ఫోన్ ఏదండి?
0: నాన్నగారు అమ్మ కూడా ఓ సెల్ ఫోన్
1: తీసుకున్నాను రా, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని అంటే ఆ స్కీమ్ లో తీసుకున్నా. ఇదిగో చూడు, ఈ కంపెనీ మంచిదేనా?
0: ఏది మంచిదేనా?
3: ఏది
1: మీ అమ్మకి?

0: ఏది?
1: చూడండి, సెల్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది. దీన్ని సమయానుకూలంగా విలువెరిగి సద్వినియోగం చేసుకుంటే ఆనందమే, లేకుంటే అంతా అరిష్టమే. ఏమంటారు?
2: హలో, ఎక్కడున్నావు?
3: మీరింతవరకు ఎక్కడున్నావు నాటిక విన్నారు. రచన శ్రీ చావలి విశ్వనాథ్. ఇందులో మహాలక్ష్మి శ్రీమతి షేక్ మస్తాన్బి, విష్ణుమూర్తి శ్రీ ఎంకే కోటేశ్వరరావు, సత్యం శ్రీ వివిఎన్ పాత్రుడు, సరోజ కుమారి సిహెచ్ కిరణ్, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం శ్రీ తమ్మిన శివశంకర్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ద్వారకా చిత్రం నుంచి సమీర భరద్వాజ్ పాడిన పాటకు సాయి కార్తీక్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా ఆహా ఈ చిత్రం నుంచి మలేషియా వాసుదేవన్, ఉన్నికృష్ణన్, సుజాత పాడిన పాట.

మీరింతవరకు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. సమయం 8:30 వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యకుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈ రోజు సమాపేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. భారత్ లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యకుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమాపేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్బంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధనం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు ఆసక్తి చూపాయని సమావేశం అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి పాత్రికేయులకు వెల్లడించారు. మయన్మార్ అధ్యకుడి పర్యటన రెండు దేశాల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఇరు పక్షాల ఉమ్మడి నిబద్దతను మరోసారి పునరుద్ఘాటించిందని ఆయన వివరిస్తూ
1: bilateral trade between India and our exports are slightly over $600 million and Myanmar's exports are slightly over $1.5 billion. The president of Myanmar also took the opportunity. The focus obviously of that part of the visit is technology, energy and infrastructure cooperation. Commitment of both sides to deepen their long standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region. The Myanmar president also extended an invitation to prime minister to visit Myanmar at mutually convenient dates.
0: ప్రధానితో సమావేశం అనంతరం రాష్టపతి భవన్ చేరుకున్న మయన్మార్ అధ్యకుడు ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఇక రేపు పలు వ్యాపార, పారిశ్రామిక కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనల కోసం ముంబై నగరానికి వెళ్లనున్నారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్ 18 మస్కట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ రాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పలు దఫాల సమీక్షల అనంతరం ఈ ఒప్పందం నేటి నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. ఒమన్తో భారతదేశ సంబంధాలలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను అందించే వాణిజ్య భాగస్వామ్యాలను ఈ ఒప్పందం పెంపొందిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ
2: that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. As Prime Minister

0: నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18వ తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను వెల్లడించనుంది. పీఎం స్వనిధి పథకం 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా లబ్దిదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో పీఎం స్వనిధి పథకం విశేషంగా దోహదపడిందని అన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు లభించాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పీఎం స్వనిధి అనేది విశ్వాసం, గౌరవం, సాధికారతల పునాదిపై ఆధారపడిన పథకమని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం లబ్దిదారుల ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, సరఫరా సజావుగా సాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పంపిణీలో జరిగే అక్రమ నిల్వలు, అవకతవకలపై నిఘాను పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. గత 3 రోజుల్లో 1,300 దాడులు నిర్వహించి 7 అరెస్టు చేసినట్లు సుజాత శర్మ వెల్లడిస్తూ,
1: ఎల్పీజీ సంబంధిత 10 FIR రిజిస్టర్ హుయి హై ఔర్ 3 లోగో కో అరెస్ట్ కియా గయా హై. ఓఎంసీస్ నే భీ 407 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్స్ పర్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కియే హై ఔర్ 42 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ పర్ పెనల్టీ లగాయి హై. పెట్రోల్ ఔర్ డీజిల్ సే సంబంధిత పిచ్లే 3 దినో మే లగ్భగ్ 1300 రేడ్ కండక్ట్ కీ గయి హై. 960 లీటర్ పెట్రోల్ ఔర్ 2194 లీటర్ డీజిల్ సీజ్ కియా గయా హై. 18 FIR రిజిస్టర్ హుయి హై ఔర్ 7 లోగో కో అరెస్ట్ భీ కియా గయా హై.
0: నీట్ యూజీ 2026 పునః పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎంపీ సుధాకర్ సింగ్ సహా ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27 వాయిదా వేసింది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేత్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులలో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం రుతుపవనాలు బలంగానే ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. రుతుపవనాల రాక నేపథ్యంలో ఈ రోజు నుండి రాబోయే 5 రోజుల పాటు కేరళం అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్టాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపురలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. హాంకాంగ్ వేదికగా జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 19 పతకాలలో 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.

0: గురించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ లైంగ్ రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈ రోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గార్ల గాత్రద్వయం వింటారు. వయలిన్ సిహెచ్ రమ్యాకిరణ్మై, మృదంగం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతార్ కీర్తన.

పల్లి ఫణిరాజలక్ష్మి గారుల గాత్రద్వయం వింటున్నారు. వయోలిన్ సిహెచ్ కిరణ్మయ్యి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. తర్వాత తందనాన బౌళిరాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రద్వయం విన్నారు. వయోలిన్ సిహెచ్ రమ్య కిరణ్మయి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: అకాల గర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ఉదయరేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు. అనంతరం ఆలోచన లోచనం సమర్పణ శ్రీమతి కెవి సుమలత. తరువాత స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అంశం గురించి శ్రీమతి బొబ్బా చౌదరాణి గారి ప్రసంగం వింటారు. తర్వాత చర్మ సమస్యలకు హోమియో చికిత్స, ఈ అంశంపై డాక్టర్ సిహెచ్వి కిషోర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. రాత్రి 7:15 పంట సీముల కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ, అనుకూల రకాలు, ఈ అంశంపై డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారి ప్రసంగం వింటారు. తెలుగు సాహిత్య కార్యక్రమంలో రాత్రి 8:00 శ్రీమతి పి కృష్ణవేణి గారి స్వీయ కవితలు వింటారు. ఇవి రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:46 దాటి 3 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు.